స్వయం కృషి సినిమాలోని పాట అంటూ ఉన్నారు. ఓకే, హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం. కావ్యశ్రీ మేడం గారికి గుడ్ మార్నింగ్ మీకు కూడా అండి. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా లంకేశ్వరుడు సినిమాలోని పాట కావాలి అని ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబిద, ఆయేషా ప్రత్యేక అభినందనలు. హాయ్ నమస్తే కావ్యశ్రీ గారు, హలో అభిరుచిలో యువరత్న రానా సినిమా నుంచి కళ్యాణ సీత అనే సాంగ్ కావాలంటున్నారు. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. గోదావరి సినిమాలో పాట కావాలంటున్నారు లక్ష్మీ విశాల్, విశాఖపట్నం నుంచి. మెగాస్టార్ చిరంజీవి గారు పత్రే సందర్భంగా రౌడీ అల్లుడు సినిమాలోని పాట అని హైదరాబాద్ వనస్థలిపురం నుంచి డోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప కోరుతున్నారు. కొవ్వు నుంచి ఇస్మాయిల్ కోరుతున్నారు. శుభాకాంక్షలు తెలుపుతున్నారా దేనికి? బుల్లెమ్మ బుల్లోడు సినిమాలో పాట అడుగుతున్నారు. ఓకే, నమస్తే, శుభోదయం. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా విషెస్ చెప్తూ ఉన్నారు. రామలక్ష్మణులు, జానకి ఊర్మిళలు అనే పాట కావాలి అంటూ ఉన్నారు. రాధికా శరత్ కుమార్ గారి ఇద్దరు నటించినటువంటి మూవీ. ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. యుగంధర్ సినిమాలో పాట కావాలి అంటూ ఉన్నారు. తుమ్మలచెర్ల గోపీనాథ్, బుచ్చిరెడ్డిపాలెం. హలో నమస్తే సింహపురి ఎఫ్ఎం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా, మస్తాన్ బాషా, కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఓ హాయ్, గుడ్ మార్నింగ్. నెల్లూరు ధనలక్ష్మిపురం నుంచి సయ్యద్ జాకిర్ ఫ్రెండ్స్ కోసం చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా పున్నమి నాగు మూవీలోని సాంగ్ కావాలి అంటున్నారు. ఈరోజు చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా చిరు సాంగ్ అంటూ ఉన్నారు. శిరీష లాస్య అభినయ దుబాయ్ నుంచట. ఓకే అండి, మరి ఇప్పుడు మనకి చాలా రిక్వెస్ట్. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆయన స్పెషల్ సాంగ్ అడుగుతున్నారు. ఆల్రెడీ ప్లే అవుతూ ఉన్నాయి మ్యాక్సిమము. సో ఇప్పుడు మనం అన్నయ్య సినిమాలోని పాట వినిద్దాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో వసుదేక కుటుంబం విజయవాడ నుంచి రిలే ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం ప్రోగ్రామ్స్. విని ఆనందించారనుకుంటున్నా. నేను కావ్యశ్రీ.

0: ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం కూడా పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇరాన్పై మరింత కఠినతరమైన ఆర్థికపరమైన ఆంక్షలు విధించేందుకు తాము సిద్దమవుతున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు.
2: Discretion, if we are doing the maximum economic pressure, then that means that likely there will not be a large-scale kinetic restart. But I would emphasize that is for now. And we do have control of the strait. You would have seen media reports that large amounts of energy are getting out. And you know, I think that we can continue doing that in the southern lane, and that you know, I think oil markets are misinterpreting what this economic pressure means. The economic pressure means that we are going to all of our allies, and this is going to be the greatest coordinated economic isolation in the history of the world.
1: దీంతో అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు నానాటికి క్లిష్టంగా మారుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఇటీవల పాత్రికేయులతో మాట్లాడుతూ. వాస్తవానికి ఇరాన్ తమతో ఒక ఒప్పందానికి రావాలని అనుకున్నప్పటికీ అమెరికా కోరుకుంటున్న షరతులకు ఆ దేశం ఇంకా సిద్దంగా లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందని, ఆ దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని ట్రంప్ వివరించారు. ఇరాన్ నావికాదళం, వైమానిక దళాలు తీవ్రంగా బలహీనపడ్డాయని, సైనికులు పోలీసులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఇరాన్ ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. హార్మో జలసంధి ప్రాంతంతో పాటు సరిహద్దుల వద్ద మాత్రం తమ పూర్తి నియంత్రణ ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో భద్రత, వాణిజ్య మార్గాల పర్యవేక్షణ విషయంలో అమెరికా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని చెప్పారు. ఇక ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు చమురు స్మగ్లింగ్ నెట్వర్క్లు, నగదు బదిలీలు, ఎక్స్చేంజ్ హౌసులు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలను పూర్తిగా లక్ష్యంగా చేసుకుంటున్నామని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడంలో అమెరికా మిత్రదేశాలన్నీ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇరాన్కు ఆర్థిక, వ్యాపార, ప్రభుత్వ పరమైన మద్దతు అందించే ఏ దేశమైనా భారీ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
3: They have no navy, they have no air force, they are not paying their soldiers, they're not paying their police, they have 350% inflation, so we're just going to sort of see what happens, and we have total control, as you know, of the border. We have total control, if you look at the blockade, we have total control of that entire region having to do with the Strait of Hormuz, and that means well into it, the land areas. So they would love to make a deal, but they're not ready to make the right deal, in my opinion. Yeah.
1: అమెరికా తీసుకున్న ఈ ఆర్థికపరమైన ఆంక్షల పరిణామం ప్రపంచ చమురు మార్కెట్లపై కనిపించింది. ముఖ్యంగా హార్మో జలసంధి ద్వారా చమురు రవాణా తీవ్రంగా తగ్గిపోవడంతో అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. శుక్రవారం నాటికి ఆ మార్గంలో ప్రయాణించిన కమోడిటీ నౌకల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ ఆర్థిక ఆంక్షల విధానం పూర్తిగా విఫలమవుతుందన్నారు. గతంలోనూ అమెరికా ఇలాంటి ఆంక్షలనే ప్రయోగించి విఫలమైందని గుర్తు చేశారు. అమెరికాలో తన ఆర్థిక ఒడిదొడుకుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని అబ్బాస్ అరాక్చి ఆరోపించారు. అంతకుముందు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగర్ గాలిబఫ్ ఇదే అంశంపై తీవ్రంగా స్పందించారు. అమెరికా తన 14 పాయింట్ల అవగాహన ఒప్పందంలోని షరతులను అమలు చేసే వరకు చమురు ఆంక్షలను ఎత్తివేసే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలను కేవలం వాణిజ్య ఆంక్షలు

కాకుండా ఇరాన్ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే ఆర్థిక ఉగ్రవాదంగా మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలుగా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. అమెరికా విధిస్తున్న ఈ తరహా ఒత్తిళ్లు యుద్దానికి మరో రూపమని ఇరాన్ పేర్కొంది. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ఏకపక్ష చట్టవిరుద్ద విధానాలు ప్రపంచ శాంతికి భద్రతకు పెనుముప్పుగా మారుతున్నాయని ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని సూత్రాలను, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించే ప్రతి దేశం అమెరికా దుందుడుకు చర్యలను ఖండించాలని ఇరాన్ విజ్ఞప్తి చేసింది. అయితే ఇరాన్పై ప్రస్తుతం తాము అమలు చేస్తున్న ఆర్థిక ఒత్తిళ్లే అమెరికాకు లభించిన అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన ఆయుధమని ఆ దేశ ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. అయితే ఈ వ్యూహం చాలా సున్నితమైందన్నారు. ఇరాన్పై తాము ఆర్థిక ఒత్తిడి పెంచుతున్నామని, దానికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికాను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోందని జేడీ వ్యాన్స్ తెలిపారు. వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న ఇరాన్ ను కట్టడి చేసేందుకే తాము ఆంక్షలను తీవ్రతరం చేశామని, ఇరాన్ తన అణ్వాయుధాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, ఆ దేశ అణుకేంద్రాలు మళ్లీ పునరుద్దరించుకోలేని విధంగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. ఆర్థికపరమైన ఆంక్షల్లో భాగంగా లెబనాన్కు చెందిన సాయుధ సంస్థ హిజ్బుల్లాపై కూడా అమెరికా చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఆ సంస్థకు నిధులు చేరవేస్తున్న ఆర్థిక నెట్వర్క్తో సంబంధం ఉన్న 10 మంది వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అంతేకాకుండా ఆ గ్రూప్ను ఇరాన్ ప్రాక్సీగా అభివర్ణించింది. లెబనాన్, తుర్కీయే, యుఏఈ, ఇరాన్ దేశాల మధ్య వాణిజ్య విమానాల ద్వారా కొరియర్స్ రూపంలో $100 మిలియన్ను ఈ నెట్వర్క్ తరలిస్తోందని అమెరికా ఆరోపించింది. కెనడాపై 50% కొత్త సుంకాలు విధిస్తున్నామని అమెరికా ఇటీవల చేసిన ప్రకటనకు కెనడా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కెనడా నుంచి అమెరికాకు వచ్చే కొన్ని వస్తువులపై 50% వరకు కొత్త సుంకాలు విధించే విషయంలో ఇరు దేశాల మధ్య ఇటీవల తీవ్ర చర్చలు జరిగాయి. శుక్రవారం అమెరికా కెనడా వాణిజ్య ప్రతినిధులు వరుసగా 3వ రోజు సమావేశమై ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. కొన్ని ప్రతిపాదనల ప్రకారం కెనడా తయారు చేసిన వాహనాలపై సుంకాన్ని 25 నుంచి 15% తగ్గించే అవకాశముండగా, ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను కూడా తగ్గించే ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఇక చైనా దక్షిణ కొరియా సంబంధాలు కూడా ఈ వారం కీలకంగా మారాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హీ బుధా గురువారాల్లో దక్షిణ కొరియాలో పర్యటించారు. 5 ఏళ్ల తర్వాత ఆయన చేసిన ఈ అధికార పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. ఎందుకంటే అమెరికా చైనా పోటీలో దక్షిణ కొరియా ఏవైపు పూర్తిగా మద్దతుగా నిలవకుండా వ్యూహాత్మకమైన స్వయం ప్రతిపత్తిని కొనసాగించాలని వాంగ్ హీ సూచించారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గాలంటే అమెరికా ఉత్తర కొరియాపై తన కఠినమైన విధానాన్ని మార్చుకోవాలని చైనా అభిప్రాయపడింది. అదే సమయంలో ఉత్తర కొరియా కూడా క్షిపణి ప్రయోగాలు నిర్వహించినట్లు జపాన్ అధికారులు వెల్లడించారు. ఇక అమెరికా, దక్షిణ కొరియా కలిసి నిర్వహిస్తున్న ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలను ముందుగానే ముగించే నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక విన్యాసాలను తగ్గించాలని ఆదేశించినప్పటికీ ఉత్తర కొరియా దీనిని సరిపడని చర్యగా అభివర్ణించింది. ఇదే సమయంలో ఉత్తర కొరియా స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో కొరియా ద్వీపకల్పంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్దం గతవారం కూడా కొనసాగింది. ఇరు దేశాలు పరస్పరం డ్రోన్ దాడులు చేసుకోవడంతో ఇటీవల 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పలు నివేదికలు వెల్లడించాయి. యుక్రెయిన్ రష్యా ప్రాంతాలపై భారీ సంఖ్యలో డ్రోన్స్ ను ప్రయోగించింది. మాస్కో, క్రిమియా తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడులు యుద్దం మరింత విస్తరిస్తున్న సంకేతాలనిస్తున్నాయి. అలాగే గురువారం కీవ్ నగరంపై జరిగిన భారీ వైమానిక దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలువురు గాయపడ్డారని నివేదికలు వెల్లడించాయి. అలాగే నల్ల సముద్ర ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. రొమేనియా సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్నట్లు అనుమానించిన నౌకను ధ్వంసం చేసిన ఘటనపై యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే యుద్దంతో పాటు యుక్రెయిన్లో శాంతి చర్చల అవకాశాలు కూడా చర్చకు వచ్చాయి. రష్యా కొత్త శాంతి ప్రతిపాదనలను పరిశీలించేందుకు సిద్దంగా ఉందని ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాప్కోవ్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని రష్యా స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా కూడా యుక్రెయిన్ యుద్దానికి పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెబుతున్నప్పటికీ, త్వరితగతిన ఈ ఒప్పందం సాధించడం చాలా కష్టమైన విషయమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. నైజీరియాలోని వాయువ్య రాష్టమైన సొకోటోలో గురువారం పడవ ప్రమాదంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లనే ఈ పడవ మునిగిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. బోటులో ఉన్న ప్రయాణికులంతా పొలం పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో సుమారు 70 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. గత వారంలో పలుచోట్ల బంగారు గని కూలిపోయిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో
పశ్చిమ ప్రాంతంలోని ఓ బంగారు గని కుప్పకూలిన ఘటనలో 30 మందికి పైగా కార్మికులు

0: ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారు. నానా మౌమరే ప్రావిన్స్ పరిధిలోని అబా ప్రాంతంలో మంగళవారం ఈ విషాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. స్థానికంగా కార్మికులు తవ్వుతున్న ఓ బంగారు గని అకస్మాత్తుగా కుప్పకూలిందని, దీంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఇక దక్షిణామెరికా దేశమైన కొలంబియాలోని పోలికార్పా ప్రాంతంలో ఓపెన్ పిట్ బంగారు గని కుప్పకూలిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇటువంటి అక్రమ బంగారు తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సాయుధ ముఠాలు, డ్రగ్స్ రవాణా సహా పలు చట్టవిరుద్ద కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరానా రాష్టంలో మినీ బస్సు ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది వైద్య సిబ్బంది, రోగులు ఉన్నారని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సు కురిటిబాకు సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఆసుపత్రులకు రోగులను, వారి సహచరులను తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగిందని వారు వెల్లడించారు. అమెరికాలోని వెస్టర్న్ అలస్కాలో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. 8 మందితో వెళుతున్న ఈ చార్టర్ విమానం కూలిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా మరణించారు. అమెరికా రక్షణ శాఖ ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. అలస్కాలోని యాంకరేజ్కు పశ్చిమాన సుమారు 450 మైళ్ల దూరంలో ఉన్న కేప్ న్యూన్హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక భారత పొరుగుదేశమైన బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ ఎన్నికయ్యారు. గురువారం ఆ దేశ పార్లమెంట్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 225 ఓట్లు సాధించడంతో ఆయన బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి 11 పార్టీల ప్రతిపక్ష కూటమి మద్దతుతో పోటీ చేసిన ఓలీ అహ్మద్ కు 88 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే దాదాపు 35 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇక పాకిస్తాన్ లో జైల్లో ఉన్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పలు ఆందోళనలు వ్యక్తమవడంతో ఆయనను జైలు నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు 18 ఆదేశించింది. ఈ పరిణామం పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది. ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన కేసులు, ఆయన ఆరోగ్యం, రాజకీయ భవిష్యత్తు తదితర అంశాలు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక ఐరోపాలోని అగ్ని ప్రమాదాలు, కార్ చిచ్చులు ఈ వారం కూడా వార్తల్లో నిలిచాయి. బెల్జియంలోని హైఫైన్స్ ప్రాంతంలో గత శతాబ్ద కాలంలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటి సంభవించింది. వేల హెక్టార్ల ప్రాంతం ప్రభావితమవడంతో 100ల మంది అత్యవసర సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఐరోపాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, అగ్ని ప్రమాదాలు వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. సుమారు 3000 హెక్టార్ల ప్రాంతం ఈ మంటల ప్రభావానికి గురైనట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపు 500 మంది అత్యవసర సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. జర్మనీ నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పొగమంచు కారణంగా కొన్ని సమయాల్లో హెలికాప్టర్ల ద్వారా నీటిని చల్లే చర్యలు కూడా నిలిపివేయాల్సి వచ్చింది. ఇక ఆసియాలో ఈ వారం ప్రకృతి విపత్తుల పరంపర కొనసాగింది. తూర్పు ఇండోనేషియాలో సోమవారం సంభవించిన భూకంపం ప్రమాదంలో 68 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా భూకంపం తర్వాత కూడా దాదాపు 1600 ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిక్కా, మంగరాయి ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడటం, రహదారులు దెబ్బతినడం, సుమారు 500 ఇళ్లు ప్రభావితమవడం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. ఇక దక్షిణ కొరియాలో భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటంతో ఒకరు మరణించగా చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతంలో కూడా కొండచర్యలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమైన వర్షాలు, వేడి, వరదలు వంటి ప్రకృతి విపత్తుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సెవెంత్ సెన్స్ సినిమాలోని పాట ఇప్పుడు విందాం.

ఫస్ట్ క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ ఉన్నాయి, ఇవి కూడా చూసేసి నేను సెకండ్ క్వశ్చన్ ఏంటి అనేది అడుగుతాను. సంగీత మలయాళ ముంబై నుంచి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్ బాబు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతిబాయ్, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి మొత్తానికి రైట్ ఆన్సర్ వచ్చేసింది. అండ్ అలాగే పెడని జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు ఎలా ఉన్నారు, ఓకే రైట్ ఆన్సర్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే దిస్ ఇస్ సాయి కృష్ణ ఫ్రమ్ ములకలపల్లి అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ తోటి. సో అది మ్యాటర్ అనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, టూ థౌజండ్ ఎయిట్ నుంచి 2016 వరకు దాదాపు ఒక 10 ఇయర్స్ గా అంటే 10 సంవత్సరాల వరకు కూడా విరామం ఇచ్చినటువంటి చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఏది? క్లూ కావాలి అంటే ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది. ఓకేనా, 2017 ఇయర్ కూడా చెప్పేస్తాను. సో 2008 నుంచి 2016 వరకు దాదాపు 10 ఇయర్స్ యాక్టింగ్ కు విరామం ఇచ్చిన చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఏంటి అన్నది ప్రశ్న అనమాట. సో గెస్ చేయండి 8662488114 ఈ నంబర్ కి ఆన్సర్ ని పంపించేస్తూ ఉండండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సూపర్ హిట్ సాంగ్.

రూపాయి సాంగ్ విన్న తర్వాత 10:25 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నెక్స్ట్ ప్రశ్నకు ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే అంబిక భవానీపురం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిఖిల్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత సాయి కృష్ణ ఫ్రమ్ ములకల పల్లి ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారండి. అండ్ అలాగే నెక్స్ట్ కిట్టు పోలకంపాడు నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పేడ నుండి రైట్ ఆన్సర్. అండ్ దుర్గాప్రసాద్ భవానీపురం నుండి రైట్ ఆన్సర్. ఆన్సర్ మాత్రమే పంపించండి ఇక్కడ, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ గంపలగూడెం నుండి పుష్ప రామకృష్ణ రాంగ్ ఆన్సర్. అది కాదు కదా శంకర్ దాదా, ఎంబీబీఎస్ కాదు. అండ్ కనకారావు పేడన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ సంగీత మాల్యా ముంబై నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష, ఎక్కడున్నారు మీరు ఆన్సర్ పంపించలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు, పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ, రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రం మచిలీపట్నం, సెకండ్ ఆన్సర్ అంటూ, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కొడుమూరు నుంచి నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి, ఈశ్వరమ్మ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొనకండ్ల రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనశంకర్ వరప్రసాద్ గారు కాదు కదా, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. దానికి ముందు ఎన్ని మూవీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఎవరు, సునీల్ కర్నూతల్ నుండి మెసేజ్ చేశారు, లక్కిరెడ్డి మండలం అన్నమయ్య జిల్లా నుండి. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి నందు కేఏఏ అన్నారేటో మరి. ఓకే. అండ్ హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అంటూ బాగున్నానండి, నేను చాలా బాగున్నాను. హరి నంద్ బాబు ఫ్రమ్ ఏలూరు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుకన్య అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఎగువపల్లాలు వెదురుకుప్పం మండలం చిత్తూరు జిల్లా నుండి నాగిరెడ్డి ప్రమీల కూడా రాంగ్ ఆన్సర్. మనశంకర్ వరప్రసాద్ కాదండి. నెక్స్ట్ వివిధ భారతికి గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ లేదు. అనంతపూర్ నవోదయ కాలనీ నుండి మెసేజ్ చేశారు, ఇమాంబి అఖ్తర్ వలీ బాషా, రైట్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డిపల్లె శివాజీనగర్ మదనపల్లె టౌన్ నుండి అన్నమయ్య జిల్లా ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా, నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ముసాపేట నుండి నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష కూడా, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ ప్రోగ్రామ్ సూపర్ ఉంది థ్యాంక్ యూ అంటూ రాంబాబు మెసేజ్ చేశారు. టైలర్ కమల, మానస, రచన, ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ట్ ఆన్సర్ అంటూ, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి నందు

0: కాక మూవీనా? ఓకే, నాకు అర్థం కాలేదండి. విజయవాడ నుంచి నందు అన్నారు, ఓకే, ఆ తర్వాత కేఏఏ అన్నారు. నాకు సినిమా పేరు కావాలండి. చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి మూవీ అండ్ 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత అన్నాను, 2017 అని కూడా చెప్పాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి. రైట్ ఆన్సర్ వై గోపి పాతిన బండ్ల, రైట్ ఆన్సర్. అండ్ జ్యోతిరావు పూలే నల్గొండ జిల్లా. ఇది ఎక్కడికో వెళ్లాల్సిన ఆన్సర్ మనకు వచ్చినట్టుంది. దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి గారు పంపించారు. అండ్ అలాగే వెల్లూరు నుంచి జాబా భూమేశ్వర్ భూలక్ష్మి కూడా. ఇప్పుడు ఇక్కడ వేరే ఛానల్ పంపించాల్సిన మెసేజెస్ కూడా మనకు వచ్చేస్తున్నాయి అన్నమాట. సో అది మ్యాటర్. ఇందుకే నేను అడిగిన ప్రశ్న గుర్తుంది కదా, 2008 నుంచి 2016 వరకు దాదాపు 10 ఇయర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా చిరంజీవి గారు ఏ సినిమా అని అడిగాను. ఖైదీ నంబర్ 150, ఇది 2017 సంక్రాంతికి రిలీజ్ అయింది. అది మ్యాటర్. మరి థర్డ్ క్వశ్చన్ కెళ్ళిపోదాం. సో మరి ఫన్నీగా సరదాగా ఒక ప్రశ్న అడుగుతాను, చాలా సరదాగా ఫన్నీగా ఆలోచించండి. ఓకేనా? సెకండ్ ఫ్లోర్ లో యాపిల్ ఉంది, థర్డ్ ఫ్లోర్ లో నూడిల్స్ ఉన్నాయి, ఫస్ట్ కింద ఏది పడుతుంది? ఓకే, సెకండ్ ఫ్లోర్ లో యాపిల్ ఉంది, థర్డ్ ఫ్లోర్ లో నూడిల్స్ ఉన్నాయి, ఫస్ట్ కింద ఏది పడుతుంది? కొంచెం ఫన్నీగా ఆలోచించండి బట్ పాజిటివ్ గా ఆన్సర్ చేయండి. ఓకేనా? 8662488114 ఈ నంబర్ కి మీ ఆన్సర్ ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నో మీకోసం ఖైదీ నంబర్ 150 చిత్రానికి డిఎస్పి రెనైనా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. డిఎస్పి మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: Yo guys, this is not my song. This is the

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీని వల్ల పెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరియా కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటుంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో మరి ప్రశ్న అయితే అడిగాను, చాలా సరదాగా ఫన్నీగా ఆలోచించమంటే రకరకాల ఆన్సర్స్ అయితే మనకు వచ్చేస్తున్నాయి అన్నమాట. సో సెకండ్ ఫ్లోర్ లో యాపిల్ ఉంది, థర్డ్ ఫ్లోర్ లో నూడిల్స్ ఉన్నాయి, ఫస్ట్ కింద ఏది పడుతుంది అన్నాను అనమాట. సో ఎలా ఎలా ఆలోచించారు మన లిజనర్స్, ఏమేమి ఆన్సర్స్ పంపించారు చూసేద్దామా. ఫస్ట్ మనకి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్, ఇందాకటి ప్రశ్న ఉంది కదా ఖైదీ నెంబర్ 150, దీనికి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే ఉషా ఫ్రమ్ విజయవాడ, యాపిల్ అంట ఎందుకని, ఎలా కాదు కదా. ఓకే, మధుసూదన్ రెడ్డి పాపినే పాలెం నుండి మెసేజ్ చేశారు యాపిల్ అని. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొకటి, ఇంకొక మెసేజ్ ఎవరు పంపించారు అంటే, హాయ్ జ్యోతి గారు, రెండింటిలో ఏది ఎక్కువ బరువు ఉంటే అది ముందు కింద పడుతుంది అట. సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి. లాజికల్ గా ఫ్లోర్ వెయిట్ ఓకే, గానీ ఫన్నీగా ఆలోచించండి అని చెప్పాను కదా. సరదాగా పెడని జోగానందర కాలనీ అప్పులరాజు రెండే ఒకే టైంకి పడతాయంట. రెండు ఒకే టైంకి పడితే నేను ఎందుకు అడుగుతాను ఏది ముందు పడుతుంది అని. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. యాపిల్ వై, బికాస్ అబ్బా చక్కగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. నేను వెయిట్ ఉన్న ఫ్రూట్ రా బాబు అంటుందట యాపిల్. నూడిల్స్ ఏమో ఆగు బ్రో, నేను ఇంకా జుట్టు సర్దుకుంటున్నా అంటున్నాను. సూపర్ ఉందిగా మీ ఆన్సర్. ఎందుకు నిఖిల్ మెసేజ్ చేశారు, వెరీ నైస్, బట్ నేను అనుకున్న ఆన్సర్ ఏంటనేది మీకు చెప్తాను. ఎగువ పల్లాలు వెదురుకుప్పు మండలం నుండి చిత్తూరు నుండి మెసేజ్ చేశారు నాగిరెడ్డి ప్రమీల, నూడిల్స్ ముందు పడుతుంది ఎందుకంటే యాపిల్ ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ లో వెయిట్ చేస్తూ ఉంటుందిట. ఎందుకు వెయిట్ చేస్తుంది, రెండు రెండు పడడానికి రెడీగానే ఉన్నాయని చెప్పాను కదా. ఎనీవే, మీరు పంపించిన ఆన్సర్ అయితే రైట్ ఆన్సరే, ఎందుకు అనేది నేను చెప్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, యాపిల్ ఫస్ట్ షార్టర్ డిస్టెన్స్ తక్కువ ఉందా దానికి, కాదు కదా. అండ్ అనంతపూర్ నుండి అనురాధ కూడా యాపిల్ అన్నారు. అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి నుండి, ఫస్ట్ ఫ్లోర్ లో యాపిల్ ఉంది కాబట్టి సెకండ్ ఫ్లోర్ లో నూడిల్స్ ఉంటే యాపిల్ లేదా నూడిల్స్ కింద పడవు, భవనం కూలిపోతే తప్పట, అంతస్తుల్లో ఉన్న వస్తువులు ఎక్కడికి పడిపోండి. అంటే పడిపోతున్నాయి అక్కడి నుంచి, నేను చెప్పింది కరెక్టే ప్రశ్న, మీరు ఇంకా కొంచెం డీప్ గా ఆలోచించారంతే. కొనకండ్ల రమణారావు, కవిత, జోష్ణవి, మోహిత్రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు యాపిల్ అని. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఎంఎస్ దుర్గారావు, ఫస్ట్ ఏది వేస్తే అదంట. సూపర్, అసలు రెండునండి, రెండు అలా ఉన్నాయి రెడీగా అనమాట పడిపోవడానికి, ఏది పడుతుందని అడిగా. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, థర్డ్ క్వశ్చన్ భలే వేసారే అంట, సెకండ్ ఫ్లోర్ యాపిల్ ఫస్ట్ ఫ్లోర్ నూడిల్స్, కానీ ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి రెండింటికి ఒకటే కదా, రెండు ఒకసారే పడతాయంట, అవునా? ఓకే, అలా ఆలోచిస్తే ఓకే. నేను అనేది ఏంటంటే, మీరు లాజికల్ గా వెయిట్ పరంగా అండ్ సిస్టమాటిక్ గా ఫిజిక్స్ అవన్నీ అప్లై చేయండి, అక్కడ మామూలుగా జనరల్ గా ఫన్నీగా ఆలోచించండి. ఓకేనా? నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, ఏదో మరి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ హరినాథ్ బాబు ఏలూరు నుండి, ఫస్ట్ యాపిల్ పడుతుందట. అండ్ ఏమో మ్యామ్ ఈ క్వశ్చన్ కి న్యూటన్ గారే ఆన్సర్ ఇవ్వాలి అంట. సునీల్ కర్నూతల్ నుండి మెసేజ్ చేశారు, లేదు లేదు నేను ఇచ్చేస్తాను, అందుకే మిమ్మల్ని అక్కడ ఏ ఫిజిక్స్ లో అప్లై చేయకండి అని చెప్తున్నా. విజయలక్ష్మి, పెదకొండూరు నుండి, రెండు ఒకేసారి వదిలితే తక్కువ ఎత్తులో ఉన్న వస్తువు ముందు కింద పడుతుంది, అసలు వాటిని తినేస్తే ఏది కింద పడే ఛాన్సే లేదట. అబ్బా ఎంత బాగుందో మీ ఆన్సర్ అసలు, ఎందుకంటే నాకు కూడా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఆకలి.

వస్తుంది కాబట్టి. ఎనీవే, నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్, బట్ అది ఎలా అనేది నేను చెప్తాను. అండ్ హాయ్ జ్యోతి అంటూ, మైండ్ బ్లాక్ అయిపోయింది మీ క్యాంపరింగ్ స్పీడ్ కి, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అంటూ మెసేజ్ చేశారు. అసలు ముందు పడేది యాపిల్ కాదు, నూడిల్స్ కాదు, కింద నిలబడ్డ వాడి టెన్షన్ అట. ఓకే, యాపిల్ కింద పడితే న్యూటన్ వస్తాడు, నూడిల్స్ పడితే స్విగ్గీ వస్తుంది. వావ్, సూపర్, యు ఆర్ సూపర్ అండి. అసలు మామూలుగా లేరు మీరు. సిస్లా వేణుగోపాల్ దత్త మద్రాస్ నుండి మెసేజ్ చేశారు. ఎనివే, ఆన్సర్ నేను అనుకున్నది ఏంటి అనేది చెప్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. విజయవాడ నుండి నందు మెసేజ్ చేశారు, యాపిల్ నూడిల్స్ అంటూ. ఓకే, అండ్ నెక్స్ట్, నూడిల్స్ డల్ గా ఉన్నాయి కదా అందుకట, ఎవరు పేర్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి ఈశ్వరమ్మ మెసేజ్ చేశారు యాపిల్ అంటూ. అండ్ కనకారావు పెడన్ నుండి నూడిల్స్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, రైట్ ఆన్సర్. ముసాపేట నుండి స్వామి సహజానంద సరస్వతి అంట, ఏంటో మరి. అండ్ వెనక ముందుగా పడుతుంది అంటూ మధుసూదన్ రెడ్డి మెసేజ్ చేశారు. అండ్ కేవి రమణమూర్తి శ్రీకాకుళం, ముందుగా నూడిల్స్ స్టమక్ లో పడిన తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత యాపిల్ పడుతుందంట. వావ్, రెండు ఒకేసారి వేయడానికి అవకాశం లేదు అంటూ అనంతపురం జిల్లా నాగేష్, లక్ష్మి, లావణ్య, హర్షవర్ధన్. అండ్ రెండో కడపలో పడిపోతే అంటే ఏంటండి, సాయి కుమార్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. ఓకే, శాసనాల గ్రంథం తెప్పించాల్సిందే అంటూ నిఖిల్ మెసేజ్ చేశారు ఆన్సర్ కోసం. వద్దొద్దు, నేనే చెప్పేస్తాను. అండ్ నెక్స్ట్ మెసేజ్, అబ్బా నేను అనుకున్న రైట్ ఆన్సర్ వచ్చేసిందండి, సూపర్. అసలు మీరు మాలయాళ సంగీత ముంబై నుండి మెసేజ్ చేశారు సంగీత, సూపర్. ఎందుకంటే నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ కదా, అందుకని ఫాస్ట్ గా పడుతుంది అనమాట. ఇప్పుడు తిట్టుకుంటారు, మామూలుగా ఉండదు లిజినెస్. సో రైట్ ఆన్సర్ అయితే అది, నూడిల్స్ కింద పడుతుంది ఎందుకు అంటే ఫాస్ట్ ఫుడ్ కాబట్టి అనేది. చక్కగా నాకైతే మాత్రం సంగీత మెసేజ్ చేశారు ముంబై నుంచి, థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న ఆన్సర్ ఒకళ్ళ నుంచైనా వచ్చింది నాకు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి వెల్లూరు నుండి కూడా నూడిల్స్ అంటున్నారు, బట్ కరెక్ట్ రీజన్ తో సహా పంపించింది మాత్రం మీరేనండి సంగీత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్, మెర్సీ, విజయ కూడా మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. సో మరి 10:41:03 వచ్చేసింది వీబీ క్లాక్ అయితే. అండ్ ఇక్కడితో మనం హరివిల్లు ప్రోగ్రామ్ అయితే ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మళ్ళీ 10:45 కి స్పాన్సర్ ప్రోగ్రామ్ ఉంటుంది. రైట్ నో మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చర వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది ఫ్రమ్ ద మూవీ మరణ మృదంగం.

0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ స్టూడియోలో సమయం 10:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో స్పాన్సర్ ప్రోగ్రామ్ ఉంటుంది. షుగర్ వ్యాధి గురించి అవగాహన స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్ భవానీపురం విజయవాడ.
1: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ భవానీపురం విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్ డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్ స్వాతి సెంటర్ భవానీపురం విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744 9154046447.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి. మీరు విజయవాడలో జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా డాక్టర్ గారు, షుగర్ సమస్యతో బాధపడేటువంటి వారు ఇన్సులిన్ అనగానే అసలు ఆ మాట వినగానే భయపడిపోతారు. అమ్మో, ఇంకా ఇన్సులిన్ వాడుతున్నాడు అంటే ఇది ఇంకా ఆఖరి దశ, ఇంకా అయిపోయినట్టే అంత అని చెప్పి ఇలాంటి అభిప్రాయాలు అపోహలు చాలా వింటుంటాం డాక్టర్ గారు. అసలు చెప్పండి డాక్టర్ ఫణికుమార్ గారు, ఇన్సులిన్ అనేది అసలు ఎప్పుడు ఇవ్వాలండి?
3: నమస్తే అండి. సో మనము డయాబెటీస్ టాపిక్స్ మనం ఈ డిస్కషన్ లో భాగంగా మనం ఈరోజు ఇన్సులిన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనేది వివిధ సందర్భాల్లో ఇవ్వాల్సి వస్తుందండి. ఏ పర్సన్ అయినా సరే మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకి ఇన్సులిన్ అనేది అవసరం. బాడీలో ఉండే ప్రతి అవయవానికి అందించడానికి ఉండే బ్రిడ్జే ఇన్సులిన్ హార్మోన్. సో ఆ ఇన్సులిన్ సరిగా పనిచేయని వారికి, ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి లేని వాళ్ళకే డయాబెటీస్ అనే వ్యాధి, డయాబెటీస్ అనే డిసార్డర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డయాబెటీస్ గురించి తెలిసిన వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఇంట్లో పేరెంట్స్కో ఎవరికో ఉన్నట్టు వాళ్ళకి డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఇన్సులిన్ అనేది ఒక భాగంగా అవగాహన ఉంది. అంతవరకు కరెక్టే. సో అసలు ఇన్సులిన్ ఎవరెవరికి వాడాలో నేను క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి డయాబెటిక్స్లో రెండు రకాలు, టైప్ 1, టైప్ 2, ఆర్ ఎల్స్ ఇన్సులిన్ డిపెండెంట్ ఆర్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. అంటే టైప్ 1 అనే పేషెంట్స్ లో ఏంటంటే అది చిన్న వయసులో వచ్చే షుగరు, ఎక్కువ శాతం చిన్న వయసులోనే వస్తుంది. వీళ్ళకి ఇతరత్ర కారణాల వల్ల బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా లోపిస్తుంది కాబట్టి వాళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ మీదే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇన్సులిన్ ఇవ్వకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి షుగర్ కంట్రోల్ లేక ఇన్సులిన్ అనేది మనం వాడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రెండోది వచ్చేసి టైప్ 2 డయాబెటిక్స్, ఎవరైనా సరే ఇనీషియల్ గా టాబ్లెట్స్ తో

0: కంట్రోల్లో ఉండి ఇంకా మాక్సిమం టాబ్లెట్స్ ఇవ్వాల్సిన డోస్ మించి ఇవ్వకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే మనం ట్రీట్మెంట్ ఒక లిమిట్స్ మాకున్న రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఏదైనా ఒక టాబ్లెట్ ఉన్నప్పుడు దానికి ఎంత మోతాదు వరకు ఇవ్వగలమో అంతవరకు ఇవ్వాలి. అంత వాడిన తర్వాత కూడా వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వకపోవడం, వాళ్ళ HbA1c కంట్రోల్లో లేకపోతే మనం వాళ్ళకి ఇన్సులిన్ అడ్వైజ్ టాబ్లెట్స్ తో పాటు అంటే రెండు రకాల ఇన్సులిన్ లాంగ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్ లో స్టార్టింగ్ లో కొద్దిగా రిక్వైర్మెంట్ ఉంటే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఒక పూట టాబ్లెట్స్ తో పాటు అడ్వైజ్ చేయడం జరుగుతుంది, లేకపోతే టాబ్లెట్స్ తగ్గి చేసి రెండు పూటలు ఇన్సులిన్ జరుగుతుంది. సో బేసికల్ గా ఏంటంటే ఒక పేషెంట్ కి, టైప్ 2 పేషెంట్ కి టాబ్లెట్స్, ఆహార నియమాలు పాటిస్తూ, కఠిన పథ్యం పాటిస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, మందులు వాడుతున్నప్పటికీ కూడా షుగర్ కంట్రోల్ అవ్వకపోతే మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోతే ఇన్సులిన్ అనే భయం పక్కన పెట్టేస్తే ఆ పేషెంట్ కి రాబోయే రోజుల్లో వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్ట్రిక్ట్ గా అతని HbA1c మెయింటైన్ చేయడానికి మనం ఇన్సులిన్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇది నార్మల్ గా జరిగే ప్రక్రియ. ఇది కాకుండా మూడో రకం ఏంటంటే గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే డయాబెటీస్, అంటే నార్మల్ గా ఉండే పేషెంట్ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు ఫస్ట్ డైట్ తో చూసి, అయినా కూడా డైట్ కంట్రోల్ చేసినా కూడా గర్భిణీగా ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయితే ఖచ్చితంగా సేఫెస్ట్ మెడిసిన్ ఇన్సులినే కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్ కి, షుగర్ ఉన్న వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము, అప్పుడు మనం ఇన్సులిన్ వాడతామండి. ఆ 9 నెలలు తర్వాత పేషెంట్ కి షుగర్ ఉందో లేదో దాన్ని బట్టి మనం ఆపేయచ్చు, అది అంతవరకు ఓకే. ఇది మూడో రకం వచ్చేసి ఎటువంటి డయాబెటిక్ పేషెంట్ అయినా సరే, కంప్లీట్ గా కంట్రోల్ ఉన్న అటువంటి పేషెంట్ అయినా సరే, అతనికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ సడన్ గా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు టాబ్లెట్స్ నోటి ద్వారా ఇవ్వలేని పరిస్థితిలో, తర్వాత హార్ట్ అటాక్, బ్రెయిన్ ఏదో ఇష్యూస్ అయినప్పుడు షుగర్ విపరీతంగా ఫ్లక్చుయేట్, మొన్నటి వరకు కంట్రోల్ ఉన్న షుగర్ కూడా విపరీతంగా ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు అలాంటి వాళ్ళకి టెంపరీగా ఒక 1 నెల 2 నెలలు ఇన్సులిన్ వాడడం జరుగుతుంటది. ఇకపోతే మూడోది వచ్చేసి ఇతరత్ర కారణాల వల్ల సరే, ముందు షుగర్ కంట్రోల్ లేక, బీపీ కంట్రోల్ లేక, కిడ్నీ వ్యాధి ఉండి కిడ్నీలో క్రియాటిన్ లెవెల్స్ బాగా ఉన్నట్టు వాళ్ళకి టాబ్లెట్స్ లో ఆప్షన్స్, అంటే టాబ్లెట్ పరంగా షుగర్ ట్రీట్మెంట్ కి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి కిడ్నీ పేషెంట్స్ కూడా ఇన్సులిన్ వాడే అవసరం ఉందండి. ఇంకా ఇవి కాకుండా బాగా ఇన్ఫెక్షన్స్ ఉండే పేషెంట్స్ కి, లివర్ సమస్యలు ఉండే వాళ్ళకి కూడా, లేకపోతే కొన్ని రకాల టీబీ మందులు వాడుతున్నప్పుడు ఆ టీబీ మందులు ఖచ్చితంగా వేసుకున్నప్పుడు ఆ టాలరేట్ చేయలేని పరిస్థితిలో టెంపరీగా టీబీ ట్రీట్మెంట్ అయ్యే వరకు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యమైన అపోహ పబ్లిక్ ఏంటంటే ఇన్సులిన్ వాడితే అది అలవాటు అయిపోతుంది అనేది, అది చాలా రాంగ్. అసలు ఎవరికైతే అవసరం అవుతుందో అది ఇవ్వనప్పుడు జరగబోయే సైడ్ ఎఫెక్ట్స్ నివారించడానికి మాత్రమే ఇన్సులిన్ ఇస్తారు. సో ఇన్సులిన్ అనేది అలవాటు అవ్వడం అనేది అతిపెద్ద అపోహ. అంటే చాలా మంది దాన్ని అలా అర్థం చేసుకున్నారు, అంటే ఇన్సులిన్ ఇవ్వడం అనేది లాస్ట్ స్టేజ్, ఆ ఫైనల్ స్టేజ్ అనేది, అది రాంగ్ అండి. సో ఇన్సులిన్ అనేది వివిధ సందర్భాల్లో అవసరం బట్టి మనం ఒక ఫిజిషియన్ గా డాక్టర్ డిసైడ్ చేసి ఇది ఆ టైంలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సర్జరీ తర్వాత ఇట్లా టెంపరీగా ఇచ్చిన వాళ్ళకి కొన్ని రకాల డయాబెటిక్ కీటోఅసిరోసిస్ అని, అది ఎక్కువగా టైప్ 1 వాళ్ళలో వస్తుంది, లేకపోతే టైప్ 2 వాళ్ళలో కూడా డయాబెటిక్ కీటోసిస్, కీటో అసిరోసిస్ లాంటి సందర్భాల్లో కూడా టెంపరీగా కొన్ని రోజులు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. సో ఇంతవరకు ఇన్సులిన్ గురించి నేను చెప్పదలుచుకుంటున్నానండి. కాకపోతే మనం చూస్తున్న పేషెంట్స్ లో చాలా మందికి ఇన్సులిన్ అనగానే ఆ సూది భయం వల్ల కావచ్చు, లేకపోతే దాని మీద ఉండే అపోహల వల్ల కావచ్చు, ఇన్సులిన్ అనేది చాలా, ఆ ఇన్సులిన్ అనే పదం వాడగానే వాళ్ళు కొంచెం దాన్ని నెగిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది మన అవేర్నెస్ తీసుకెళ్లాల్సిన అవసరం మనకుందండి.
1: డాక్టర్ ఆర్ఎల్వి పణికుమార్ గారు చెప్పారు, ఇప్పుడు ఏదో అంటున్నారండి ఇన్సులిన్ కు సంబంధించి ఏదో కొన్ని రకాల సీసాలు ఏదో ఉంటాయట, ఆ సీసాల్లో ఇన్సులిన్ ఏదో వాడాలని చెప్పి డాక్టర్లు చెబుతుంటారు. అవి వాడే విషయంలో కొన్ని అపోహలు, కన్ఫ్యూజన్లు ఉన్నాయి, మరీ ముఖ్యంగా గ్రామీణ వాసుల కోసం. అసలు ఈ ఇన్సులిన్ బాటిల్స్ అనేవి, సీసాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలా వాడాలి, కూలంకషంగా చెప్పండి.
0: సార్, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది అందరూ, అంటే ఇన్సులిన్ వాడేవారు, మీ ఇంట్లో ఎవరన్నా సరే పేరెంట్స్ గాని ఇన్సులిన్ వాడేవారు, ఇన్సులిన్ వాడే వాళ్ళకి నేను ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఒక చెప్పాలంటే ఒక 1/2 అవర్ చెప్పచ్చు. బేసికల్ గా ఇన్సులిన్ అనేది మనకి 2 రూపాల్లో వస్తుందండి, బాటిల్ రూపంలోను, పెన్ను రూపంలోనూ వస్తుంది. సో పెన్ను రూపంలో కూడా వాడే వాళ్ళు ఉంటారు, కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి బాటిల్ రూపంలో వాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. పెన్ను రూపంలో వచ్చే ఇన్సులిన్ ఒకటే, బాటిల్ రూపంలో వచ్చే ఇన్సులిన్ ఒకటే. కాకపోతే పెన్ను కొద్దిగా నొప్పి తక్కువగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది కాబట్టి పెన్నుకి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది, అదే ఇన్సులిన్. అదే బాటిల్ రూపం గురించి మనం మాట్లాడదాం. పెన్ రూపంలో వాడే వాళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేదండి. కాకపోతే ఏంటంటే నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ లో గమనించిన దాంట్లో చూసింది ఏంటంటే, పెన్ను వాడే వాళ్ళని ఏవైనా సరే ఫస్ట్ డాక్టర్ ట్రైనింగ్ ఇస్తారు, అంటే ఇలా

చేసుకోవాలి, ఎక్కడెక్కడ చేసుకోవాలనేది సైట్ రొటేషన్ అంటే పెద్ద ఒకటే పాయింట్లు చేయకుండా పాయింట్స్ ఎలా మార్చాలనేది నేను వేరే టాపిక్ లో చెప్తాను. బేసికల్ గా పెన్ ఇన్సులిన్ వాడే వాళ్ళకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, కానీ

0: కాన్సన్ట్రేషన్ లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ పేషెంట్ కి మనం డాక్టర్ గారు మందులు రాసినప్పుడు క్లియర్ గా షార్ట్ కొంచెం డోసులు అవసరమైనప్పుడు 40 బాటిలే రాస్తారు. కొంతమందికి తక్కువ డోసు అవసరం అవుతుంది, రోజు 5 పాయింట్లు 7 పాయింట్లు 6 పాయింట్లు 6 పాయింట్లు అలా ఉన్నప్పుడు 40 యూనిట్ల బాటిల్ రాస్తారు. కొంతమందికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ బట్టి బాటిల్స్ అనేది డాక్టర్ గారు డిసైడ్ చేయడం జరుగుతుంటది. సో ఇప్పుడు ఇన్సులిన్ వాడే వాళ్ళు మీరు వాడే బాటిల్ ను ఒకసారి గమనిస్తే దానిపైన కాన్సన్ట్రేషన్ రాసి ఉంటుంది 40 IU, అంటే 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్ లేదా 100 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్ అని మీకు మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 40 యూనిట్స్ పర్ మిల్లీలీటర్ ఉండే బాటిల్ కి 40 యూనిట్స్ పర్ మిల్లీలీటర్ సూది మాత్రమే వాడాలి. అలాగే 100 యూనిట్ల బాటిల్ కి 100 యూనిట్ల సూది సపరేట్ గా వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఏ రకమైన బాటిల్ కి ఆ రకమైన సూదే వాడాలి. సో మా ఎక్స్పీరియన్స్ లో మాకు అంటే నెలకు ఒక్కళ్ళిద్దరు షేర్ చేసే ఎక్స్పీరియన్సెస్ లో ఏమవుతుందంటే ఈ బాటిల్స్ కి సూదులకి మిస్ మ్యాచ్ అవడం వల్ల ఐదర్ రెండు జరగచ్చు. ఒకటి షుగర్ లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోయే అవకాశం ఉంది బాటిల్ సూది మారితే, లేదా షుగర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సులిన్ వాడేవారు ఖచ్చితంగా వాళ్ళు ఏ రకమైన బాటిల్ వాడుతున్నారో చూసుకుని మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో బాటిల్ ఉన్నప్పుడు అయితే కనుక మీరు 40 యూనిట్ల పర్ ఎంఎల్ బాటిల్ వాడేవాళ్ళు ఖచ్చితంగా 40 యూనిట్ల పర్ ఎంఎల్ సూది మాత్రమే వాడాలి. అలాగే 100 యూనిట్ పర్ ఎంఎల్ బాటిల్ వాడేవాళ్ళు 100 యూనిట్ పర్ ఎంఎల్ సూది మాత్రమే వాడాలి. ఇక్కడ చిన్న అవగాహన లోపం వల్ల బాటిల్ ఒక రకం సూది ఒక రకం ఉండడం వల్ల వాడాల్సిన డోస్ కంటే ఐదర్ ఎక్కువ యూనిట్స్ బాడీలోకి వెళ్లి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే మనం పేషెంట్ చేసుకున్న దానికంటే తక్కువ యూనిట్స్ వెళ్ళి షుగర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమైందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న నేను చూసిన పేషెంట్ ఏం చేశారంటే ఆవిడ నొప్పి తక్కువగా ఉందని చెప్పి 100 యూనిట్ల సిరంజ్ వాడుతున్నారు, అమౌంట్ తక్కువ ఉందని చెప్పి ఈ బాటిల్ వాడారు. సో దీనివల్ల ఆవిడ షుగర్ కి బాగా పెరిగిపోయింది 2 నెలల నుంచి. అది ఎందుకు పెరిగిందని అన్ని గమనించిన తర్వాత ఆవిడ పాయింట్లు కరెక్ట్ గానే వేస్తున్నారు, మందు కరెక్ట్ గానే వేస్తున్నారు, కానీ ఎక్కడ మిస్టేక్ అయిందని చెప్పి కొంచెం ఆరా తీస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే బాటిల్ సిరంజ్ మిస్ మ్యాచ్ అయింది. సో ఇక్కడ పేషెంట్స్ ఇంకో క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఈ 100 యూనిట్ల బాటిల్ పవర్ ఎక్కువ కదా, 40 యూనిట్ల బాటిల్ పవర్ తక్కువ కదా అన్నారు. ఎందుకు అలా అనుకున్నారమ్మా అంటే 100 యూనిట్ల బాటిల్ రేట్ ఎక్కువ ఉందండి, 40 యూనిట్ల బాటిల్ రేట్ తక్కువ ఉంది అందుకనే. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే 40 యూనిట్ల బాటిల్ వచ్చేసి కంపెనీ వాళ్ళు 40 యూనిట్ల పర్ ఎంఎల్ అంటే 10 ఎంఎల్ఏ ఉంటుంది, అంటే 10 మిల్లీలీటర్లే ఇస్తాడు. సో 40 యూనిట్ల పర్ ఎంఎల్ అండ్ ఇంటూ 10 ఎంఎల్ అంటే 400 యూనిట్లు వచ్చినప్పుడు అది కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది. 100 యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ ఏంటంటే కొంచెం 500 450 ఆ రేంజ్ మధ్యలో ఉంటుంది. సో దీని వల్ల పేషెంట్స్ ఏమనుకుంటున్నారంటే అది కొంచెం పవర్ ఎక్కువ ఇన్సులిన్, ఇది పవర్ తక్కువ ఇన్సులిన్ అనుకుంటున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇన్సులిన్ అనేది మనం ఎప్పుడు యూనిట్స్ ప్రకారమే మనం ఇవ్వడం జరుగుతుంటది. సో మీరు ఏ బాటిల్ అయినా సరే వాడచ్చు, బాటిల్ వాడేటప్పుడు మాత్రం సూదులు మాత్రం అటు ఇటుగా చేసుకోకుండా వాడితేనే మీకు దానివల్ల కరెక్ట్ రిజల్ట్ అనేది జరుగుతుంది. ఒకటి. రెండు వచ్చేసి ఈ సపోజ్ ఎగ్జాంపుల్ 40 యూనిట్ల బాటిల్లో 10 పాయింట్లు వాడే పేషెంట్ 40 యూనిట్ల బాటిల్ పెట్టుకుని 100 యూనిట్ల సూదితో గనక 40 యూనిట్ల బాటిల్ చేసుకుంటే అతని బాడీలోకి 10 పాయింట్లు వెళ్లకుండా 4-5 పాయింట్లు మాత్రమే వెళ్తుంది, దీనివల్ల షుగర్ కంట్రోల్ తప్పుతుంది. ఇంకో విధంగా 100 యూనిట్ల బాటిల్ పేషెంట్ దగ్గర ఉండి కన్ఫ్యూజ్ అయ్యి పాపం తెలియక 40 యూనిట్ల సిరంజ్ తో గనక చేసుకుంటే 10 యూనిట్లు చేసుకుంటే అతని బాడీలోకి 2.5 రెట్లు ఎక్కువ వెళ్లే అవకాశం. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాటిల్ ఏ రకం వాడుతున్నారు, ఆ బాటిల్ మీద అంకె ఎంత ఉంది, 40 యూనిట్స్ పర్ ఎంఎల్ 100 యూనిట్స్ పర్ ఎంఎల్ అనేది చూసుకుని దానికి తగ్గ సూది మాత్రమే వాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరు ఇంతవరకు స్పాన్సర్ ప్రోగ్రాం విన్నారు. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ స్టూడియోలో సమయం 11 గంటలకు దగ్గరగా ఉంది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. క్యాంపు కార్యాలయంలో మూడో విడతగా ఈరోజు 2027 కుటుంబాలకు 250 కోట్ల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటివరకు 6206 కుటుంబాలకు 768 కోట్ల మేర పరిహారం ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. దీంతో 85% మేర R&R పూర్తయింది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమెరికా కెనడా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. 3 రోజుల పాటు కొనసాగిన వాణిజ్య ఒప్పందం కోసం జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. చర్చలు విఫలం కావడంతో కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 50% సుంకాలను విధించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్దమైంది. ఈ టారిఫ్లు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం అనకాపల్లి జిల్లా అలమండ గ్రామానికి చేరుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరవుతారు. అనకాపల్లి పర్యటన అనంతరం విజయనగరం జిల్లా ఎస్కోట్కు చేరుకుని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత విశాఖపట్నంలో బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. ఈరోజు, రేపు, అలాగే ఈ నెల 29-30 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార దినాలు, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పౌరులందరూ ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన సందర్భంలో సంబంధిత దరఖాస్తులను సమర్పించవచ్చని చెప్పారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగుల సమస్యలను, ఫిర్యాదులను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో సంచలన విజయం సాధించిన బంగ్లాదేశ్కు 2వ టెస్టులో పెను సవాలు ఎదురైంది. 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 64 పరుగులకే కొప్పుకోలింది. తొలి 6 బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితం కాగా వారిలో 4 డకౌట్ అయ్యారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాలను సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు.

0: ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని నేర్పిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట అనుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ
0: హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:05 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఎంటర్ అయిపోయాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. ఎస్, మళ్ళీ ఒక వీకెండ్ స్టార్ట్ అయిపోయింది, బ్యూటిఫుల్ వీకెండ్. మరి ఏంటి మ్యాటర్ అంటే, ఈరోజు నిన్నటి సినిమా కబుర్లు ప్రోగ్రాం నుంచి ఇవాల్టి సినిమా కబుర్లు ప్రోగ్రాం దాకా మరి కొన్ని విశేషాలు అయితే ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి భీమ్స్ అండ్ మధుప్రియ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు. మరి మన శంకర్ వరప్రసాద్ సినిమా నుంచి 11:09 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఈ రోజు మన మెగా స్టార్ చిరంజీవి గారి బర్త్డే. సో మరి ఒక సాధారణ యువకుడిగా సినిమాల్లోకి వచ్చి తనదైన యాక్టింగ్ స్టైల్, డాన్స్, మేనరిజమ్స్, డైలాగ్స్, డెలివరీ, ఇలా ఎన్నో విషయాల్లో అండి కోట్లాది మంది ఫ్యాన్స్ గుండెల్లో మెగా స్టార్ గా నిలిచిన వ్యక్తి మన శంకర వరప్రసాద్ గారు, మన కొణిదెల శంకర వరప్రసాద్ గారు. సో 1978 లో వచ్చిన పునాది రాళ్లతో మొదలైన ఈ ప్రయాణం ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ నుంచి సుప్రీం హీరోగా, అండ్ అక్కడి నుంచి మనం మెగా స్టార్ గా. వాట్ ఏ జర్నీ కదా అసలు. మరి ఖైదీ, రుద్రవీణ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానామగుడు, ఠాగూర్, ఇంద్ర, ఓ మై గాడ్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వెరీ రీసెంట్ గా మన శంకర వరప్రసాద్, అండ్ నెక్స్ట్ విశ్వంభర. ఇలా ఒకటేంటండి, ఎన్ని సినిమాలు, ఎన్ని క్యారెక్టర్స్, అసలు ఎనర్జీకి బ్రేక్ లేదని నిరూపిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు, ఇక మీద కూడా చేస్తూనే ఉంటారు కదా. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ వింటూ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

సినిమా నుంచి కేకే అండ్ మహాలక్ష్మి పాన బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు సిరివెన్నెల గారి లిరిక్ అండ్ మరి మనమున్నాం సినిమా కబలు ప్రోగ్రామ్ లో. మరి మన చిరు అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు, మరి కానీ కోట్ల మంది అభిమానులకు మాత్రం ఆయన పేరు చిరంజీవి. అండ్ ఇంకా మాట్లాడితే చిరు, మన చిరు కదా. మరి ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇలాగే అంటే మనం ఏం విష్ చేద్దామంటే ఆయన ఇలాగే సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా ఆయన చేస్తూనే ఉండాలి, మనం చూస్తూనే ఉండాలి అండ్ ఎంటర్టైన్ అవుతూనే ఉండాలి. ఏమంటారు? సో ఇక ఫ్యాన్స్ అందరూ ఫుల్ వెయిట్ చేస్తున్నాం. ఏంటి అంటే చిరు ఎంత ఫేమస్? మన చిరు

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. అండ్ మన స్టూడియోలో టైం 11:31 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. సో మరి తెలుగు సినిమా తొలి తరంలో అండి హీరోయిన్ అంటే కేవలం అందం ఉంటే సరిపోదు, అభినయం కూడా కావాలి. ఇలా ప్రూవ్ చేసిన హీరోయిన్స్ లో షావుకార్ జానకి కూడా ఉన్నారు. మరి ఆ రోజుల్లో హీరోయిన్ ఎంత పాపులర్ అయినా కూడా ఆవిడ కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాలేదు. ఆ టైంలోనే తల్లి, అక్క, వదిన, అత్త, బామ్మ ఇలా వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు ఏ క్యారెక్టర్ లో అయినా వాళ్ళ కెరీర్ ని కంటిన్యూ చేసేవాళ్ళ. అండ్ మన షావుకార్ జానకి గారు అయితే తెలుగులోనే కాదు తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా యాక్ట్ చేశారు. మరి యాక్టింగ్ లో పెద్ద హడావుడైతే ఏముండదు, కానీ ఆవిడ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్, ఆవిడ వాయిస్ లో పవర్, యాక్టింగ్ లో ప్యూరిటీ ఇవే కనిపిస్తాయి మనకి. అందుకే ఆవిడ చేసిన క్యారెక్టర్స్ చాలా కాలం గుర్తుండిపోతాయి. నాకు ఆవిడ యాక్టింగ్ లో కనిపించే ఇంకో స్పెషాలిటీ కూడా చెప్తాను, బట్ రైట్ నో మీ అందరి కోసం రోజుల మారాయి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: చెరుపుకురా చెడేవు అనే సినిమా నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వినేశారు. సో మరి 11:38 అయిపోయి 51 seconds అయిపోయింది మన టైం. మరి షావుకర్ జానకి గారి గురించి చెప్పేటప్పుడు అండి ఒక విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సినిమాలో కనిపించే ప్రతి పాత్రకి తనదైన పర్సనాలిటీ ఇవ్వడం ఆవిడ స్పెషల్. టెక్నాలజీ వచ్చింది, సినిమా మారింది, కథలు మారాయి, హీరోయిన్స్ క్యారెక్టర్స్ మారాయి, కానీ మన షావుకర్ జానకి గారి నటనకు ఉన్న విలువ మాత్రం మారినే లేదు. సో ఎందుకో తెలుసా, నిజమైన యాక్టింగ్ కి ఏజ్ బ్యారియర్స్ అనేవి అసలు ఉండవు, ఎక్స్పైరీ డేట్ అనేది కూడా ఉండదు. అందుకే ఫ్యాన్స్ వాళ్ళని ఒక కళాకారులుగా గుండెల్లో పెట్టుకునే ఉంటారు. ఎప్పటికీ వారి స్థానం వారిదే. మనుషులు ఉండకపోవచ్చు కానీ వారి యాక్టింగ్ మనకి ఎప్పటికీ గుర్తుంటుంది కదా. సో మరి నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత మన చిరో టైటిల్ అయితే రిలీజ్ అయిపోయింది, ఐ మీన్ గ్లింప్స్ వచ్చేసింది, దాని గురించి మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: భారతి ఎఫ్ఎం 101.3.
2: నాలో నీకు నచ్చింది ఏంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ

0: చెప్తారు. కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధార్థి ఎఫ్ఎం ఏంటో సీత, అది నాకు చాలా ఇష్టం.
0: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా కవర్ లో. మరి ఏంటి మ్యాటర్ అంటే, మన మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న 158 సినిమాకి సంబంధించిన టైటిల్ అయితే ఫిక్స్ అయిపోయింది, కాకా అట. సో కాకా అయితే వచ్చేసిందనమాట, రిలీజ్ అయిపోయింది టైటిల్. అండ్ మరి ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. అండ్ ఈ మూవీని 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారన్నమాట, జనవరి 13th. అది మ్యాటర్. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరో తెలుసా? ఎస్ఎస్ థామన్. సో మరి అదండి కాకా ఆయన వచ్చేసిందనమాట. అండ్ మరి నాకేమనిపించిందంటే, మన చిరు అండ్ మన వెంకీ ఇద్దరు కూడా మళ్ళీ కలిసి రాకపోయినా పొంగల్కి ఖచ్చితంగా వస్తున్నారు. ఇటు జనవరి 13th మన మెగాస్టార్ వస్తే, జనవరి 14th మన వెంకీ విత్ అలాంగ్ విత్ కళ్యాణ్ రావు, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో సినిమాతో రాబోతున్నారు అనమాట. అది మొత్తానికి మళ్ళీ ఇద్దరు వచ్చేస్తున్నారు, వెయిట్ చేయండి అప్పటి వరకు. ఓకే, సో మరి నెక్స్ట్ మీ అందరికోసం, వానొచ్చినంటే వరదొస్తుంది. వాన ఎలాగో రావట్లేదు, వరద అంతకన్నా రావట్లేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ పాట మీకు వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. 11:47 / 48 seconds అయిపోయింది మన సినిమా కబుర్లు టైం. అండ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు జైలర్ 2 సినిమా ఉంది కదండి, ఆ సినిమా October 15th రిలీజ్ కాబోతుంది. అయితే దీని నుంచి సాంగ్ ఒకటి రిలీజ్ అయిందనమాట, అల్లా బోలేలో అని చెప్పేసి. డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. అండ్ చూడటానికి మాత్రం అద్దిరిపోయింది. డాన్స్ 100 marks, కొరియోగ్రఫీ 100 marks, బ్యాక్గ్రౌండ్ 100 marks, పూర్ణ కంబైన్డ్ పర్ఫార్మెన్స్ అబ్బాబ్బా 100 marks. ఇలా ఉంది నాకైతే ఆ సాంగ్ చూడగానే. ఎలా అండి, ఎలా ఇంత బాగా పాటలు పెట్టేస్తే అసలు మనకి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగిపోవు ఏమంటారు. సరే వెయిట్ చేద్దాం October 15th వరకు జైలర్ 2 సినిమా కోసం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం లేనిన్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

చెన్నై లవ్ స్టోరీ సినిమాని చెప్పే బ్యూటిఫుల్ సాంగ్ సాహితీ చాగండి అండ్ ధనుంజయ్ పాడిన పాట విన్నారు మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. సో మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మన ప్రిన్స్ మహేష్ బాబు అండ్ సందీప్ వంగ కాంబినేషన్ లో సినిమా ఉండబోతోందా అంటే ఉండబోతోంది అంటున్నారు. ప్రస్తుతం అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయట, కాకపోతే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదనుకోండి. ఒకవేళ ఇది కనుక కన్ఫర్మ్ న్యూస్ అయితే కనుక మన యానిమల్ పార్క్ సినిమా తర్వాత ఆ సినిమా ఉండొచ్చుట. ప్రస్తుతం అయితే మన మహేష్ వారణాసి మూవీ తో బిజీగా ఉన్నారు అండ్ అటు సందీప్ వంగేమో స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నారు. సో ఆ తర్వాత యానిమల్ పార్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు మన సందీప్ వంగ. ఆ తర్వాత మన ప్రిన్స్ మహేష్ సినిమా ఉండొచ్చని ఒక అంచనా అనమాట. అది మ్యాటర్. అసలు ఊహించుకోండి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే ఎలా ఉంటుందో. మీ ఊహకే వదిలేస్తున్నా నేను, నేనైతే మాటల్లో చెప్పలేను. ఎనీవేస్ నెక్స్ట్ మీ అందరి కోసం మస్సా మస్సా సాంగ్ వచ్చేస్తుంది పెద్ద సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్.

ఉన్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం రాష్ట ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొక్కలు నాటారు. అనకాపల్లి జిల్లా పర్యటనతో పాటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి ఈరోజు పర్యటిస్తారు. వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. క్యాంపు కార్యాలయంలో మూడో విడతగా ఈరోజు 2027 కుటుంబాలకు 250 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటి వరకు 6206 కుటుంబాలకు 768 కోట్ల రూపాయల మేర పరిహారాన్ని ప్రభుత్వం అందజేసింది. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ టన్నెల్ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేస్తారని చెప్పారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. మొత్తం 7 నిర్వాసిత కాలనీల్లో 4 కాలనీల్లో 100% మౌలిక వసతులు పూర్తయ్యాయని, మిగిలిన 3 కాలనీల్లో పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి ఛాంపియన్ 2.0 క్రీడా పోటీలకు తిరుపతి వేదిక కానున్నట్లు రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామా స్టేడియంలో క్రీడా పోటీలకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన తిరుపతి వేదికగా పోటీలు ప్రారంభమవుతాయని, 4 రోజుల పాటు పోటీలు జరుగుతాయని చెప్పారు. మొత్తం 10,000 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని, విజేతలకు ఈ నెల 29వ తేదీన విజయవాడ వేదికగా ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారు. ఈరోజు, రేపు, అలానే ఈ నెల 29-30 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార దినాలు, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణ చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పౌరులందరూ ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన సందర్భంలో సంబంధిత దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు. విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన స్టూడియోలో టైం 12:05 అయిపోయింది. సో మీకు తెలుసా టైం. సో మరి ఈ రోజు ఏంటండి, ప్రపంచ జానపద దినోత్సవం కదా. సో మరి అంటే మన జానపద కళలు, పాటలు, కథలు, నృత్యాలు, ఆచారాలు తరతరాలుగా మనతో ప్రయాణిస్తున్న మన సంస్కృతిని గుర్తు చేసుకునే రోజు అనమాట. మరి పుస్తకాల్లో చదివే చరిత్ర మాత్రమే కాదు, మన పెద్దలు చెప్పిన కథల్లో, పాడిన పాటల్లో, ఆచరించిన సంప్రదాయాల్లో కూడా మన చరిత్ర దాగుంటుంది. అదే మన ఫోక్ లోర్. సో మరి ఈ రోజు ప్రపంచ జానపద దినోత్సవం. జనరల్ గా అంటే చాలా మంది జానపదం అంటే కేవలం పాటలు, కథలు ఇలా మాత్రమే అనుకుంటారు, కానీ ఇంకా చాలా చాలా ఉంది. యాక్చువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈ రోజు మీకు తెలుసాలో. ఓకే, రైట్ నా మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. సూత్రధారులు సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: ఎస్, 12:11 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది. మనమున్నా మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, యాక్చువల్ గా అండి 1846 లో ఒక బ్రిటిష్ పండితుడు విలియం థామస్ అనే ఆయన ఫోక్లోర్ అనే పదాన్ని వాడారనమాట. ఫోక్ అంటే ప్రజలు, లోర్ అంటే జ్ఞానం, అంటే తరతరాలుగా వచ్చిన జ్ఞానం అని అర్థం. జానపదం అంటే సామెతలు, నమ్మకాలు, పండుగలు, ఆచారాలు, జానపద కళలు, డాన్సులు, వంటకాలు, పిల్లల ఆటలు, ఇలా చాలా చాలా చాలా ఉంది. యాక్చువల్ గా జానపద కథలకైతే చాలా సార్లు ఒకే ఆధార్ ఉండరు, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి వెళ్లేటప్పుడు అది మారుతూ ఉంటుంది అనమాట. అందుకే ఒక స్టోరీకి ఆ రీజన్ ని బట్టి వేర్వేరు వర్షన్స్ కనిపిస్తాయన్నమాట మనకి. అందులోనూ మన ఇండియా ఆల్మోస్ట్ జానపద కళలకి ఒక లివింగ్ మ్యూజియం లాంటిది. సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే మన ఇండియాలో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ విలేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో బట్ రైట్ నౌ మీ అందరి కోసం లవ్ స్టోరీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
6: ఎస్, 12:22 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది. మనం మీకు తెలుసా టైం, అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి మనం ఈ రోజు వరల్డ్ ఫోక్ లోడ్ ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి, ఒడిశాలోని రఘురాజ్పూర్ అనే ఒక చిన్న విలేజ్ ఉంది. అది చూడటానికి చిన్న విలేజే, కానీ ఆ విలేజ్ మొత్తం కూడా ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా ఉంటుందిట. అండ్ ఆ ఊర్లో ముఖ్యంగా పట్టచిత్ర పెయింటింగ్ అనేసి అది చాలా ఫేమస్ అనమాట. పట్ట అంటే క్లాత్, అండ్ చిత్ర అంటే పెయింటింగ్. ఇది అర్థమవుతున్నాం కదా. అండ్ ఈ పెయింటింగ్స్ లో పురాణ కథలు, జానపద కథలు, వీరుల కథలు, ప్రతిరోజు జరిగే కొన్ని ముఖ్యమైన ఘటనలు ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, పామ్ లీవ్స్ మీద స్టోరీస్ అండ్ ఇంటిగ్రేట్ డిజైన్స్ చెక్కుతారనమాట. అసలు అంతంత చిన్న చిన్న పామ్ ఆకుల మీద అంత చిన్నగా కథలు ఎలా చెక్కుతారో అసలు అది మాత్రం చాలా వండర్ గా అనిపిస్తుంది. అంతేకాదు, చెక్క వస్తువులు, మాస్క్, సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్, ఇలా ఎన్నో ఉంటాయి ఆ ఊరు మొత్తంలో. ఇది ఒకటి. సో మరి ఇంకా ఉన్నాయి, మాట్లాడుకుందాం మనం కబుర్లు. బట్ రైట్ నో మీ అందుకోసం KM రాధాకృష్ణన్ కంపోజిషన్ లో కారుణ్య అండ్ గాయత్రి పాడిన పాట ప్లే చేస్తున్నాను. వనమాలి గారి లిరిక్, బ్యూటిఫుల్ ఫోక్ సాంగ్ చందమామ సినిమా నుంచి మీ అందరి కోసం.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ కదా. మరి యాక్చువల్ గా రఘురాజ్పూర్ కి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఏంటో తెలుసా అండి, గోటిపువా డాన్స్ అనమాట. అంటే అందులో ఏంటంటే చిన్న ఏజ్ అబ్బాయిలు అమ్మాయిలు గెటప్ వేసుకుని అక్రోబాటిక్ మూవ్మెంట్స్ తో డాన్స్ చేస్తారు. జనరల్ గా ఆ స్టేట్ లో ఒడిస్సా డాన్స్ ఫేమస్ కదా, బట్ దానికన్నా ముందే ఈ గోటిపువా డాన్స్ అనేది ఉందిట. అందుకే రఘురాజ్పురం అనగానే పెయింటింగ్ లో ఒక పురాణ గాథలు గుర్తొస్తాయి, ఒక పామ్ లీఫ్ లో ఒక పాత మెమరీ గుర్తొస్తుంది, ఒక డాన్స్ లో ఒక ట్రెడిషన్, ఇలా ఎన్నో కనిపిస్తాయి మనకి, ఎన్నో అనిపిస్తాయి. అందుకే అంటారేమో జానపద కళల అందం అనేది పుస్తకాల్లో మాత్రమే ఉండదు, ప్రజల జీవితాల్లో జీవించుంటుంది అని ఏమంటారు. సో మరి నెక్స్ట్ అయితే మనకి స్టూడియోలో టైం 12:30 రీచైపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మేము ముందుకు వచ్చేస్తాయి తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం శ్రీలా రిలే. ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో ఇవాళ వరల్డ్ స్పెషల్ స్పెషల్ స్పెషల్ ఫోక్లోర్ డే, ప్రపంచ జానపద దినోత్సవం గురించి అండ్ కొన్ని విలేజెస్, బ్యూటిఫుల్ విలేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్ లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్ లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు.

0: దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్ను ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్దత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ది అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఐసే 7 సెక్టర్స్ కి బాత్ కి జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై ఆర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో, గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై. ఈ రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై, యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
0: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు, పోలీసులు తమపై చేయి చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సీఐడి విచారణ సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమాపేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరీమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్

మిషన్ 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్యోద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కాని ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలపుళలో పున్నామాడ కాలేజీలో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలపుళలోని పున్నామాడ కాలేజీలో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ లో 22 చుండన్ వల్లంలు, అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలపుళ చేరుకున్నారు. అలపుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ధ జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలపుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకారం మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పొల్లమి బసు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా, నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్ లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన త్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా. నేను మీ ఆర్జే శృతి. ఈ రోజు మరి ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మనం కొన్ని బ్యూటి

బ్యూటిఫుల్ విలేజెస్, మన ఇండియాలో ఉన్న బ్యూటిఫుల్ విలేజెస్, తనలో జానపదాన్ని నింపుకున్న విలేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే రఘురాజ్పూర్ అనే ఒక విలేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది ఇది. అయితే దానిలాగానే మధ్యప్రదేశ్ లో పఠాన్పూర్ విలేజ్ ఉందండి, దిండోరి డిస్టిక్ లో అనమాట. ఇది ఒక చిన్న గ్రామం. అయితే ఇది కూడా గోండ్ ట్రైబల్ పెయింటింగ్ ని కాపాడుతోంది అనమాట. ఫస్ట్ లో ఈ గోండ్ పెయింటింగ్స్ ని ఇళ్ల మట్టి గోడలపైన వేసేవాళ్ళ, తర్వాత ఆ డిజైన్స్ ని పేపర్ అండ్ క్యాన్వాస్ మీదకి తీసుకొచ్చారు. అయితే చిన్న చిన్న డాట్స్, లైన్స్, ప్యాటర్న్స్ తో ఈ గోండ్ ఆర్ట్ కి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది. అండ్ నెక్స్ట్ గుజరాత్ లో కచ్ ప్రాంతంలో ఉన్న హోడ్కా గ్రామం, అక్కడ స్పెషల్ ఏంటో తెలుసా? ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ అనమాట. అక్కడ ఆడవాళ్ళు చేసే ఈ వస్తువుల్లో కలర్ఫుల్ ఎంబ్రాయిడరీ అద్భుతం అని చెప్పొచ్చు. అండ్ మీకు విషయం తెలుసా, అక్కడ ఇల్లు కట్టుకునే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. బుంగా అని పిలిచే ఒక ట్రెడిషనల్ మట్టి ఇల్లు అక్కడి కచ్ ప్రాంతానికి ఐకానిక్ అనమాట. వాళ్ళు ఉపయోగించే ఏ డిజైన్స్ అయినా సరే తరతరాలుగా వచ్చిన స్కిల్స్ అనమాట వాళ్ళకి అవి. అండ్ జస్ట్ ఒక క్రాఫ్ట్ ని నేర్పడమే కాదు, వాళ్ళ కమ్యూనిటీ కథల్ని, ఐడెంటిటీని కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళు అందిస్తున్నారు. సో హోడ్కాలో జానపద సంస్కృతి పుస్తకాల్లో చదివేది కాదు, ప్రజల చేతుల్లో జీవిస్తుంది, కనిపిస్తుంది అనమాట. సో అదే మ్యాటర్, మనం ఇంకా చాలా విషయాలున్నాయి మాట్లాడుకుందాం. బట్ రైతో మీ అందరి కోసం జెంటిల్ మ్యాన్సన్ మన నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి జెంటిల్మెన్ సినిమా నుంచి ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: ఎస్, మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అందులో స్పెషల్ గా కొన్ని విలేజెస్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం నాగాలాండ్ లో ఖనోమా విలేజ్, ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఈ విలేజ్ ని గ్రీన్ విలేజ్ అని పిలుస్తారనమాట. కానీ దాని స్పెషల్ ఓన్లీ గ్రీనరీ మాత్రమే కాదు, అక్కడి అంగామి నాగా కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ అనేది ప్రధానంగా నాగాలాండ్లోని కోహిమా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తారనమాట. వీళ్ళ సంస్కృతిలో మనకి ముఖ్యంగా ఏం కనిపిస్తుంది తెలుసా? వ్యవసాయం, ముఖ్యంగా టెర్రస్ ఫార్మింగ్ అనేది చాలా చాలా స్పెషల్ అక్కడ. అండ్ వీళ్ళ సంప్రదాయాల్లో పాటలు, నృత్యాలు, జానపద కథలు, పండుగలు, చేతి వృత్తులు, ఇలా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. అండ్ వీళ్ళ మౌఖిక సంప్రదాయం, ఓరల్ ట్రెడిషన్ ద్వారా కథలు, సామెతలు, ఆచారాలు నెక్స్ట్ జనరేషన్ కి చేరుస్తున్నారన్నమాట. అండ్ మనకి ఇంతకు చెప్పాను కదా, వీళ్ళ ట్రెడిషనల్ టెర్రస్ కల్టివేషన్ అనేది చాలా ఎక్కువ. అండ్ కొండ ప్రాంతాల్లో అయితే నేలని మెట్టలాగా మార్చుకుని వ్యవసాయం చేశారు వీళ్ళు. అండ్ ఇది కేవలం ఫార్మింగ్ టెక్నిక్ మాత్రమే కాదు, ప్రకృతితో కలిసి జీవించడం అనమాట. ఇలాంటి ఒక నాలెడ్జ్ ని మిగతా వాళ్ళు అందరికీ వీళ్ళు అందిస్తున్నారు. అండ్ అక్కడ ఇంకొక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటో తెలుసా? ఏ పద్ధతులైనా సరే ఓన్లీ రాతలతోనే కాదు, పెద్దల నుంచి పిల్లలకి కథలు, పాటలు, మాటలు జ్ఞానం రూపంలో వాళ్ళకి అందిస్తున్నారు. ఇంత చెప్పాను కదా ఓరల్ ట్రెడిషన్ అని, అది. సో మన నాగాలాండ్ కొండల్లో ప్రకృతితో కలిసి జీవిస్తూ తమ పాటల్లో, కథల్లో తరతరాలకు జ్ఞాపకాలను దాచుకున్న అంగామి నాగా కమ్యూనిటీ, వీళ్ళకి జాన పదం అంటే కేవలం కథలు కాదు, ఒక జీవన విధానం. సూపర్ కదా. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం కడలి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: రాతి మట్టి అలాగే స్లేట్ రూఫ్స్ తో నిర్మించిన ఇళ్ళు అనమాట. అండ్ ఇల్లు మాత్రమే కాదు, ప్రతి వీధిలో ఉండే షాప్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి. ఇలా ప్రతిదీ కూడా హిమాచల్ గ్రామీణ జీవితంలోకి మనల్ని తీసుకెళ్లిపోతాయన్నమాట. మనం చూస్తూ ఉంటే అక్కడ లోహ్రి, బైసాఖి, హోలీ ఇలాంటి పండుగలన్నీ కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి, అక్కడ స్థానిక కథలు, ఆచారాలు, కళలు, సంప్రదాయాలు కూడా ఆ ప్రాంత సాంస్కృతిక వారసత్వంలో భాగమే అనమాట. అండ్ హిమాచల్ కొండల మధ్య మనం కనుక చూస్తే కాలం కొంచెం నెమ్మదిగా వెళ్తుందేమో అనిపించేట్టుగా అనిపిస్తుంది మనకి. ఆ ఊరు అదే ప్రాగ్పూర్. సో పాత వీధులు, సంప్రదాయ ఇళ్లు, తరతరాలుగా వస్తున్న ఆచారాలు, ఒక ఊరు మాత్రమే కాదు అదంతా కూడా ఒక లివింగ్ హెరిటేజ్ అని చెప్పొచ్చు మనం. అండ్ మరి కొన్ని జానపద కథలు పుస్తకాల్లో ఉంటాయి, కొన్ని పాటల్లో ఉంటాయి, ప్రాగ్పూర్ లో మాత్రం ఆ కథ మనకి విలేజ్ రూపంలో కనిపిస్తుంది. అదండి, ఇంకా ఇంకెంతకు మించి మనం చెప్పలేమన్నమాట. ఎనీవేస్, కల్చర్ మారే కొద్దీ జానపదం కూడా మారిపోతుందండి. ఒకప్పుడు కథలు, మాటల ద్వారా ట్రావెల్ అయ్యేవి ఈ జానపదాలు. కానీ తర్వాత మనకి బుక్స్ వచ్చాయి, ఆ తర్వాత రేడియోల్లోకి, టీవీల్లోకి వచ్చాయి, ఇప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఇలా రీల్స్ లో కూడా వచ్చేసాయి. మనం ఫన్నీగా చెప్పుకునే ఒక లోకల్ సామెత ఏమవుతుంది, వైరల్ అయిపోతుంది. ఒక ప్రాంతానికి చెందిన జోక్ ఏమవుతుంది, దేశం అంతా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం మోడర్న్ జానపదానికి ఎగ్జాంపుల్స్ గా చూడొచ్చేమో కదా. సో మన టెక్నాలజీ ఎంత వచ్చినా కూడా మనుషులు స్టోరీస్ ని షేర్ చేసుకునే హ్యాబిట్ మాత్రం అలానే ఉంది. అంటే జస్ట్ ఒక మీడియం మారిందంతే, అంటే అది ఆ విధానం అనేది మారింది అంతే కదా. సో ఇంత జరుగుతున్నా కూడా మన జానపదాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇంకా మన మీద ఉంది. ఏమంటారు, సో మన జానపద పాట గాని మాట గాని ఏదైనా మాయం అయిపోయింది అనుకోండి, సపోజ్, కేవలం అది మాత్రమే పోదు, ఒక తరం తరం జ్ఞాపకం అంతా పోతుంది. సో మనం ఏం చేయాలంటే, మన పెద్దవాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేయాలి ఫస్ట్. వాళ్ళు చెప్పే కథలు వినాలి, వాళ్ళు పాడే పాటలు వినాలి, వాళ్ళు చెప్పే సామెతలు వినాలి, వీలైతే ఇంకా రికార్డ్ చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ మన ప్రాంత పాటలు, కళలు, ట్రెడిషన్స్ ని మన నెక్స్ట్ జనరేషన్స్ కి మనమే పరిచయం చేయాలి. ఏమంటారు, సో కల్చర్ ని కాపాడడం అంటే పాత వాటిని పట్టుకుని కూర్చోవడం అని మాత్రం అనుకోకండి, గతాన్ని ఫ్యూచర్ కి అందించడం అని తెలుసుకోండి. ఓకే, సో ఈ బ్యూటిఫుల్ డేలో మనం ఈ ప్రామిస్ అయితే చేద్దాం, మనం మన నెక్స్ట్ జనరేషన్స్ కి ఈ జానపదాన్ని అందిద్దాం. ఏమంటారు, సో మరి ఇది ఇవాళ మీకు తెలుసా. మళ్ళీ మనం నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా ధీరాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. మూడో విడతగా ఇవాళ 2027 కుటుంబాలకు 250 కోట్ల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. దీంతో ఇప్పటి వరకు 6206 కుటుంబాలకు 768 కోట్ల రూపాయల మేర పరిహారాన్ని ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ టెర్మినల్ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల్ల సాగర్కు విడుదల చేస్తారని చెప్పారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మొత్తం 7 నిర్వాసిత కాలనీల్లో 4 కాలనీల్లో 100% మౌలిక వసతులు పూర్తయ్యాయని, మిగిలిన 3 కాలనీల్లో పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. ఈ రోజు, రేపు, అలాగే ఈ నెల 29-30 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార దినాలు, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్

స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పౌరులందరూ ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన సందర్భంలో సంబంధిత దరఖాస్తులను సమర్పించవచ్చని చెప్పారు. విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. వేగవంతమైన న్యాయ పరిష్కారాలు అందించేందుకు సర్వోన్నత న్యాయస్థానం సమాధాన్ సమారోహ్ 2026 పేరుతో 3 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ ప్రత్యేక డ్రైవ్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్గదర్శకత్వంలో పనిచేస్తోంది. ఇందులో భాగంగా మొదటి రోజైన నిన్న ఒక్కరోజే 400 కేసుల్లో పరిష్కారాలు చూపింది. రేపటితో ఈ లోక్ అదాలత్ ముగియనుంది. హాకీ ప్రపంచకప్లో తన చివరి లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై గెలిచి 2వ దశకు అర్హత సాధించిన భారత పురుషుల జట్టుకు నెదర్లాండ్స్ రూపంలో పెద్ద సవాల్ ఎదుర్కానుంది. ఈ రోజు పూల్ ఈ పోరులో ఒలింపిక్ ఛాంపియన్ నెదర్లాండ్స్తో భారత్ తలపడనుంది. హాకీ ప్రపంచకప్లో నెదర్లాండ్స్పై భారత్ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:03 అయిపోయి 1:04 PM కూడా అయిపోయింది. సో మనం వెళ్ళిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. జనరల్ గా అంటే మనకి ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యని సమస్యలాగానే చూసామనుకోండి, అది ఎప్పటికీ ప్రాబ్లంగానే కనిపిస్తుంది. కానీ అదే సమస్యలో సొల్యూషన్ ని చూసేలా మన ఆలోచనని మార్చుకోగలిగితే ఎలా ఉంటుంది? ఏంటి అంత టాలెంట్ ఉంటుందా అందరికీ అనేగా మీ డౌట్. ఓకే, ఉండదు అనుకుందాం. ఒకవేళ ఉంటే ఏమవుతుందో కూడా ఇవాళ షోలో ఒక టీం మనకి నేర్పిస్తారు. సో మరి ఎవరా టీం, ఏంటా కదా మాట్లాడుకుందాం విషయాలు. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరికోసం మహాత్మా సినిమా నుంచి కాసల్ షామ్ అండ్ కోరస్ పాడిన లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మాస్టర్ సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ సుజాత పాడిన పాట, చంద్రబోస్ గారి లిరిక్. సో మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. జనరల్ గా అండి, కిచెన్ లో మనం చాలా పదార్థాలు వాడుతుంటాం కదా, అవసరం లేని వాటిని ఏం చేస్తాం, పడేస్తూ ఉంటాం. అలా పడేసే వాటిలో, అలా యూజ్ చేసి పడేసే వాటిల్లో చింతపండు గింజలు తప్పకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చింతపండుని సాంబార్కి, లేకపోతే పప్పుకి, లేకపోతే రసానికి, చారుకి, ఇలాంటి వాటికి వాడతాం, పచ్చళ్ళకి, అన్నిటికీ వాడతాం. అండ్ అందులో గింజల్ని పడేస్తుంటాం కదా, సాధారణంగా వేస్ట్ అని పడేస్తాం. కానీ అదే చింతపండు గింజలతో ఒక పెద్ద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కనిపెట్టారు తెలుసా? ఎస్, ఆ టీమ్ అరియానా, అవ్యానా అండ్ వివాన్ అనమాట. ఈ ముగ్గురు కలిసి తయారు చేసిన ఇన్నోవేషన్ పేరు ప్లాస్ స్టిక్. వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? మన త్రాగే నీళ్లలో ఉండే, కనిపించకుండా ఉండే మైక్రో ప్లాస్టిక్స్ అనమాట. చాలా చిన్న ఏజ్ లోనే ప్రపంచ సమస్యను గుర్తించడం ఒక ఎత్తైతే, ఇంకోవైపు మన ఇంట్లో సాధారణంగా కనిపించే ఒక వేస్ట్ మెటీరియల్ తో సొల్యూషన్ వెతికారు చూసారు. అది అసలైన పాయింట్ అనమాట. ఇన్నోవేషన్ అంటే ఎప్పుడు పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్ లోనే కాకుండా, కోట్లాది రూపాయల ఎక్విప్మెంట్ తోనే కాకుండా, అలా స్టార్ట్ అవ్వాల్సిన పని లేకుండా, సమ్ టైమ్స్ ఇట్ కెన్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ యువర్ కిచెన్ చెప్పేసి ప్రూఫ్ చేసిన యంగ్ ధీరా టీమ్ అనమాట వీళ్ళు. సో ఈ రోజు షోలో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. న్యూస్ బ్రేక్ తర్వాత టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది పెదరాయుడు సినిమా నుంచి. ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా 1:20 రీజనల్ న్యూస్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా 1:30 మనం మళ్ళీ ధీరాలో కలుసుకుందాం. దిస్ ఈస్ అజయ్ శృతి అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. క్రీడాభివృద్దిలో సాంకేతికత, క్రీడా పరిశ్రమల సామర్థ్య పెంపు, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశాల్లో చర్చించనున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు

0: క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా ఈరోజు బ్రిక్స్ దేశాల క్రీడా శాఖ మంత్రుల బృందం తోట్లకొండను సందర్శించింది. తోట్లకొండలోని మహాబౌద్ధ స్థూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. పురావస్తు అవశేషాలు, బౌద్ధ జీవన విధాన విశేషాలను మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. అనంతరం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వారితో కలిసి మొక్కలు నాటారు. రేపు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం నిర్వహిస్తారు. వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఏకోడూరు జడ్పీ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి రాష్టంలో తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి, మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు, మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి, ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి, స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది.
0: వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు అందజేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుందని చెప్పారు. భవిష్యత్తులో వెలిగొండ నీటితో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొంటూ,
2: వెలిగొండ ఈ 31 చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఈక్వేషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ ఆర్ఎండ్ఆర్ కు సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలుంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితులను, పీడీఎఫ్ ఫ్యామిలీని గుర్తించాం. 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
0: రాష్టంలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలల భవన నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు 221,67,00,000 రూపాయలతో అంచనాలు రూపొందించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పోలవరం జిల్లా రంపచోడవరం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా తెనాలి, మార్కాపురం జిల్లా గిద్దలూరు, తిరుపతి జిల్లా కేంద్రంలో 50 పడకల సమీకృత ఆయుష్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ యునానీ వైద్య కళాశాల, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు, విశాఖపట్నం విమ్స్లో నాచురోపతి యోగా కళాశాల, ఆయుష్ ఆసుపత్రికి అదనపు వసతులు, చింతూరు ఏరియా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్లో కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణాలు చేపడతామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పాఠశాల పునర్నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత పాఠశాల అభివృద్దికి తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రభుత్వం పాఠశాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు.

0: సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన తిరుపతి వేదికగా పోటీలు ప్రారంభమవుతాయని, 4 రోజుల పాటు పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 29వ తేదీన విజయవాడలో ప్రోత్సాహకాలను అందజేస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. అందులో ప్రధానమైంది పీఎం స్వనిధి. ఈ పథకం ద్వారా మహిళలు రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వనిధి పథకం కింద బ్యాంకు ద్వారా 100,000 రూపాయల రుణాలను పొందారు. పీఎం స్వనిధి పథకం కింద రుణాలను సులువుగా బ్యాంకుల నుంచి పొందుతున్నారని, ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జీలు లేకుండా మహిళలు రుణాలను అందుకుంటున్నట్లు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మెప్మా ఇన్ఛార్జ్ దివాకర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజ్ సంబంధించి 185 గ్రూప్ సభ్యులకు 30 కోట్ల దాకా మనం బ్యాంక్ లింకేజ్ కింద రుణాలు ఇచ్చినాము. అందులో జనరల్ గవర్నమెంట్ నుంచి మనకు బ్యాంక్ లింకేజ్ పర్పస్ లో ఛార్జెస్ అన్ని తీసారు, అంటే ప్రాసెసింగ్ ఛార్జ్ అని, డాక్యుమెంట్ ఛార్జెస్ అని, ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని చాలా ఉన్నాయి. అందుకు ఇప్పుడు మనకు ఛార్జెస్ ఏమీ లేకుండా ఓన్లీ వడ్డీ మాత్రమే చేయడానికి బ్యాంక్ లోన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంఘ సభ్యులకు చాలా బెనిఫిట్ గా ఉంది. ప్రభుత్వం ఇలా మేలు చేసేందుకు సంఘ సభ్యులు కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈ రోజు ప్రారంభమయ్యాయి. వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం విశాఖపట్నం కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
10: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్.

0: ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ధీరా. నేను మీ ఆర్జే శృతి. అండ్ ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే, ఇన్నోవేషన్ అంటే ఎప్పుడు పెద్ద పెద్ద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తో స్టార్ట్ అవ్వాల్సిన పని లేదు. అప్పుడప్పుడు మన కిచెన్ నుంచి ఉండే వేస్ట్ నుంచి కూడా మనం అలాంటి ఇన్నోవేషన్స్, గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ చేయొచ్చు. అలా చేసిన ప్లాస్టిక్ అనే ఒక ఇన్నోవేషన్ గురించి అండ్ దాన్ని తయారు చేసిన ఒక ధీరా టీమ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కదా. అయితే యాక్చువల్ గా అండి, ఈ ప్లాస్టిక్ అనే దాని టార్గెట్ ఏంటంటే, మనం తాగే నీటిలో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ ని అది రిమూవ్ చేస్తుందన్నమాట. యాక్చువల్ గా మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటో మన అందరికీ తెలుసు కదా. ఇవి మన కంటికి కనిపించినంత చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్. సో మన వాటర్ లోకి చాలా ఈజీగా చేరిపోతాయి. వాటర్ని చూస్తే మనకి క్లీన్ గానే ఉంటుంది, కానీ కంప్లీట్ గా ప్లాస్టిక్ ఫ్రీ అని మనం చెప్పలేమన్నమాట. సో ఒక ముగ్గురు యంగ్స్టర్స్, అరియానా, అవ్యానా అండ్ వివాన్, వీళ్ళు ముగ్గురు కలిసి సైన్స్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని వాళ్ళు ఒకసారి ఏం చేశారు అంటే తెలుసుకున్నారనమాట. యాక్చువల్ గా ఎలా తెలుసుకున్నారు అంటే, ఒకసారి ఒక రూరల్ కమ్యూనిటీకి వెళ్లారండి. సో అక్కడ ఒక బాబు ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో ఉన్న వాటర్ ని తాగుతూ కనిపించాడనమాట. సో అప్పుడు వాళ్ళకు ఒక థాట్ వచ్చింది, మనం ఈ కమ్యూనిటీకి ఏమన్నా ఒక సింపుల్ సొల్యూషన్ ఇవ్వగలమా అని చెప్పేసి. అదే తర్వాత గ్లోబల్ ఇన్నోవేషన్ గా మారిందట. దాని గురించి మనం ఇంకా బోలెడైన విషయాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం A1 ఎక్స్ప్రెస్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా. నేను మీ ఆర్జే శృతి.

పాయింట్ బంగారం సినిమా నుంచి చిన్మయ్య శ్రీపాద పాడిన పాట అయితే వినేశారు. 141 క్రాస్ అయిపోయి 47 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో ఈ రోజు మన షోలో మన ధీరా టీమ్ కి అంటే అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా అండ్ వివాన్ చౌచార్య వీళ్ళకి ఒక రూరల్ ఏరియాలో ఒక ప్రాబ్లం కనపడిందన్నమాట. ఏంటంటే అక్కడ వాళ్ళకి తాగే వాటర్ లో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి కలుస్తున్నాయి. సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ కనిపెట్టాలి అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అయితే అది ఆ సొల్యూషన్ ఎలా ఉండాలంటే తక్కువ ఖర్చుతో ఉండాలని, బయోడిగ్రేడబుల్ అయి ఉండాలి అండ్ మళ్ళీ అది దొరికే వస్తువు అయి ఉండాలి వాళ్ళకి, అంతే కదా, మళ్ళీ వాళ్ళు ఎఫోర్డబుల్ అయి ఉండాలన్నమాట. అండ్ ఇలా మన ధీరా టీమ్ ఏం చేశారంటే చింతపండు గింజల మీద ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారట. మరి ఎందుకు అసలు చింతపండు గింజల్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయానికి వచ్చేస్తే, ఆ గింజల పౌడర్ మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ని అంతా కూడా ఒక దగ్గరికి చేర్చి చిన్న చిన్న గడ్డలుగా అవి పేర్చడానికి తయారు చేస్తా యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది అనమాట చింతగింజల పౌడర్ అనేది. సో అంటే మనకు కనిపించని చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ అన్నిటినీ కూడా క్లంప్స్ లాగా మార్చేస్తుంది. ఇక్కడ ఇంకొక ఫెంటాస్టిక్ పాయింట్ ఏంటో తెలుసా, ఈ ప్రాసెస్ అంతటికీ కూడా అంటే ఇలా చేయడానికి అంతటికీ కూడా ఎలక్ట్రిసిటీ అనేది అసలు అవసరం లేదు, ఎక్స్పెన్సివ్ గా ఉండే ఫిల్టరేషన్ మెషినరీ అనేది అక్కర్లేదు. సో ఇవన్నీ కూడా లేకుండానే ఈ డిజైన్ ని తయారు చేశారు, ఇలాంటి ఒక సొల్యూషన్ డిజైన్ తయారు చేశారనమాట. అంటే ఇప్పుడు మనం వేస్ట్ అనుకున్న అంటే మన కిచెన్ లో వేస్ట్ అనుకున్న చింతపండు గింజల పౌడర్ ని వాటర్ క్లీనింగ్ ఇన్నోవేషన్ కి తయారు చేశారనమాట, ఒక కొత్త మెటీరియల్ లాగా. సో ఇంతకీ ఈ ప్లాస్టిక్ అనేది ఎలా పనిచేస్తుంది మీకు ఆ డౌట్ వచ్చిందా, వస్తే అక్కడే ఆగండి, నేను అది కూడా చెప్తా. ఓకే, రైట్ నౌ మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అందిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

గిబ్రిన్ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేష్ అయ్యర్ పాడిన సాంగ్ అయితే విన్నారు, రామజోగేశ్ శాస్త్రి గారి లిరిక్. సో మరి మనమునం ధీరా ప్రోగ్రామ్ లో. సో ప్లాస్టిక్ అనే ఒక ఇన్నోవేషన్ అసలు ఎలా వర్క్ అవుతుంది, ఇదే కదా మన డౌట్. సింపుల్ అండి, ఏమీ లేదు. ఒక కంటైనర్ లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్న వాటర్ ఉంది, దానిలో ప్లాస్టిక్ పౌడర్ యాడ్ చేస్తారు. ఆ పౌడర్ ఆ వాటర్ లో కలిసిపోయి ఆ మైక్రో ప్లాస్టిక్స్ తో ఇంట్రాక్ట్ అయ్యి వాటిని చిన్న చిన్న క్లంప్స్ లా చేస్తుంది. తర్వాత ఒక హ్యాండిల్డ్ మ్యాగ్నెట్ తో వాటిని అట్రాక్ట్ చేసి వాటర్ నుంచి తీసేస్తారు బయటికి. అంతే, చెప్పడానికి సింపుల్ కాన్సెప్ట్ లా ఉన్నా ఈ ప్రాసెస్ లో సైన్స్ ఉంది, ఎక్స్పెరిమెంటింగ్ ఉంది, టెస్టింగ్ ఉంది, ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ ఐడియా క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ గా ఆగిపోకుండా వేరే స్కూల్స్ లో డెమోస్ గా, వర్క్ షాప్స్ లా కూడా తీసుకెళ్లారనమాట. సో ద ఎర్త్ ప్రైజ్ ప్రకారం మన ధీరా టీమ్ అరియానా, అవ్యానా అండ్ వివాన్, వీళ్ళ వర్క్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కి కూడా అందిందట. సో తెలుసా, అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చిస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్, వరుణ్ డాక్టర్ సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచంద్ర పైన సాంగ్ అయితే వినేశారు. సో మరి 2026 లో ద ఎర్త్ ప్రైజ్ అనే ఇంటర్నేషనల్ యూత్ ఎన్విరాన్మెంటల్ కాంపిటీషన్ లో మనం ఈ రోజు మాట్లాడుకున్న ధీరా టీమ్ ఇన్నోవేషన్ ప్లాస్టిక్ ఏషియా విన్నర్ తెలుసా, అండ్ మేలో వీళ్ళని గ్లోబల్ విన్నర్స్ గా కూడా అనౌన్స్ చేశారు. అండ్ ఇక ద ఎర్త్ ప్రైజ్ లో ఇది విన్ అయిన ఫస్ట్ ఇండియన్ టీం కూడా మన అరియానా, అవ్యానా అండ్ వివాన్ టీమే. అలా వీళ్ళు హిస్టరీ క్రియేట్ చేశారు. అండ్ ఈ స్టోరీలో అండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంటే ఈ రోజు మన ధీరాలో ఏదైతే ఒక స్టోరీ గురించి మాట్లాడుకున్నామో ఇన్నోవేషన్ గురించి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా, వీళ్ళు అచీవ్ చేసిన ఏదైతే అవార్డు ఉందో అది కాదు, వాళ్ళు ప్రాబ్లమ్ ని చూసిన విధానం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మెయిన్ పాయింట్ అనమాట మనం ఇవాళ స్టోరీకి. అండ్ అందరూ ప్రాబ్లమ్స్ చూస్తారు, బట్ ఒక్కరు మాత్రమే దీన్ని నేను ఎలా సాల్వ్ చేయగలను అని ఆలోచిస్తారు, చూసారా, వాళ్ళే అసలైన ధీర. వాళ్ళ మైండ్ సెట్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అనమాట ఇవాళ స్టోరీకి. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు కాకపోయినా వాళ్ళలో క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో అది సొల్యూషన్ కోసం ప్రయత్నం చేసేలా చేసిందనమాట, అది అసలు మ్యాటర్. సో మై డియర్ ధీరాస్, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక మంచి

రావాలంటే పెద్ద వయసే ఉండక్కర్లేదు. ఒక చిన్న థాట్, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న ప్రయత్నం, ఇవి కూడా ఒక పెద్ద మార్పును తీసుకురాగలవు. ఓకేనా? సో ఆలోచించండి. ఓకే,

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్, నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్

2:32 అయిపోయింది అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం వచ్చేసాం సండే గేమ్ షో టైమ్ లోకి. ఎస్, సో మరి అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నా అండ్ ఆల్సో ఇక్కడ చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. శుభ మధ్యాహ్నం అందరికి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, మోహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామ్ దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మెసేజ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. నెక్స్ట్ మెసేజ్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్, సందరేస్ అందరికి స్వాగతం అంటూ. ఓకే, సో మన నెక్స్ట్ మెసేజ్, వెల్కమ్ టు సందరేస్ అనేది అన్నారు శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెరసి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, బాగున్నారా మేడం అట? ఎస్, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందరేస్ అందరికి స్వాగతం, సుస్వాగతం అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్. ఓకే, సో మరి అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తా. అండ్ ఆల్సో వనపర్తి జిల్లా నుంచి ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డాక్టర్ డి గోవర్ధన్ రావు, ఇంద్రాభాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతిబాయ్. ఓకే, సో మరి పుస్తకం అని పంపించారు, నేనేమి అడగకుండానే అచ్చో. ఎనీవేస్, హాయ్ అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్, హలో అండి. నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం నుంచి శుభ మధ్యాహ్నం అంటున్నారు. ఆయన పేడన జోగానంద్రావు కాల నుంచి అప్పలరాజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వెల్కమ్ టు సండే సండే అంటున్నారు. అండ్ నెక్స్ట్ గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి బావా బావా సాంగ్ సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ శృతిజీ అంటూ ఆచారిపేట విలేజ్ వినయ్, శ్రీదేవి, ప్రవీణ మెసేజ్ చేశారు, హలో హౌ ఆర్ యూ, దిస్ ఇస్ సురేష్ ఫ్రమ్ పెనకచెర్ల డ్యామ్ అనంతపూర్ డిస్టిక్ట్ అంటూ మెసేజ్ చేశారు, హాయ్ సురేష్. అండ్ నెక్స్ట్ వై గోపి పటిబండ్ల, హాయ్ శృతి గారు బాగున్నారా అంటున్నారు. అండ్ పార్ష నంద్యాల ప్రోగ్రామ్ కి స్వాగతం అంటున్నారు. ఓకే, అందరికీ కూడా వన్స్ అగైన్ అ వెరీ వెరీ వెరీ హార్టీ వెల్కమ్. సో మన ఈ గేమ్ షోలోకి, సో ఏంటి మ్యాటర్, ఏంటి ఈరోజు సంగతులు, మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. సో మరి ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ దానికన్నా ముందు ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకటి ఉందండి, అది మూలన ఉంటే అంటే దాని కడుపు నిండకపోతే మాత్రం ఒక మూల ఉండి అలా పడుకుని ఉంటుంది, ఒకవేళ కడుపు నిండితే మాత్రం లేచి నిలబడుతుంది, ఏంటది? కడుపు నిండగానే లేచి నిలబడేది ఏమిటి? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన నెంబర్ తెలుసు కదా, వాట్సాప్ నెంబర్ 8662488114, ఈ నెంబర్కి పంపించేసేయండి. రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్, మరి శృతి వస్తే నానిపాట రావాలి కదా, సో మీ అందరి కోసం మజ్ను సినిమా నుంచి సుధి సురేష్ అని పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. గోపీ సుందర్ గారి మ్యూజిక్ డైరెక్షన్, శ్రీమణి గారి లిరిక్ అనమాట. లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

కపిల్ కపిల్ అని పాడిన సాంగ్ అయితే వినేశారు. ఈగల్ సినిమా నుంచి 243 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్ కి, ఫస్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్స్ అయితే చాలానే వచ్చాయి. బట్ ఎవరెవరు ఏమేం పంపించారు అనే విషయానికి వస్తే, భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల నుంచి, ఓకే శృతి గారు అంటూ ఒక నమస్తే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి నెక్స్ట్ మెసేజ్, శుభ మధ్యాహ్నం అంటూ ఆదోని మెసేజ్ చేశారు. మరి ఆదోని పేరా లేకపోతే ఏంటనేది నాకు ఐడియా లేదు. ఎనీవేస్ ఇంకేమీ లేదు, ప్రశ్నలు సమాధానాలు అలాంటివి ఏమీ లేవన్నమాట. జస్ట్ ఇది మాత్రం వచ్చింది మెసేజ్. అండ్ నెక్స్ట్ పెడని జోగానంద్రోకాల నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్ గా నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. ఓకే సార్, మరి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలుక అంటున్నారు. సరే అయితే నేనేం చెప్తానంటే, ఈ రోజు నా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ జంతువు కాదు. ఓకేనా? ఇప్పుడు ఆలోచించండి నరేష్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ అండి ఆర్జ శృతి గారు, ఈ రోజు నుంచి వివిధ భారతి మాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు మీ మాటలు, మీరు వేస్తున్న పాటలు వింటుంటే మాకు చెప్పలేనంత హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరత్నం గారు, వింజమూరు నెల్లూరు నుంచి. ఓకే, ఈ రోజు నుంచి నెల్లూరు సింహపురి ఎఫ్ఎం 102.7 నుంచి మార్నింగ్ 10 to 5 వివిధ భారతి విజయవాడ ఇస్తున్నారు. అవునా? రిలే చక్కగా వినేసి ఎంజాయ్ చేసేసేయండి విజయవాడ స్టేషన్ ని. ఓకేనా? అండ్ ఆల్సో మీకు కుదిరితే క్వశ్చన్ కి ఆన్సర్ కూడా పంపించండి, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం మేము కూడా. ఓకే, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఓకే ఒకడు చాప అంటున్నారు. ఓకే, చాప కూడా కాదు. ఇంకేమై ఉండొచ్చు, కడుపు నిండగానే లేచి నిలబడేది. జంతువు కాదన్నాను, చాప కాదన్నాను, ఇంకా ఏమై ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మెసేజ్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ గా పంపించారు. అండ్ నెక్స్ట్ ఆచార్యపేట విలేజ్ నుంచి వినయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి శుభ మధ్యాహ్నం మేడం గారు అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. నెక్స్ట్ గోల్లకాంతొడి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత ఆన్సర్ మ్యాన్ అట. ఓకే, అంతే కదా, మనిషి కడుపు నిండగానే లేచి నిలబడతారు, లేదంటే నెట్టడాయ్ నీరసం వచ్చి అలా బెడ్డకేస్తారు. బట్ కానీ ఇది కాదు నా ఆన్సర్. కడుపు నిండగానే లేచి నిలబడుతుందంటే ఆన్సర్ మ్యాన్ కాదు. ఇంకేమై ఉండొచ్చు, మీరు ఆలోచించి నాకు మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సూర్యకుమారి పాలకొల్లు నుంచి బుడగా అంటున్నారు. ఓకే, ఊదితోనే అది బుడగలా కనపడుతుంది కాబట్టి మీరు అలా అంటారు, అంతేనా? ఓకే, కొంచెం దగ్గరగా ఉన్నారు మీరు, బట్ అది కూడా కాదు, ఇంకా కూడా ఉన్నాయి. సో అది ఆలోచించండి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ మెసేజ్ అయితే, మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి చెట్టు అంటున్నారు. ఇదేలా చెప్మా, ఆ కడుపు నిండగానే లేచి నిలబడేది చెట్ట అంటే అప్పుడు దాకా అది అలా పడుకుంటుందా ఏంటండి నేల మీద? అది ఇంపాసిబుల్ కదా, ఎలా కుదురుతుంది అది? ఎనీవేస్ నెక్స్ట్ అయితే అనంతపురం నుంచి నవోదయ కాల్ నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఐఎంబి అఖ్తర్ వాలి భాష మెసేజ్ చేశారు. బెలూన్ అంటూ, నో నో నో నో, బెలూన్ కూడా కాదు. ఇంకోటి కూడా ఉంది, అదేంటో మరి నాకు చెప్పండి. ఓకే.

మరి శృతి గొంతు టిగడి టిక్ అంటుంది అనమాట, ఇవాళ కొంచెం అటు ఇటుగా ఉంది. ఎనీవేస్ శుభ మధ్యాహ్నం మేడం వచ్చింది. మన మేడం శృతి ప్రశ్నలతో పోగొడుతుంది మతి, సమాధానాలు చెబితే పెరుగుతుంది మన ఖ్యాతి, లేకుంటే మనది అతోగతి. అజ్జజో, మహమ్మద్ ఇనాయతుల్లా భానిపేట గ్రామం కామారెడ్డి జిల్లా. ఆన్సర్ బ్యాగ్ అంటున్నారు. ఓకే, నాకు ఒక్క నిమిషం మీ మెసేజ్ చదవకానే అయ్యో చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి అండ్ సౌందర్య మధ్య కాన్వర్సేషన్ గుర్తొచ్చిందండి, సూపర్ అసలు. ఎనీవేస్, దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఆచార్యపేట విలేజ్ నుంచి వీరమ్మ అండ్ దేవాంశిక, రిషిధర్, వరలక్ష్మి, సువర్ణ, సాయి. ఓకే, సంచి అంటున్నారు. ఎనీవేస్ నెక్స్ట్ కన్నయ్య మామిగుంటపల్లి నుంచి, విలేజ్ అనమాట, ఐరాల మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ గడ్డ మంకయ్య గారు బండారిపల్లి నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి అమ్మాయి గారు, వెల్కమ్ టు సందడే సందడి. ఆన్సర్ ఈజ్ బెలూన్ ఆర్ ఎయిర్ ట్యూబ్స్ అంటున్నారు. కుర్నూతల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుంచి. నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, అనంతపురం డిస్ట్రిక్ట్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, రైట్ ఆన్సర్ పంపించారు. ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి. ఓకే, ఇదేంటి విచిత్రంగా ఉంది ఆన్సర్, ఎలుక నుంచి మొత్తానికి ఎక్కడికి వచ్చారు గజిట్ అంటే ఏమిటండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం గారు, ప్రసాదు ఓ ప్రసాదు పాటతో మొదలై మెగాస్టార్ చిరంజీవి అందరి వాడు పుట్టిన శుభాకాంక్షలతో, అలాగే అందరి గుండెల్లో ఆహాహాహా, ఈ రోజు ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ గా ఉంటుందని సందరే సందరికి స్వాగతం అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్. ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ అండి, మీది కూడా ఇంత పెద్ద మెసేజ్ లో మీ ఆన్సర్ వెతుక్కోవడానికి నాకు టైం పట్టేసింది. ఎనీవేస్, కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కొల్లపరి నుంచి మౌలాలి, సైకిల్ ట్యూబ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, హాయ్ శృతి గారు శుభ మధ్యాహ్నం అంటూ బెలూన్ అని పంపించారు. నెక్స్ట్ తెలీదు ఆన్సర్, ఎంత బాగా పంపారు అసలు. టెంపోరా ఫ్రమ్ మల్లారం విలేజ్, మధుర మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్, తెలంగాణ. తెలీదు అనే ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మెసేజ్, కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతులకు నమస్తే అంటూ జేరుపతులు బుచ్చయ్య గారు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి పంపించారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. పాషా నంద్యాల నుంచి, ఏంటిది ముసలి పుడతానా అంటే ఏమిటో ఈ పదానికి అర్థం. ఎరమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, ఓకే, టూ ఆన్సర్స్ పంపారు కదండి, సెకండ్ ఆన్సర్ రైట్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నంద్యాల జిల్లా భానుముకల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అబ్బాబ్బాబ్బా, ఏసారిగా నాకు వింటే చిత్ర గారి పాటనే వినాలి, వింటే శృతి గారి మాటలే వినాలి అట. అయ్య బాబో, నాకు అసలు అన్నమే అక్కర్లేదు ఈరోజు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. అండ్ ఎన్ వెంకటరమణయ్య గారు, ఓకే, సూళ్లూరుపేట నుంచి ట్యూబ్ అంటున్నారు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. మరి మీరైతే ఏం చెప్తారు? కడుపు నిండగానే లేచి నిలబడుతుంది, కడుపు నిండకపోతే మాత్రం ఒక మూల అలా పడుంటుంది అంతే. ఏమిటది? మీరు నాకు మెసేజ్ చేయండి రైట్ నా. మీ అందరి కోసం బావు గారు బావునారా సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.1.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నగేష్ అండ్ దేవాంగ్రి కర్ణాటక నుంచి మెసేజ్ చేశారు. ఓకే రైతాంగర్ అండ్ మాధవి ఆంజనేయులు.

దాని పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ట్యూబ్ గాలి కొట్టగానే లేస్తుంది అంటూ కర్నూలు నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు. మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గాలి అంటున్నారు. అండ్ నెక్స్ట్ బ్రహ్మ

అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి విజయవాడ నుంచి పంపించారనమాట. అండ్ ఓకే ఓకే నెక్స్ట్ మెసేజ్ కిషోర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ పార్ష నంద్యాల నుంచి హలో అంటున్నారు, హాయ్ పార్ష. నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ నుంచి గోనిగండ్ల గ్రామం నుంచి అనమాట లక్ష్మీ దేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి అంజుమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అంబరిల్లా అంటున్నారు. అండ్ మున్నమ్మ పెద్దపరియ తిరుపతి జిల్లా నుంచి ఏంటి వాటర్ బాటిల్ అట అయ్యబాబోయ్ వాటర్ బాటిల్ ఎలా అయిందండి అసలు. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పెన్న జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు అండ్ ఇంత హుషారైన పాటేసి ఇక్కడ డాన్స్ చేయకుండా ఎలా ఉండగలము అట ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాకు తెలుసు అట, ఇంతకు తెలియదు అన్నారు ఇప్పుడు తెలుసు అంటున్నారు టెంపోరావు గారు ఫ్రమ్ మల్లారం విలేజ్. ఓకే తెలిసే మీ దగ్గర పెట్టేసుకోండి, మాకెందుకు పంపించడం అనవసరంగా ఏమంటారు. ఎనీవేస్ నెక్స్ట్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య గారు ఆండాలి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయితే మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే అని చెప్పేసి కైట్ అట కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ క్వశ్చన్ వినలే సారీ అంటున్నారు రాహుల్ రెడ్డి అనంతపురం నుంచి. అండ్ నెక్స్ట్ ఓకే వేటపాలెం నుంచి అనమాట రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంతకి రైట్ ఆన్సర్ ఏంటంటే గోనె సంచి. ఓకే ఇది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, మరి ఈరోజు చిరు బర్త్డే కదా, మన చిరు ఆయన చేసిన సినిమాలో ఒక సినిమాలో డిటెక్టివ్ గా యాక్ట్ చేశారు, అది ఏ సినిమా, ఆ సినిమా పేరేంటి నాకు మెసేజ్ చేయండి 8662488114 కి. రైట్ నో మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ కూడా వచ్చేస్తాయి. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. సెప్టెంబరు తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా బాబాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఆర్డీ క్లస్టర్ సమావేశంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. యువత భవిష్యత్తు, రాష్టాభివృద్ది ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి స్పష్టం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యుత్తు రంగ సంస్థల్లో ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ అన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎలాంటి వదంతులను నమ్మొద్దని సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ఎవరైనా మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాష్టం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ తన కుటుంబ సభ్యులు, కూటమి నేతలతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని తన నివాసంలో మంత్రి సవిత మహాగణపతి హోమాలు, వరుణయాగం నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాలలో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు 34 కోట్లతో అత్యాధునిక సాంకేతికత కలిగిన అగ్నిమాపక వాహనాన్ని ఈరోజు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య జెండా ఊపి ప్రారంభించారు. మా ఇల్లు, మా కుటుంబం, మన జిల్లా పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నయ్యాదేవి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యకులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం ఓబయ్య కాలనీలో నిర్వహించిన స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని తడి పొడి చెత్త వర్గీకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమని, ప్రభుత్వ ఆశయాలను సాధించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గిజ్జి ఈశ్వరి పేర్కొన్నారు. కన్నులు హాలహర్వి మండల కేంద్రమైన హాలహర్వి శివారులో వెలసిన చెత్తగుడి ఆంజనేయస్వామి ఆలయంలో ఈరోజు శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్టేలియా, బంగ్లాదేశ్ మధ్య మెక్కకే వేదికగా జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు

ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఉన్నాం సందడే సందడే గేమ్ షోలో. మన స్టూడియోలో టైం 3:04 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్, మన మెగాస్టార్ చిరు డిటెక్టివ్ గా యాక్ట్ చేసిన సినిమా పేరేంటి? అసలు వచ్చాయి కదా ఆన్సర్లు, టకా టకా టకా టకా వచ్చేసాయి. పడిన జోగానంద్రావు కాలనీ చప్పలరాజు గారు పంపించారు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ అని ఒకటి, అమ్మయ్యా అని ఒకటి. ఏమిటో మరిది, ఎవరు ఏంటి ఎక్కడి నుంచి అయితే తెలియదు కానీ 1, 2, 3, 4, 5, 6, 7 నవ్వులు అయితే వచ్చినాయి. నెక్స్ట్ కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి యశోద రైట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు మాత్రం ఓకే, చాణక్య శపథం అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్, శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి అయితే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మృగరాజు అంటున్నారు, డిటెక్టివ్ అండి ఇందులో. నెక్స్ట్ పార్ష నంద్యాల, ఖైదీ నంబర్ 150 అట, నో నో నో. నెక్స్ట్ పోలవరం జిల్లా లింగంపల్లి నుంచి డేవిడ్ శ్యామ్లా శాంతిప్రియ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కొల్లాపూర్ నుంచి సోనీ రైట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్దిపేట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ నెక్స్ట్ కర్నూలు నుంచి వెంకటేష్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, కొల్లిపర్రి నుంచి మౌలాలి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అండ్ నెక్స్ట్ ఎన్ వెంకటరమణయ్య సూళ్లూరుపేట నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య గారు, శారద, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ అనంతపురం నవోదయ కాల్ నుంచి అయాన్ బీర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, భద్రేశ్వర్ చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ల నుంచి. నేను ఓన్లీ సినిమా పేరు అడిగితే అందులో పాట కూడా పంపారు నాకు, వెరీ నైస్ అండి. అండ్ మీ ఆన్సర్ కూడా కరెక్టే. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కిషోర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రామళ్ళకోట నుంచి దుబాయ్ ఫ్యాషా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ అయితే తరాలపల్లి నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ కోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ అనంతపురం మస్తాన్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పుట్టపాకు బిర్యానీ తిరుమలయ్య అండ్ ఆండాళ్ళు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. మూసాపేట నుంచి నరేష్ మాత్రం మోసగాడులోకి వచ్చారు, మృగరాజు నుంచి కాదు. నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మున్నమ్మ ఇంకా పెద్దపర్య తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, తిరుపతి జిల్లా నుంచి. ఓకే, నెక్స్ట్ మెసేజ్, గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిరమస్తానరావు, దామర్ల పదమస్తానరావు నమస్తే అండి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనంజయ్ గారు సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రైట్ ఆన్సర్. అండ్ కిట్టు పూలకలం పాడు పూలాకంపాడ, ఏమిటో మరిది, కొంచెం నాకు కన్ఫ్యూజన్ గా ఉంది మీ పేరు, ఐ మీన్ మీ ఊరి పేరు. కిట్టు వీలైతే కొంచెం సరిగ్గా పంపించవా. ఎనీవేస్, నెక్స్ట్ అయితే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసింహ గారు అండ్ శివగంగ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, పార్ష నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవలకుంట్ల రైట్ ఆన్సర్. అసలు ఎందుకండి క్లూ మీకు, ఎంత బాగా చక్కగా రైట్ ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి, బట్ స్టిల్ నేను క్లూ ఇస్తా. ఫాన్, జేమ్స్ ఫాన్ అనే పేరుతో ఉంటారనమాట ఆ సినిమాలో. సో డిటెక్టివ్ గా యాక్ట్ చేసిన సినిమా, మన మెగాస్టార్ చిరు డిటెక్టివ్ గా యాక్ట్ చేసిన సినిమా పేరేంటి? ఈ ఫాన్ జేమ్స్ ఫాన్, పాండు రంగారావు అసలు పేరు అనమాట, బట్ ఫాన్ జేమ్స్ ఫాన్ అంటూ ఉంటారు అది సంగతి. అండ్ ఆ సినిమాలో సుహాసిని గారు హీరోయిన్ గా యాక్ట్ చేశారు. అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అది. సో ఇంకెందుకు ఆలస్యం, ఒక ఈ క్లూలు కనుక పడితే దాన్ని మెసేజ్ లో పెడితే అలా నాకు వచ్చి చేరిపోతుంది. సో అలా వచ్చి చేరాలని నేను కోరుకున్నా, బట్ రైట్ ఆన్సర్ కోసం అయితే. బట్ నా మీ అందరి కోసం ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: స్పీడ్లో సాంగ్ అయితే వినేశారు. 3:12 క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ నెక్స్ట్ మనకి రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా ఆదాయ మండలి నుంచి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ రామానగర్ బొడ్డుబాలి సుబ్రహ్మణ్యం గారు కూడా రైట్ ఆన్సర్. మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి వచ్చారండి రైట్ ఆన్సర్ లోకి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మధుప్రసాద్ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా పంపించేశారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, సో వెంకటరమణయ్య గారు సూళ్లూరుపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. ఓకే, జయం భాష అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. గోర్లకాంతోటి పాతింటి ఎల్లప్ప అండ్ సుమలత రమేష్ బాబు జయమ్మ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇందిరమ్మ సరళసాగర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎంఎఫ్ఎస్ సర్దార్ చంట బాయ్ అంటూ పంపించేశారు. ఓకే, నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్ చంట బాయ్. నెక్స్ట్ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ వివిధ్ భారతి ఎఫ్ఎం అంటూ పంపించారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. సో మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ మెసేజ్ అయితే దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ గూఢచారి నెంబర్ 1 జంటబ్బాయ్ అట. నెక్స్ట్ సీను ఐరాల్ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే సుబ్రహ్మణ్యచారి గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నల్గొండ శివాజీ ఇంకా మాధవి రైట్ ఆన్సర్ పంపించారు. సో చంటబ్బాయ్ అనమాట మన పాండ్ జేమ్స్ పాండ్ పాండురంగారు. సో అదండి సంగతి, నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా. మరి నెక్స్ట్ అయితే ఆ సినిమా నుంచి మీకోసం అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను ఈ పాట ప్లే చేస్తా. బట్ బిఫోర్ టు దాట్ మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు మనకి చిరు మూవీస్ అనగానే అసలు ఒక గూస్ బబ్లా వచ్చేస్తుంది కదా. అయితే మీకు చిరంజీవి గారు యాక్ట్ చేసిన మూవీస్ లో ఏం బాగా నచ్చుతుంది? ఆయన స్టైల్, మాస్, గ్రేస్, క్లాస్, డాన్స్, ఫైట్స్, డైలాగ్, సాంగ్స్ ఇలా ఎన్నున్నాయి చెప్పండి. సో అందులో ఏం నచ్చుతుంది మీకు చిరంజీవి గారి మూవీస్ లో? అండ్ ఏ సినిమా మీ ఫేవరెట్ సినిమా ఇది కూడా నాకు పంపించండి. ఓకే, సో మరి రైట్ నౌ మీ అందరి కోసం అయితే ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే ఉంది. ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ చంటబ్బాయ్ సినిమా నుంచి ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. క్వశ్చన్ గుర్తుంది కదా మీకు చిరంజీవి గారి మూవీస్ లో చిరులో ఏం బాగా నచ్చుతుంది అండ్ ఆయన మూవీస్ లో ఫేవరెట్ మూవీ ఏంటి అది పంపించేసేయండి. ఓకే, స్టే ట్యూన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

విద్యాసాగర్ గారు మ్యూజిక్ డైరెక్షన్ లో మను ఆయన చిత్ర ప్యానల్ లవ్లీ సాంగ్ వినేశారు భువనచంద్ర గారి లిరిక్. మరి ముగ్గురు మనగాళ్ళు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 3:25 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడే షో టైం. సో మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి నెక్స్ట్ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ శృతి గారు అంటూ. హాయ్ మురళి గారు. నెక్స్ట్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నరేష్ గారు అయితే సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. మరి చిరు మూవీస్ లో మీకు బాగా నచ్చేది, చిరులో బాగా నచ్చేది ఏంటి, అండ్ ఆల్సో ఆయన సినిమాల్లో యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా ఫేవరెట్ సినిమా ఏంటి అని అడిగాను కదా. సో ఇంద్ర అంటున్నారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, ఇంతకటి క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారా లేకపోతే ఇప్పటి క్వశ్చన్ కి పంపించారా, చంటబ్బాయి అంటున్నారు. ఎనీవేస్ రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆయన మూవీస్ లో డైలాగ్ డెలివరీ బాగా నచ్చుతుందిట, అండ్ ఖైదీ సినిమా ఆయన ఫేవరెట్ సినిమా అట, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఠాగూర్ అండ్ ఇంద్ర మా ఫేవరెట్ మూవీస్ అంటూ కిట్టు పులికంపాడు నుంచి మెసేజ్ చేశారు. ఓకే, మధు ఫ్రమ్ కోవలకుంట్ల ఖైదీ అంటున్నారు. అండ్ పెడన జోగానందరావు కాల నుంచి అప్పలరాజు గారు, డాన్స్ ఫైన్స్ అండ్ కామెడీ టైమింగ్, నాకు బాగా నచ్చిన సినిమా అత్తకెముడు అమ్మాయికి మొగుడు అట. ఓహో సూపర్ అండి. నెక్స్ట్ ఠాగూర్ అంటున్నారు, అలాగే డైలాగ్ డెలివరీ బాగా ఇష్టంట. రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్. ఖైదీ నెంబర్ 786 మా ఫేవరెట్ మూవీ అంటూ కాజ్ ఓకే తరాలపల్లి నుంచి ఓకే జేరుపుత్ర బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, శంకర్ దాదా ఎంబీబీఎస్ అంటూ మెసేజ్ చేశారు. ఎనీవేస్ ఆత్మకూరు నుంచి మహబూబ్ అండ్ కలీం అన్ని అండి, అండ్ స్పెషల్లీ ఇంద్ర అండి అంటున్నారు. ఓకే నెక్స్ట్ మెసేజ్, మధుప్రసాద్ తలంపాడు గ్రామం నుంచి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అండ్ ఆల్సో ఠాగూర్ అండ్ మెసేజ్ చేశారు. అండ్ దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి చాలా చాలా సినిమాలు పంపించారు, అండ్ అన్ని ఖైదీ పసివాడి ప్రాణం ఇలా లిస్ట్ అయితే ఉంది, ఇంద్రా స్టాలిన్ ఇంకా చాలా ఉన్నాయట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ మెసేజ్ కి. అండ్ మరి మరి చిరులో మీకు నచ్చేది ఏంటో చెప్పట్లేదు మీరు అందరూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, గౌస్ ఫ్రమ్ అనంతపురం, ఫస్ట్ గా యాక్షన్ ఇష్టం బాగా అంటూ మెసేజ్ చేశారు. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ అయితే శ్రీధర్రావు గారు, శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి మెసేజ్. గ్యాంగ్ లీడర్ సినిమా చాలా బాగుంటుంది అండ్ చిరంజీవి గారి ఎంట్రీ అద్దరిపోతుందంత అన్నట్టు మెసేజ్ చేశారనమాట. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ అయితే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్, జగదేక వీరుడు అతిలోక సుందరి ఫేవరెట్ సినిమా అట, అండ్ అల్లుడా మజాక గ్యాంగ్ లీడర్ ఇవన్నీ కూడా డాన్స్ అండ్ కామెడీ అండ్ డైలాగ్స్ చాలా ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ బండారు.

మేకపల్లి నుంచి గడ్డ మంకయ్య గారు, విజేత సినిమా ఇష్టంట. అండ్ నెక్స్ట్ కన్నయ్య మామిడిగుంటపల్లి నుంచి మెసేజ్ అనమాట. అండ్ ఇంద్రసేనారెడ్డి, నాకు బాగా నచ్చిన సినిమా. ఓకే, ఇంద్ర సినిమానా, వెరీ నైస్. నెక్స్ట్ అనంతపురం నుంచి అంజుమన్ ఫ్యామిలీ మెంబర్స్, హిట్లర్, HITLER, హిట్లర్. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ మెసేజ్ సూళ్లూరుపేట నుంచి వెంకటరమణ, నాకు చిరు నటించిన మూవీస్ లో ఆపద్ బాంధవుడు అంటే చాలా ఇష్టం. అండ్ ఆల్సో స్వయంకృషి కూడా బాగా ఇష్టం. డాన్స్ అండ్ సెంటిమెంట్, కామెడీ ఇలాంటివన్నీ ఇష్టం చిరులో అంటూ మెసేజ్ చేశారు. ఓకే, మస్తాన్ ఫ్యామిలీ ఆన్సర్, స్నేహం కోసం, వెరీ నైస్, ఫ్రెండ్షిప్ మీద బ్యూటిఫుల్ మూవీ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, స్వయం కృషి అండ్ ఆల్సో చాలా చాలా ఉన్నాయి, స్టాలిన్ ఠాగూర్ ఇవన్నీ. డాన్స్ ఎక్స్ప్రెషన్ ఆయన చూసి చాలా నేర్చుకోవాలండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, ఓకే, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ఫేవరెట్ అట. అండ్ చిరు గురించి చెప్పాలంటే పదాలు లేవండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ మానవత్వం కలవాళ్ళు అంటున్నారు. ఎనీవేస్, మంగళగిరి యశోద, ఓకే, చిరంజీవి గారే నాకు ఇష్టం, మూవీ బావగారు బాగున్నారా. ఓకే, నవరసాలు, నవరసాలకి, ఓకే, యాక్షన్ చాలా బాగుంటుంది అన్నట్టుగా మీనింగ్ అనమాట. ఓకే, గోలకాంత్ తోటి పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇంద్రా సినిమా డైలాగ్ పంపించారు అనమాట అందులో, ఈ మొక్కను పీకా అంటే పీక కోస్తానంట. ఓకే, నెక్స్ట్ విజేత సినిమా ఇష్టంట అండ్ డాన్స్ ఇష్టంట, మహమ్మద్ ఇనాయతుల్లా గారికి భవానీపేట గ్రామం నుంచి మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ శృతి గారు, కామెడీ టైమింగ్ లో మన శంకర శివ, ఓకే, మన శివశంకర వరప్రసాద్ గారు సూపర్ అంటూ మెసేజ్ అనమాట, కిషోర్ నంద్యాల నుంచి. అండ్ నెక్స్ట్ అయితే డిలీట్ డిలీట్ డిలీట్ ఎవరో మరి తెలియదు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే అండ్ మన పసివాడి ప్రాణం, బ్రేక్ డాన్స్ అంటే ఇష్టం మేడం, ఆయన స్టైలే వేరు అంటారు, ఎఫ్ఎంఎస్ సర్దార్. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే డాన్స్ సూపర్ అండి అంటూ, నేను ఎఫ్ఎంకి మొదటి సవర్ రావడం. ఓకే, ఆహా, సో బైరెడ్డి నగర్ కుదు భాష మెసేజ్ చేశారనమాట. అండ్ ఏం సినిమా ఇష్టం అంటే స్నేహం కోసం, ఈ సినిమా చూస్తే ఇప్పటికీ నేను ఎమోషనల్ అయిపోతాను అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో డాన్స్ బాగా ఇష్టంట చిరంజీవి గారికి. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, స్వయం కృషి సినిమా ఇష్టంట అండ్ మరి చిరులో యాక్షన్ అండ్ డాన్స్ ఇష్టంట, వెరీ నైస్. అందరూ చాలా బాగా డాన్స్ డాన్స్ అంటున్నారు. నెక్స్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది మీ అందరికీ, దానికి ఎవరేం చెప్తారో చూస్తా. నెక్స్ట్ పోలవరం జిల్లా లింగంపల్లి నుంచి డేవిడ్, చామ్లా, శాంతిప్రియ, మాకు నచ్చిన సినిమా ఠాగూర్, అందులో చిరంజీవి గారు యాక్షన్ అద్దిరిపోతుందంటే అంటున్నారు. నెక్స్ట్ మగమహారాజు సినిమా ఇష్టంట, పుట్టపాక మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళుకి. ఓకే, మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఠాగూర్ సినిమా ఫేవరెట్ సినిమా. భాషా నంద్యాల ఖైదీ నెంబర్ 150 అండ్ మనశివశంకర్, ఓకే, మనశంకర వరప్రసాద్ కొత్త సినిమా. నెక్స్ట్ ఏం కొండారెడ్డి సిద్దిపేట మండలం కడప జిల్లా నుంచి ఖైదీ సినిమా ఫేవరెట్ అట. నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ బడియంపేట అనంతపురి నుంచి మెసేజ్, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఫేవరెట్ సినిమా. నెక్స్ట్ కొండవీడి దొంగ, కర్నూలు నుంచి వెంకటేష్ కి ఫేవరెట్ మూవీ. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ మూవీ ఎవరికంటే శ్రీకాకుళం నుంచి భాస్కర్ గారికి ముగ్గురు మనగాళ్ళు సినిమా, నాకు కూడా ఫేవరెట్. అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ ఇష్టం మాకు అంటూ కొల్లిపర్రి నుంచి మౌలాలి మెసేజ్ చేశారు. అండ్ జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి అయితే శుభలేఖ సినిమా ఇష్టంట. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి, అమలాపురం నుంచి జగదేకవీరుడు అతిలోక సుందరి నా ఫేవరెట్ సినిమా అంటున్నారు. అండ్ మంగళగిరి నుంచి దామల చినిమస్థానరావు, దామల పెదమస్థానరావు. ఓకే, మధ్య మధ్యలో కాస్త ఓల్డ్ సాంగ్స్ కూడా వేస్తూ ఉండండి, అదే కదా చేస్తున్నా. అండ్ నెక్స్ట్ స్వయం కృషి మా ఫేవరెట్ సినిమా అంటున్నారు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఓకే, చిరంజీవి గారి సినిమాల్లో మగధీరుడు, విజేత, స్వయం కృషి, ఠాగూర్ ఇవన్నీ నాకు ఇష్టం. బ్రేక్ డాన్స్ చాలా చాలా చాలా అదరగొట్టేస్తారు, అన్ని సినిమాలు బాగుంటాయి చిరంజీవి గారివి అంటూ మెసేజ్ చేశారు. మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్. రౌడీ అల్లుడు చిరులో డాన్స్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్. ఓకే, ఇలా ఇలా అయితే చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, అనే చిరు మూవీస్ అనగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఆయనలో ఏమిష్టం, స్టైల్, మాస్, గ్రేస్, క్లాస్, డాన్స్, ఇలా చాలా చాలా ఉంటాయి కదా, ఈ వీటిల్లో ఏది ఇష్టం. అండ్ ఆల్సో ఆయన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి అని అడిగాను అనమాట. ఒక చిన్న సాంగ్ అయితే ప్లే చేస్తాను మీకోసం, ఆ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. అంటే నేను కీప్ లిజనింగ్ వివిధ్ భారత్ FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ ఎఫ్ఎం
2: 101.3. ఎగ్జాక్ట్లీ ఇదే ఛానల్ మీరు వింటున్నారు అండ్ మనమున్నాం సందడే సందడే షోలో. సో మరి 3:36 క్రాస్ అయిపోయి 36 సెకండ్స్ అయిపోయింది అండ్ నేను మీ ఆర్జే శృతి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ అయితే మనకి బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, చిరంజీవి గారు బ్రేక్ డాన్స్ ఇరగదీస్తారని అంటున్నారు. ఓకే, సో మరి నాసికవేణి దేశాయిపేట నుంచి చిరంజీవి గారు నటించిన సినిమాల్లో అడవి దొంగ సినిమా నాకు ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే ఎవరు, సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి, ఓకే స్టాలిన్ సినిమా ఇష్టంట. అండ్ నెక్స్ట్ కిట్టు పులకంపాడు నుంచి డైలాగ్స్ డాన్స్ ఫైట్స్ ఇవన్నీ నాకు ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే వేట సినిమా చాలా బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు. ఎవరంటే పేరు ఎక్కడ ఉందో, ఓకే రామన్నపేట ఖమ్మం గుత్తా రవి అనుకుంటా బహుశా. మీరు మీ ఆన్సర్ పంపించేటప్పుడు మీ ఊరి పేరు మీ పేరు కూడా పంపిస్తే బాగుంటుందండి. ఎనీవేస్, కోడమూరు నుంచి నాగేళ్ళ విశ్వేశ్వరయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చరణ్ తేజ్ రఘుపతి ఈశ్వరమ్మ అందరివాడు సినిమా ఫేవరెట్ సినిమాట. నెక్స్ట్ గోపి పాటిబండ్ల, ఓకే నాకు ఖైదీ అండ్ అన్నయ్య మూవీస్ ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ ఊరోక నుంచి ఈశ్వరయ్య గారు, అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు మూవీ ఇష్టం అంట, అందులో కామెడీ చాలా బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సేమ్ అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు రాక్షసుడు రుద్రవీణ ఇవన్నీ కూడా నా ఫేవరెట్ సినిమా మూవీస్. అండ్ చిరు కళ్ళు నవ్వు మ్యాన్లీగా ఉంటాయంటే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్. అండ్ ఫైట్స్ డాన్స్ సూపర్ ఓన్లీ చిరు నో అదర్స్ బీట్ అంటూ మెసేజ్ చేశారు. ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే అంజీ సినిమా ఫేవరెట్ సినిమా అట. నెక్స్ట్ రాజేష్ రెడ్డి ఆదోని మండలం నుంచి, చిరు అంటే ఎవరికైనా ఇష్టమే మేడం అంటూ మెసేజ్. నెక్స్ట్ ఓకే ఎవరింతకి చంద్రపూర్ ఐ మీన్ చంద్రశేఖర్ శాఖాపూర్ వనపర్తి డిస్టిక్ట్ నుంచి స్టాలిన్ సినిమాలో, ఓకే స్టాలిన్ సినిమా ఇష్టం అనుకుంటా బహుశా. అందులో స్పెషల్లీ ఒకరికి సహాయం చేస్తూ ఇంకో ముగ్గురికి సహాయం చేయండి అనే కాన్సెప్ట్ ఉంటుంది చూసారా, అది ఇష్టంట. ఓకే, చిరంజీవి గారి సినిమాలు అన్ని ఇష్టమే, ఆయన నవ్వే చాలు సినిమాకి అంటూ పూజారి ధనుంజయ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి, బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల పునాది రాళ్లు సినిమా ఫేవరెట్ సినిమా అట. నెక్స్ట్ మధు కోవలికుంట్ల నుంచి, ఓకే నటనలో పేరులో చిరు నటనలో మేరు అంటూ మెసేజ్. ఓకే కనకారావు గారు పెడ నుంచి, జగదేకుడు అతిలోకి సుందరి ఫేవరెట్ సినిమా అండ్ ఆల్సో ఆపద్ బాంధవుడు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇంద్రా సినిమా అంటే ఇష్టం కామెడీ కూడా చాలా ఇష్టం అంటూ జయరాం రాధ కోడుమూరు కర్నూలు డిస్టిక్ నుంచి మెసేజ్. పెడన రామలక్ష్మి కాల్ నుంచి నరసింహ ఇంకా శివగంగ స్వయం కృషి ఫేవరెట్ సినిమా అట. ఏ పాత్రలో అయినా ఒదిగి నటిస్తారు, ఆ క్వాలిటీ మాకు చాలా ఇష్టం అంటున్నారు. అండ్ ఆపద్ బాంధవుడు స్వయం కృషి ఇవన్నీ కూడా ఇష్టం అంటూ ఇమ్మా నేను వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ మెసేజ్. అండ్ నెక్స్ట్ అయితే శేషాద్రి రాజవరం నుంచి, ఆయన డాన్స్ సాంగ్స్ అంటే మాకు చాలా ఇష్టం అంటూ మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మై ఫేవరెట్ మూవీ ముఠా మేస్త్రి, టోటలీ ఆయన స్టైల్ వేరు అంటూ మెసేజ్. ఎవరు తెలుసా, చిరంజీవి ఫ్రమ్ తిరుపతి. సూపర్, మీ పేరు ఆయన పేరే. ఓకే నెక్స్ట్ అయితే ఓకే ఎవరంటే మహానగరంలో మాయగాడు సినిమా అట, కర్నూలు బైరాపురం నాగేశ్వర గారు మదన్ కుమార్ మెసేజ్. ఓకే అండి, అది సంగతి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా వెళ్ళిపోదాం, మన స్టూడియోలో ఆల్రెడీ 3:40 క్రాస్ అయిపోయి 17 సెకండ్స్ అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏమిష్టం మీకు మన మెగాస్టార్ చిరంజీవి గారిలో అంటే డాన్స్ ఇష్టం, డాన్స్ ఇష్టం, డాన్స్ ఇష్టం అంటూ చాలా మంది చెప్పారు కదా. సో ఆయన డాన్స్ లో మీరు ఎప్పుడైనా ఆయన ఏదైనా స్టెప్ ని ట్రై చేశారా? ఒకవేళ చేస్తే ఏది చేశారు, ఎన్నిసార్లు చేశారు, ఇవన్నీ కూడా నాకు పంపించండి. ఓకేనా? ఆ డీటెయిల్స్ పంపించండి. ఏ సినిమాలోది ఏ స్టెప్, ఎన్నిసార్లు మీరు ట్రై చేశారు? ఆ మా వల్ల ఇవంతా ఏమవుతాయి శృతి, మేమంత డాన్స్ చేయలేము అంటారా? ఒకవేళ మీకు ఏదైనా చెయ్యాలని అనిపించిందా, అంతగా ఇన్స్పైర్ చేసిన ఆ డాన్స్ హుక్ స్టెప్ ఏంటి ఈ సినిమాలోది? ఇది నాకు మీరు పంపించాల్సిన మెసేజ్ అనమాట. ఓకే, మన వాట్సాప్ నంబర్ అయితే తెలుసు కదా, 8662488114, ఈ నెంబర్ కి పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి, భల బుగ్గా.

వీరసింహారెడ్డి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేసేసాను. సో మరి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 349 క్రాస్ అయిపోయి 50 కూడా అయిపోయింది, మన టైం 350 కూడా అయిపోయింది అనమాట. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశాను. సో చిరంజీవి గారి హిందీ సినిమా ఆష్కా గుండారాజ్ కూడా నా ఫేవరెట్ సినిమా అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. సో నేను, మీరు ఆయన సినిమాలో ఏదైనా సినిమాలో సాంగ్ కి స్టెప్ ట్రై చేశారా అంటే, రౌడీ అల్లుడు సినిమాలో చిలుక క్షేమమ్మ సాంగ్ కి ట్రై చేశానంటూ మెసేజ్ చేశారు. బట్ నేను ఎన్నిసార్లు ట్రై చేశారు అని కూడా అన్నాను, అది మీరు పంపించలే. ఎనీవేస్, నెక్స్ట్ అయితే అష్టదిగ్గజాలు మెసేజ్ అనమాట, చిన్నపల్లి గ్రామం నుంచి. ఘరానా మొగుడు సినిమాలో బంగారు కోడి పెట్ట వచ్చినండి, దీనికైతే చాలా సార్లు ఫంక్షన్లలో కష్టపడి డాన్స్ చేశారట, చాలా కష్టపడ్డారండి మీరు మొత్తానికి. ఎనీవేస్, నెక్స్ట్ అయితే నిజామాబాద్ విక్లీ బజార్ నుంచి బురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. ఇంద్ర సినిమాలో దాయి దాయి దమ్మ ఆ పాట ఉంది కదా, దానికి ట్రై చేశారట స్టెప్స్. ఓకే, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ముఠామేశ్రీలో హాయ్ రబ్బ హాయ్ రబ్బ హాయ్ రబ్బ అనే సాంగ్ ఉంది కదా, సో దానికి అండ్ ఆల్సో ఈ పేటకునే నే మేస్త్రి ఆ పాటకి కూడా టవల్ చంకలో పెట్టుకుని మరీ చేశాను మేడం, ట్రై చేశాను చాలా బట్ కుదరలేదు అంటూ మెసేజ్ చేశారు. మొత్తానికి బాగా ఫాలో అయ్యారు పాటను మీరు. నెక్స్ట్, మా మనవరాలతో మీసాల పిల్ల ఓ మీసాల పిల్ల సాంగ్ కి కలిసి డాన్స్ చేశాను అంటూ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్. ఆహా, సూపర్ అండి, మీరు ఫుల్ అప్డేటెడ్ అసలు. నెక్స్ట్, హాయ్ శృతి గారు అంటూ మురళి గారు యాజ్ యూజువల్ మెసేజ్. హాయ్ అండి మురళి గారు. అండ్ నెక్స్ట్ అయితే జాబ భూమేశ్వర్ భూల్ ఓకే వెల్లుల్ల నుంచి. ఓకే, సో మేడం నేను సరిగ్గా జవాబు పంపాను కానీ నా పేరు చదవలేదు అట. ఎందుకు చదవలేదండి, చదివాను మీరు వినలేదు అంతే. నెక్స్ట్, ఇంద్ర సినిమాలో వీణా స్టెప్ అనుకున్నా, ఇది ఖచ్చితంగా వస్తుంది అని. సో వీణా స్టెప్ ట్రై చేసి ఉంటారు చాలా మంది. అండ్ ఆల్సో కర్నూలు ముజఫర్ నగర్ నుంచి బైరాపురం నాగేశ్వరరావు గారు మదన్ కుమార్ కూడా ట్రై చేశారు. ఓకే, ఎన్నిసార్లు అనేది మాత్రం మీరు పంపించలేదు. ఎస్ఎఫ్ఎం ఓకే ఎస్ఎంఎస్ సర్దార్ గ్యాంగ్ లీడర్ లోని సాంగ్స్ బాలబుగ్గ సూపర్ సాంగ్స్ మేడం, ఈ సాంగ్స్ ఏంటి ఎవరైనా సరే డాన్స్ చేయాల్సిందే తప్పదు మరి అట. అందుకే మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని ఆ సాంగ్ ప్లే చేశా. ఎనీవేస్, నెక్స్ట్ నందికొట్కూరు నుంచి అనమాట, పగడాల రోడ్డు బైరెడ్డి నగర్ కుదుష్ భాష. ఓకే, నా మెసేజ్ చదవలేదు మేడం. ఎందుకు చదవలేదు, నేను మొదటిసారి రావడం వాట్సాప్ లో, నాకు ఇష్టమైన సినిమా స్నేహం కోసం, ఇప్పటికే ఎమోషనల్ అయిపోతాను, ఇంతాక చదివాను. అచ్చో, ఆ టైంలో మీరు ఏదో చేస్తూ ఉంటారు వినకుండా, నేను చదవలేదు అనేస్తున్నారు. ఎనీవేస్, రామన్నపేట రవి ఖమ్మం ఖమ్మం నుంచి మెసేజ్ అనమాట, దాయి దాయి దామ్మ సాంగ్ కి డాన్స్ వేశాను అంటున్నారు. నెక్స్ట్, పెడిన జోగానందరావు కాలనీ చపలరాజు గారు, నేను చిన్నప్పుడు చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను చిరంజీవి పాటలకి, అత్తమ్మ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో.

మెరుపుల్లా సాంగ్ హుక్ స్టెప్ బాగా వేసేవాన్ని అంటున్నారు. అబ్బో సూపర్ అసలు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, జగదేకి అతుల సుందరి మూవీలో అబ్బనీ తీయని దెబ్బ అనే పాటకి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇష్టం సరే, మీరు ట్రై చేశారా లేదా అనేది నా క్వశ్చన్. ఎనీవేస్, ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి అనమాట. నేను 10వ తరగతి చదివే రోజుల్లో మా స్కూల్లో హిట్లర్ సినిమాలో ఒక పాటకి డాన్స్ చేశాను మేడం, ప్రైజ్ అండ్ ఒక టీ షర్ట్ కూడా గెలిచారట. అరే రే రే రే రే, అసలు సూపర్ గా మీరు, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చెప్తున్నా, మాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి. అండ్ నెక్స్ట్ హిట్లర్ సినిమాలో నడక కలిసిన శివరాత్రి సాంగ్ లో బెండై ఒక స్టెప్ ఉంటుంది, అది ట్రై చేశాను అట నాసిక వేణు దేశాయిపేట నుంచి. అమ్మ బాబోయ్, ఇంతకీ మళ్ళీ లేచరా లేదా మీరు? ఎనీవేస్, నెక్స్ట్ అయితే డాన్స్ చేసే ప్రయత్నం చేయలేదండి అంటున్నారు ఎవరు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమాలో మిగిలిన సినిమాల కన్నా విరుద్ధంగా ఉంటాయి స్టెప్స్, అవి చాలా ఇష్టం అంటున్నారు. ఓకే, సో ఇష్టం కాబట్టి మీరు కూడా కష్టపడైనా సరే వాటిని ట్రై చేయాలండి, కొంచెం చిన్న చిన్నగా అయినా. ఏమంటారు, జగదేక్ వీడియో తెలుగు సుందరి సినిమాలో యమహో నీ యమా యమా ఈ పాట ఇష్టమా లేకపోతే ఏమిటి, మీరు ట్రై చేశారా? జస్ట్ అంతే చెప్పారు నాకు చిరంజీవి గారు తిరుపతి నుంచి మెసేజ్. నెక్స్ట్ అయితే హాయ్ వివిధ భారతి నమస్తే, కవనం సినిమా అంటూ మెసేజ్ అయితే వచ్చింది. ఎక్కడి నుంచి ఏమిటి, ఎలాంటి డీటెయిల్స్ లేవు, ఈ కవనం ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఎనీవేస్, లక్ష్మీబాబు ఫ్రమ్ మంగళగిరి, నాకు ఇష్టమైన చిరంజీవి సినిమా విజేత ఫ్యామిలీ పిక్చర్, అప్పట్లో శైలజ నక్కీస్ లో చాలా రోజులు ఆడింది అట. ఓకే, నెక్స్ట్ రామణకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే థ్యాంక్ యూ అండి, మీ నవ్వు చాలా బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఈ రోజు ఎవర్ గ్రీన్ సాంగ్స్, మంచి మంచి క్వశ్చన్స్, ప్రోగ్రామ్ సూపర్ సూపర్. కేక, చిరంజీవి డాన్స్ చూసే డాన్స్ నేర్చుకున్నానండి, మా స్కూల్లో ఖైదీ పాటకు నేను డాన్స్ చేశాను చిన్నప్పుడు అంటున్నారు. అండ్ నెక్స్ట్ గడ్డమ్మ అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, బ్రేక్ డాన్స్ అట, మీరంతకీ బ్రేక్ చేశారా లేదా అది నా క్వశ్చన్. ఓకే, సో మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, బావగారు బాగున్నారాలో సారీ సారీ సాంగ్ కి ట్రై చేశారా, బాగుంది. ఎవరికి చెప్పారు ఇంతకీ ట్రై చేశా సారీని, అది మాకు తెలియాలి. నెక్స్ట్ అన్నే మూవీలో సయ్యారే సయ్యా సాంగ్ అట ట్రై చేశాను మేడం సో మెనీ టైమ్స్ అంటూ కిట్టు పూలకంపాడు నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్, ఓకే, ఖైదీ నెంబర్ 786 సినిమాలో గుబ్బా గోరింకతో పాటకి ట్రై చేశాను అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, టాగూర్ సినిమాలో వానొచ్చనంటే ఇంతకు వేశానని పాట, ఓకే ఆ పాటకి ట్రై చేశారట. అండ్ నెక్స్ట్ రౌడీ అల్లుడు సినిమాలోని చిలుక క్షమే పాట రెండు సార్లు ట్రై చేశాను, అంతకన్నా ఎక్కువ సార్లు చేస్తా అంటే మా క్లాస్మేట్ అమ్మాయి ఒప్పుకోలేదట. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్, ఈ యాంగిల్ కూడా మీలో ఉందని నాకు ఇవాళ అర్థమైందండి. ఇంతకి నాకు ఆ పాట ఇష్టం ఉన్నప్పుడే అనుకున్నాను నేను, ఏదో ఉంది అనుకోవాలని. ఎనీవేస్, నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు షో చాలా బాగుందంటూ మెసేజ్. ఓకే, సో మరి ఇంకా 4 మినిట్స్ మాత్రమే ఉంది, వెంటనే చెప్పేసైతే మీకు చిరంజీవి గారి సినిమాల్లో ఏ సినిమాలో ఏ సాంగ్ అంటే ఇష్టం, ఏ సాంగ్ కి మీరు స్టెప్పులు ట్రై చేశారు, ఇది నా క్వశ్చన్ అనమాట. ఓకే, సో మరి లవ్లీ లవ్లీ సాంగ్ ప్లే చేసేస్తున్నా మీకోసం అనమాట, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఏంటి ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? అవ్వలేదు, ఇంకా చాలా ఉంది, నెక్స్ట్ దాచి ఉంచాం అనమాట. సో మరి రైట్ నో మన స్టూడియోలో టైం అయితే 4:00 అయిపోయింది కాబట్టి న్యూస్ హెడ్ లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి, స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. 2047 నాటికి మోదీ నాయకత్వంలో అగ్రదేశంగా వికసిత్ భారత్ వెలుగుతుందని, 2047 తలసరి ఆదాయం 50 లక్షల వరకు పెరిగే అవకాశముందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ మధ్యాహ్నం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎయిర్పోర్టుల్లో ఫిజికల్ బోర్డింగ్ పాస్పై సెప్టెంబర్ 1 నుంచి స్టాపింగ్ ఎత్తివేయనున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఈ రోజు పర్యటించారు. గత 2 రోజులుగా ఉయ్యూరులో డయేరియా కేసులు పెరుగుతూ ఉండటంతో శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లుతూ ఆయా ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపిల్లి రైస్ కేంద్రంలో నిర్వహించిన క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మినీ ఎక్స్పోను ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, ఓడిఓపీ అధికారి ఈషా దీప్ సింగ్ తో కలిసి సందర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల నిర్వహిస్తున్న క్లస్టర్ స్థాయి సమావేశాలను ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలని కావలి మండల విద్యాశాఖ అధికారి బండి గోవిందయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేటలోని భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ 8వ స్నాతకోత్సవం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా అశోక చక్ర పురస్కార గ్రహీత సుభాన్సు శుక్లా, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్లు హాజరయ్యారు. వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్చాందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాన్సూన్ హైజిన్, వర్షాకాల పరిశుభ్రతపై ఆరోగ్య సిబ్బందితో అధికారులు చర్చించారు. ఇజ్రాయెల్ దేశంలో హోమ్ బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగాలకు రాష్ట వ్యాప్తంగా 3500 నర్సింగ్ అర్హత కలిగిన 25 నుండి 45 ఏళ్ల ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. www.apscorporation.ap.in లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి మరి.

0: కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. సో మరి స్టూడియోలో టైం 4:05 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ కొన్ని మెసేజెస్ అయితే వెయిట్ చేస్తున్నాయి. నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ బడియంపేట మెసేజ్ చేశారు. లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్, అన్నయ్య మూవీలో వాన వల్లప్ప సాంగ్ కి ట్రై చేశారట. ఓకే, సో అయినా కూడా వాన పడట్లేదేమిటండి నాగార్జున గారు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే వై గోపి పాటిబండ్ల నుంచి, హాయ్ శృతి గారు, మీ వాయిస్ నవ్వు సో స్వీట్ మేడం అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎఫ్ఎంఎస్ సర్దార్ ఈ రోజు సూపర్ సాంగ్స్ వినిపించారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు షో మిస్ అయిపోయాను అంటూ విజయవాడ నుంచి కరుణ్ గారు మెసేజ్, అయ్యయ్యో. అండ్ నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిక్షావాడు సినిమాలో రూపుతెర మస్తానా సాంగ్ కి ట్రై చేశారట. అండ్ మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, ఆయన పాటలన్నీ బాగుంటాయి అని చెప్పేసి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆకాశంలో తారా తారా ముద్దాడే పెళ్లాడే కౌగిళ్ళలో ఆ పాట చాలా ఇష్టం. శివుడు శివుడు శివుడు సినిమాలో అట, ఇందులో సినిమాలో వీణ స్టెప్ 2 రోజులు రిహార్సల్ చేశాం. అయితే పాటకు స్టెప్ వేస్తుండగా పాట చిరిగిపోయింది, అచ్చచ్చో. అండ్ నెక్స్ట్ చాలా మంది బాగుంది అన్నారు, ఎందుకన్నారు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అంటూ మెసేజ్. మీరు సాంగ్ బాగా చేస్తుంటారండి, డాన్స్ అర్థం కాకపోవడం ఏమిటి? ముజఫర్ నగర్ నుంచి నాగేశ్వర గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్. జోగానందరావు కాలనీ చప్పల్ రాజ్ గారు, సందడే సందడి బాగుంది అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో మరి ఇదండి మ్యాటర్. ఓకేనా, సో సందడే సందడికి మనం ఆల్రెడీ గుడ్ బై బాబే చెప్పేశాం. అండ్ రైట్ నౌ వీఆర్ ఇన్ వివిధ ప్రోగ్రామ్. మరి ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? సాటర్డే స్పెషల్, హీరోయిన్ స్పెషల్. అండ్ ఈ రోజు విజయ్ శాంతి గారి స్పెషల్ అనమాట. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం ఎవరికి మొగుడు సినిమా నుంచి ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట ప్లే చేస్తున్నారు, వేటూరు గారి లిరిక్. ఈ బ్యూటిఫుల్ సాంగ్, వాన జల్లు సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి వాన అయితే ఎలాగో పడట్లేదు కాబట్టి వాన జల్లైనా విందాం, ఏమంటారు? సో రైట్ నౌ ఈ సాంగ్ అయితే ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఎస్పీ బాలుగారు ఎస్ జానకి పాడిన పాటైతే విన్నారు. జానకి రాముడు సినిమా నుంచి 422 క్రాస్ పై 18 సెకండ్స్ అయిపోయింది. మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఈ రోజు స్పెషల్ గా విజయశాంతి గారు మూవీస్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. మరి నెక్స్ట్ మీకోసం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: స్వయం కృషి సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 4:31 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధాలో. అండ్ ఈ రోజు స్పెషల్లీ విజయ్ శాంతి గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ బప్పీ లహరి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట ప్లే చేస్తున్నాను. భువన చందర్ గారి లిరిక్ గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి లవ్లీ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిజనింగ్.

బప్పి లహరి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్బి బాలు గారు అండ్ చిత్ర పైన బ్యూటిఫుల్ డ్యూయట్ ట్రాక్ అయితే వినేశారు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా నుంచి భువనచంద్ర గారి లిరిక్. 4:43 క్రాస్ అయిపోయి 30 seconds అయిపోయింది మన వివిధ టైం. ఈ రోజు స్పెషల్ గా విజయశాంతి గారు మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి సాటర్డే స్పెషల్, హీరోయిన్ స్పెషల్. సో మరి నెక్స్ట్ ఏ సాంగ్ వస్తోంది, ఏంటి మ్యాటర్ అంటే మన లవ్లీ సాంగ్.

ఎస్ ఎస్ ఎస్ బ్యూటిఫుల్ సాంగ్, పసివాడి ప్రాణం నుంచి అయితే వేద్దామనుకున్నాను కానీ బట్ మన స్టూడియోలో టైం అయితే అస్సలు లేదనమాట. 4:50 ఎగ్జాక్ట్ గా అర్జిత్ చేతన్ వెనిలా ప్రోగ్రామ్ తో రెడీగా ఉంటారు. మరి ఈ రోజు వివిధాల్లో చాలా బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేశాను. విజయశాంతి గారు యాక్ట్ చేసిన మూవీస్ నుంచి సో మరి విని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ మనం తప్పకుండా త్వరలో కలుసుకుందాం. బట్ రైట్ నౌ శృతి టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. సో స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. శరీరంలోని విష పదార్థాలను డీటాక్స్ చేయడం చాలా మంచి విషయం. ఖచ్చితంగా మన లోపల ఉన్న విష పదార్థాలను బయటకు పంపడం మన శరీరానికి చాలా మంచిది. శరీరం లోపల చనిపోయిన కణాలను బయటకు పంపకపోతే అవి మనల్ని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయి. అయితే మీరు సహజంగానే మీ శరీరాన్ని డీటాక్స్ చేసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. మనం తినే ఆహారం, పీల్చే గాలి, చర్మం ద్వారా విష పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి వాటిని డీటాక్స్ చేయడం చాలా అవసరం, లేదంటే లేనిపోని రోగాలు మనల్ని చుట్టుముడతాయి. మన గట్, చర్మం, లంగ్స్ ఖచ్చితంగా డీటాక్స్ చేస్తూ ఉండాలి. అయితే నిర్విషీకరణ చేయడానికి అనేక సాధారణ బయోహ్యాకింగ్ పద్ధతులున్నాయి. మన బాడీ నిర్విషీకరణ అంటే మన బాడీ డీటాక్స్ చేయడానికి వివిధ మార్గాలున్నాయి. ఫైబర్, విటమిన్ సి, సల్ఫర్తో కూడిన సరైన ఆహారాన్ని తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ వంటివి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. ప్యాక్ చేసిన, శుద్ధి చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. షుగర్, సాల్ట్, మైదా అవాయిడ్ చేయాలి. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడానికి, అన్ని జీవక్రియలను తొలగించడానికి ఈ ఆర్తీకరణ ముఖ్యం. ఆకుకూరలు, పొట్లకాయ, కొబ్బరి నీరు, వీట్ గ్రాస్, వాటర్మెలన్ మొదలైన కొన్ని ఫుడ్స్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. పొడి, తడి ఆవిరి, ఇన్ఫ్రారెడ్ ఆవిరి, సన్బాత్ చర్మ పనితీరును మెరుగుపరిచే ఎక్స్ఫోలియేషన్ పద్ధతులు, ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు నిర్విషీకరణకు చాలా మంచివి. వివిధ శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామ అభ్యాసాలు ఊపిరితిత్తుల నుంచి మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి కాకుండా సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టడం ద్వారా మన మనసులోని ప్రతికూల బాధలన్నింటినీ తొలగించి భావోద్వేగ ప్రక్షాళనను కూడా అభ్యసించాలి. లోతైన నిర్విషీకరణ ఉపవాసం కూడా ఒక అద్భుతమైన మార్గమని డాక్టర్స్ చెప్తున్నారు. మీ శరీర వ్యవస్థ నుంచి విషపూరిత వ్యర్థాలను పూర్తిగా దూరం చేసే ఆహార పదార్థాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనము మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి మనకు డీస్ట్రెస్ అనేది ఎంత అవసరమో, అదేవిధంగా మన భౌతిక శరీరంలో ఉన్న హానికరమైన టాక్సిన్స్ ని వదిలించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మంది బిజీగా జీవించే వారు ఉన్నారు. అలాంటి వారు ఆరోగ్యకరమైన ఆహార వినియోగానికి లేదా కాలుష్యానికి దూరంగా ఉండటం అనేది అనుమతించబడదు. మనలో చాలా మంది రోజువారీ డైట్స్ లో విషాన్ని కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవటం, దుమ్ము, కాలుష్యాల మధ్య ప్రయాణించడం, అత్యంత విషపూరితమైన రసాయనాలను కలిగి ఉన్న సౌందర్య సాధనాలను, ఇంటిని శుభ్రపరిచే ఉత్పత్తులను మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ విష పదార్థాలను మన శరీర వ్యవస్థలోకి ప్రవేశించి అజీర్ణం వంటి సాధారణ ఆరోగ్య రుగ్మతల నుంచి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల వరకు అనేక ఆరోగ్య సమస్యలను కలగజేస్తాయి. కాబట్టి మనం మన బాహ్య శరీరాన్ని ఎలా శుభ్రపరచుకుంటూ ఉంటామో అదే మాదిరిగా

0: అదే విధంగా మన శరీరానికి అంతర్గతంగా కూడా శుభ్రపరచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇలా చేయడానికి కొన్ని ఆరోగ్యవంతమైన ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలో దాగున్న విష వ్యర్థాలను సేకరించి విసర్జన వ్యవస్థ ద్వారా బయటకు పంపబడతాయి. మీ శరీర వ్యవస్థ నుంచి విష పదార్థాలను బయటకు పంపే కొన్ని ఆహారాలను ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో నేను మీతో షేర్ చేసుకుంటాను. భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాల్లో కూడా ద్రాక్ష పండు అనేది బాగా ప్రజాదరణ పొందిన అల్పాహారం కూడా. కానీ ఈ పండు అల్పాహారంలో ఒక ముఖ్యమైన భాగం కూడా. మన బాల్య దశలో తక్షణ శక్తి కోసం మిస్టర్ పొపాయ్ అనే కార్టూన్ క్యారెక్టర్ ఒక టిన్ లో నుంచి స్పినచ్ తినడాన్ని చూశారు కదా. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన అయినప్పటికీ ఆకుకూరలు చాలా మంచివి. పాలకూర, బచ్చలి కూర, చుక్క కూర తరచుగా తీసుకోవడం వల్ల మీరు జీవక్రియ, రోగ నిరోధక శక్తి పెంచి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మీ ఎముకలు కూడా బలపడతాయి. ప్రతిరోజు ఒక ఆరెంజ్ పండు తినడం, ఒక ఆరెంజ్ పండు రసాన్ని ఓ గ్లాస్ మోతాదులో ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్య ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఫ్రూట్ లో ఉన్న విటమిన్ సి మిమ్మల్ని వ్యాధులకు దూరంగా ఉంచడమే కాకుండా మీలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇది మీ శరీరంలోని విష పదార్థాలను సమర్థవంతంగా బయటికి తొలగించి మీ అంతర్గత శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. వెల్ డియర్ ఫ్రెండ్స్, మన ఇళ్లలో వెల్లుల్లిని ఉంచుకోవటం వల్ల అది రాక్షసులను, రక్త పిశాచులను మనకు దూరంగా ఉంచుతుందని ప్రాచీన కాలంలోని ప్రజలందరూ నమ్ముతారు. ఎన్నో మూవీస్ లో కూడా చూశారు కదా, గార్లిక్ చూపెట్టగానే దయ్యం పరిగెడుతుంది. అలాగే మన శరీరం పూర్తిగా విషంతో నిండి ప్రాణాంతకం అయినప్పటికీ కూడా ఈ వెల్లుల్లి ప్రమాదకరమైన వ్యాధులకు దూరంగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మన పూర్వీకులు విశ్వసించారు. ఈ వెల్లుల్లిలో అలిసిన్ అని పిలిచే ఒక సమ్మేళనం ఉండటం వల్ల అది మీ జీర్ణ వ్యవస్థ నుంచి ప్రత్యేకించే విష పదార్థాలను ఫిల్టర్ చేయగలదు. అందువల్ల మనం వెల్లుల్లిని యూజ్ చేయాలి. మనలో చాలా మంది ప్రతిరోజు 1-2 కప్పుల గ్రీన్ టీను సిప్ చేయాలనుకుంటారు, అవునా? ఎస్. అయితే మీకు గ్రీన్ టీను తాగే అలవాటు కానీ లేకపోతే తక్షణమే ఈ అలవాటును అలవర్చుకోండి. ఎందుకంటే ఈ గ్రీన్ టీ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకుంది. గ్రీన్ టీలో ఉన్న శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మీ జీవక్రియ రేటు పెంచుతుంది, మీ శరీరంలో దాగున్న విషాలను సహజమైన పద్ధతిలో తొలగిస్తుంది. వి మైట్ హావ్ హర్డ్ అబౌట్ సన్ఫ్లవర్ సీడ్స్. ముఖ్యంగా ఈ రోజుల్లో పొద్దుతిరుగుడు గింజలు చాలా ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఎందుకంటే పొద్దుతిరుగుడు గింజల్లో ఫైబర్ అండ్ ఫోలేట్ వంటి సమ్మేళనాలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఈ పొద్దుతిరుగుడులో ఫైబర్, ఫోలేట్ ఉంటాయి కాబట్టి. ఇవి మీ శరీరాన్ని బాగా నిర్వహించడం ద్వారా మిమ్మల్ని చాలా ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీ శరీరం నుండి విషపూరితమైన వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపేస్తాయి. సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశంలో అత్యంత విలువైన ఔషధ గుణాలను కలిగి ఉన్న పసుపు ప్రతి ఇంట్లో ఉంటుంది. యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ పసుపులో. మరెన్నో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న ఈ పసుపు సర్వసిద్ధమైన నిర్విషీకారిణిగా పనిచేస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో పసుపుని జోడించడం ద్వారా మీ శరీరం నుండి హానికరమైన వ్యర్థాలను, విషాన్ని సమర్థవంతంగా బయటకు తొలగించడంలో ఇది సహాయపడుతుంది. దట్ వాజ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డీటాక్సింగ్ యువర్ బాడీ అండ్ ఆఫ్టర్ డీటాక్సిఫికేషన్ యూ విల్ ఫీల్ లైట్ అండ్ హెల్తీ. వెల్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గో అండ్ హ్యావ్ అ డీటాక్స్ అండ్ లీడ్ అ హెల్తీ లైఫ్. With this, we come to the end of today's Vanilla program. I'll get back to you in our next program. Till then, have a pleasant time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0915522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedback amc1@

0: వాణి వివిధ భారతి 101.35.
1: ఆకాశవాణి సింహపు ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనితమణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితమణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్ లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233310, అలానే మరో నంబర్ 0861233312. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులు వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక వింటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు, డైట్ కంట్రోల్ అంశంపై ప్రముఖ వైద్యులు డాక్టర్ సింధు భైరవ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ హుసేన్, నిర్వహణ శ్రీ తమ్మల నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధురగీత వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం చర్యలు వింటారు. రాత్రి 7:40 చిత్రసీమ సినీగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం వనితావాణి.

0: ఈనాటి వంతమని కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుహాసిని.
0: సుహాసిని గారు, నెల్లూరు నుంచి.
1: అవునండి.
0: ఓకే, చెప్పండి, ఏ పాట విందాం ఇవాళ?
1: చక్రవర్తి చిరంజీవి గారు.
0: చక్రవర్తి, ఏ పాట విందాం అందులో?
1: సందిట్లో కొచ్చిందమ్మ జాతర.
0: ఓకే, విందాం. మరి మీరు కోరుకున్న పాటను.
1: సరే సార్.
0: మంచిదండి.

0: వంతమని కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్కారం, గుడ్ ఈవినింగ్
0: గుడ్
1: సార్.
0: ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు ఎన్టీఆర్ నగర్ నుండి సుప్రియ.
0: సుప్రియ గారు, ఎన్టీఆర్ నగర్ నుంచి చెప్పండి, ఏ పాట వినేవారు?
1: మన సింహపూరి ఎఫ్ఎం తరఫున కొనగల చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి వెరీ వెరీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ సిద్ధేశ్వర గారు, సుప్రియ కోరుకుంటున్నాం సార్.
0: మంచిది, సంతోషం. చెప్పండి, ఏ పాట విన్నా వాళ్ళ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా.
1: చిరంజీవి గారి నుండి జై జై గణేష సార్. సార్, చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మన చిత్రసీమ కార్యక్రమాలు నమో వెంకటేశ అండి, వెంకటేశ్వర స్వామి పాట వేయి నామాల వాడ వెంకటేశ్వర సాంగ్స్ కొంచెం వినిపించండి సార్.
0: అట్లనే తప్పకుండా విందాం. మరి తెలుపు మీరు కోరుకున్న పాట విందామా?
1: ఓకే సార్.
0: మంచిది.
1: ఓకే సార్.

0: శ్రోత, కొన్ని పట్టిన ముందుగా ఓ ప్రకటన విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: వింతమైన కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో.
4: హలో,
3: నమస్కారం అండి.
4: నమస్తే అండి. ఈరోజు నాకు మంజునాథ్లో సాంగ్ కావాలండి.
3: మంజునాథ్,
4: చిరంజీవి పుట్టినరోజు కదా ఈరోజు.
3: ఓకే, చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా
4: ఏదో ఎనీ సాంగ్ ఏదైనా సరే చిన్నది ఏదైనా చూస్ వేయండి.
3: మీరు ఎవరు, ఎక్కడి నుంచి చేశారు చెప్పలేదు.
4: నేను విజయలక్ష్మి, నెల్లూరు నుంచి.
3: నెల్లూరు నుంచి విజయలక్ష్మి గారు. ఓకే, మీరు కోరుకున్న పాటను విందాం. మరి అయితే మీరు కోరిన విధంగా శ్రీ మంజునాథ చిత్రం నుంచి పాటను విందామంట.
4: ఓకే ఓకే,
3: మంచిదండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వంతవని కార్యక్రమంలో చివరి శ్రోతను పలకరిద్దాం. హలో.

మీరింతవరకు వనిత వాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30 అయింది. యువతరంగం.

యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ముందుగా ఉద్యోగ సమాచారం చూద్దాం. రైల్వేలో మేటి ఉద్యోగానికి అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా 3993 జూనియర్ ఇంజనీర్ జేఈ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. పరీక్షల్లో విజయం సాధిస్తే చాలు కొలువులో చేరిపోవచ్చు. డిప్లొమా లేదా బీటెక్తో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు సుమారు 70,000 రూపాయల వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలకు కూడా చేరుకోవచ్చు. డిప్లొమా విద్యార్థులతో పొందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రైల్వేలో జూనియర్ ఇంజనీర్లు అధిక ప్రాధాన్యంగా ఉన్న పోస్టులు. వీటికి ఎంపికైన వారు లెవెల్ 6 వేతనం అందుకుంటారు. విధుల్లో చేరిన తర్వాత అనుభవం నైపుణ్యాలు విద్యార్థులతో సీనియర్ సెక్షన్ ఇంజనీర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ ఇలా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. అర్హతలు ఆసక్తి ఉన్నవారు దేశంలోని ఏదైనా ఒక ఆర్ఆర్బీలోని ఖాళీలకు పోటీ పడవచ్చు. 2 దశల్లో నిర్వహించే ఆన్లైన్ పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో నియామకాలు జరుగుతాయి. ఇక పూర్తి వివరాలు చూస్తే మొత్తం ఖాళీలు 3993, అర్హత సంబంధిత అనుబంధ విభాగాల్లో 3 ఏళ్ల డిప్లొమా లేదా బీఈ బీటెక్ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి 7 కోర్సులు ఉన్నవారికి అవకాశం లేదు. వయసు 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో పరిమితులు, సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 13. పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తారు. రైల్వేల్లో జూనియర్ ఇంజనీర్లకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.rrbapply.gov.in వెబ్సైట్ మరోసారి https://www.rrbapply.gov.in. డిప్లొమా బీటెక్ చేసిన వారికి ఇది ఒక మంచి అవకాశం. ఆసక్తి ఉన్నవారు 13 సెప్టెంబర్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సిపిసిఎల్ 60 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. వీటికి 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమాతో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్ పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, స్కిల్ ప్రొఫిషియన్సీ, ఫిజికల్ టెస్టుల ఆధారంగా నియామకాలు జరుగుతాయి. ఈ పోస్టులని ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఉన్నాయి. పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది. పోస్టులకు ఎంపికైన వారికి వేతనంగా నెలకు 25,000 నుంచి 105,000 వరకు చెల్లిస్తారు. మూల వేతనానికి అదనంగా డిఏహెచ్ఆర్ఏ, పిఎఫ్ గ్రాడ్యుయేట్ వంటి ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. డిప్లొమాలో 60% మార్కులతో కెమికల్, పెట్రోలియం, పెట్రోకెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇందులో ఏదో ఒక విభాగంలో పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 3 ఏళ్ల ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కూడా అనుభవంగా పరిగణిస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు వయసు చూస్తే 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో పరిమితులు, సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 11. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్లో చెన్నైలో నిర్వహిస్తారు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www

0: డాట్ సిపిసిఎల్ డాట్ సిఓ డాట్ ఇన్ వెబ్సైట్ మరోసారి https://www.cpcl.co.in. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. డిఆర్డిఓ ఆర్సీఐ హైదరాబాద్ తాత్కాలిక ప్రాతిపదికన 2 ఏళ్ల కాల పరిమితితో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రీసెర్చ్ అసోసియేట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఈ విభాగాల్లో ఖాళీలను ప్రకటించింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, కెమిస్ట్రీ, మెటలర్జికల్ ఇందులో ఏదో ఒక ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలానే ఎంఎస్సీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ గేట్ స్కోర్ తప్పనిసరి. వయసు రీసెర్చ్ అసోసియేట్లకు 35 ఏళ్ళు, జూనియర్ రీసెర్చ్ ఫెలోకు 28 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక ప్రక్రియ చూస్తే దరఖాస్తులను మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత ఉద్యోగ అనుభవం, పిహెచ్డి లేదా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను పూర్తి చేస్తారు. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 14. స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు పంపాల్సిన చిరునామా ది హెడ్ హెచ్ఆర్డి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ ఆర్సీఐ విజ్ఞాన కంచె హైదరాబాద్ తెలంగాణ. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెబ్సైట్ https://drdo.gov.in. వెబ్సైట్ మరోసారి https://drdo.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా డిఆర్డిఓలో రీసెర్చ్ అసోసియేట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. యువతరంగం కార్యక్రమంలో మరింత సమాచారం తెలుసుకునే ముందుగా ఒక పాట విందాం. యువత చిత్త నుంచి హేమచంద్ర హరిని ఆల్పించిన గీతం అంటారు. అయితే అంతకన్నా ముందు ఒక ప్రకటన అంటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: యువతరంగం కార్యక్రమంలో మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. ఈఎస్ఐ మెడికల్

కాలేజ్ అండ్ హాస్పిటల్ సనత్ నగర్ హైదరాబాద్. ఒప్పంద ప్రాతిపదికన వివిధ స్పెషాలిటీలో 67 ఫ్యాకల్టీ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ విభాగాల్లో ఖాళీలను ప్రకటించింది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎండీ, ఎంఎస్, డిఎన్బి, డిఎం, ఎంసీహెచ్తో పాటు ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు సీనియర్ రెసిడెంట్లకు 45 ఏళ్లు, ఫ్యాకల్టీకు 69 ఏళ్లకు మించకూడదు. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీలు ఈ నెల 24, 25, 26, 27, 31. ఇంటర్వ్యూ జరిగే వేదిక అకాడమిక్ బ్లాక్, ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్, సనత్ నగర్, హైదరాబాద్. ఇంటర్వ్యూలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వెబ్సైట్ https://eisiemployeesstateinsurancecorporation.gov.in/recruitments. వెబ్సైట్ మరోసారి https://eisi.gov.in/recruitments. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 24, 25, 26, 27, 31 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఢిల్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ గ్రూప్ ఏ నాన్ ఎస్ఎన్టీ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి హిందీ మాస్టర్స్ డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పరీక్షతో నియామకాలు జరుగుతాయి. హిందీలో లేదా పీజీ లేదా యూజీలో హిందీ తప్పనిసరిగా సబ్జెక్టుగా చదివి ఉండాలి. అలానే ఏవైనా సబ్జెక్టులతో హిందీ మాధ్యమంలో యూజీ చదివి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. హిందీ నుంచి ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ నుంచి హిందీలోకి అనువదించడంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు ఉన్నవారికి, అలానే 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పోస్టుకు సంబంధిస్తే వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 8. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ ఢిల్లీ, ఇందులో హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ www.stpi.in. వెబ్సైట్ మరోసారి www.stpi.in. ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

0: యువతరంగం కార్యక్రమంలో తర్వాత మరో పాట విందాం. నా పేరు శివ, చిత్రం కోసం కార్తీకాలం ఇచ్చిన గీతం వింటారు. అంతకన్నా ముందు ఓ ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
4: అమలు,
3: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
4: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
5: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
3: ఎక్కడికి?
5: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
3: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరింతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినిహితులు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం.

0: సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఏకోడూరులో ఈరోజు ఆయన పర్యటించారు. అనంతరం ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి మారబోతుందన్నారు. అభివృద్ది అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదని స్వచ్చమైన ప్రాంతాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలన్నారు. 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా వెలుగొందుతుందన్నారు. మన ఊరు మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని, ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. రోడ్డు మనదే, ఇల్లు మనదేనే గాని మనస్తత్వం వస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అనకాపల్లికి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మళ్లీ వస్తా, అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానని మరొకసారి మీ అందరిగా ఇస్తున్నాను.
0: బ్రిక్స్ దేశాల యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రుల సమావేశాలు ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు బ్రిక్స్ ప్రతినిధుల బృందం చారిత్రక ప్రాంతం తొట్లకొండ బౌద్ద క్షేత్రాన్ని సందర్శించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడాశాఖల మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బౌద్ద క్షేత్రంలో మొక్కలు నాటారు. తొట్లకొండలోని మహాస్తూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. విదేశీ ప్రతినిధులకు ఇక్కడి పురావస్తు అవశేషాలు, అప్పటి బౌద్ద జీవన విధానానికి సంబంధించిన విశేషాలను అధికారులు వివరించారు. విశాఖలోని తొట్లకొండ బౌద్ద వారసత్వ ప్రదేశం ప్రపంచానికే గర్వకారణమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కొనియాడారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సందర్శించారు. పాఠశాలలో సుమారు 6.48 కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పునర్నిర్మాణ పనులను మంత్రి లోకేష్ ప్రారంభించారు. పాఠశాలలో తాగునీటి ఆర్వో ప్లాంట్, క్రికెట్, వాలీబాల్ కోర్టు, బాస్కెట్బాల్, వాకింగ్ ట్రాక్ల ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలోని అన్ని పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో విడత పరిహారాన్ని ఈరోజు అందించారు. 3వ విడతగా 250 కోట్ల రూపాయల పరిహారం చెక్కును నిర్వాసితులకు ముఖ్యమంత్రి అందజేశారు. ఇప్పటి వరకు 6,206 కుటుంబాలకు 768 కోట్ల రూపాయల మేర పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా 50% లోటు వర్షపాతం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నామని అన్నారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఈ నెల 31న వెలిగొండ నుంచి 10.5 TMCల కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని చెప్పారు. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలిగొండ ఒక వరమని, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. యువత భవిష్యత్ రాష్టాభివృద్ది ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి స్పష్టం చేశారు. అమరావతిలో మంత్రి ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట పరిపాలనలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సిపై విపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఏపీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణకు

హైకోర్టే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధనా సంస్థ 8వ స్నాతకోత్సవం ఈ రోజు జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా అశోక చక్ర పురస్కార గ్రహీత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పాల్గొన్నారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన 1054 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్గా శ్రీధర్ వర్మ ఈరోజు అరిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో ఎస్వీబీసీ ఛానల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అందరినీ కలుపుకుని సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జి వీరపాండ్యన్ వెల్లడించారు. అరకులోయలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పైలట్ ప్రాజెక్టును త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ నిశాంతితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజీవని కార్యక్రమం రోగులకు లభించే వైద్య చికిత్స నాణ్యతను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈరోజు అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా మరో ఉపరితల ఆవర్తనం నెలకొందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ తొలి వారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

0: ఈరోజు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమంత్ శుక్ల తెలియజేశారు. ఇవాళ ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి నెల్లూరు చేరుకున్నారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు బీవీనగర్లోని జీవీఆర్ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సాయని పాల్గొన్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నెల్లూరులోని ఓ ప్రైవేటు హోటల్లో మేధావులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం తిరుపతికి బయలుదేరి వెళ్తారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్ 2026 కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం అంటే ఈరోజు రేపు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక తేదీల్లో జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలు, ఏఎస్డిడి జాబితాలు, అలానే అవసరమైన ఫారం 6, 7, 8లను అందుబాటులో ఉంచుతారు. ఓటర్లకు అవసరమైన మార్గనిర్దేశం చేయడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేసి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో కోరుతుంది. కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకు గరిష్ట ధర 250 రూపాయలు పలికింది. శుక్రవారం ఈ మేరకు కొనుగోలు జరిగాయి. జనరల్ క్లస్టర్కు సంబంధించి రైతులు 524 బేళ్లను తీసుకురాగా 442 బేళ్లను కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 142 బేళ్లను తిరస్కరించారు. అలానే మరిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో 596 బేళ్లను విక్రయించినట్లు వేలయ నిర్వహణాధికారి సునీల్ కుమార్ తెలియజేశారు. వేలానికి 694 బేళ్లు రాగా అందులో వివిధ కారణాలతో 98 తిరస్కరించినట్లు చెప్పారు. గరిష్టంగా కిలో పొగాకు 250 రూపాయలు, కనిష్టంగా 110 రూపాయలు ధర లభించినట్లు ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు. గొలగమూరులోని భగవాన్ శ్రీ వెంకటేశ్వమి 44వ ఆరాధనోత్సవాల భాగంగా శుక్రవారం ఉదయం చిన్న శేష వాహన సేవను వైభవంగా నిర్వహించారు. నిత్య పూజల అనంతరం స్వామిని ఆ వాహనంపై ఆశీర్వాదం చేసి పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. అనంతరం ఆశ్రమం చుట్టూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆశ్రమ భజన బృందం కోలాట ప్రదర్శన నిర్వహించింది. కాగా ఆరాధనోత్సవాల భాగంగా శనివారం ఉదయం అశ్వవాహన సేవ నిర్వహించారు. రాత్రి పేదశేష వాహన సేవ నిర్వహించనున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు అధికారులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక స్వచ్ఛత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరులోని పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రత్యేక పరిశుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. తడి పొడి వ్యర్థాల వేరు సేకరణ, శాస్త్రీయ వ్యర్థ నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పచ్చదనం పెంపు అంశాలపై ఆమె సిబ్బందికి అవగాహన కల్పించారు. మీరింతవరకు జిల్లా సమాచార వేదిక విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: డాక్టర్ గారి సలహాలు, డైట్ కంట్రోల్పై డాక్టర్ సింధు భైరవి గారితో పచ్చే కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీ అభిదూసన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సింధు భైరవ్ గారు మనతో ఉన్నారు, ప్రముఖ డైటీషియన్. ప్రధానంగా ఆహారం అలాగే పోషకాలు దీనికి సంబంధించి, అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పోషకాలున్న ఆహారం ఈరోజు అవసరం అనే విషయంపై వారితో చర్చిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ప్రధానంగా ఒక వ్యక్తికి ఎలాంటి పౌష్టికాహారం తీసుకుంటే మంచిదంటారు ఇప్పుడు ఉండేటువంటి జీవన శైలిలో?
1: యాక్చువల్గా మాట్లాడాలంటే ఇప్పుడున్న జీవన శైలిలో ఎవరు పౌష్టికాహారం మీద దృష్టి పెట్టట్లేదు. ఎంత ఈజీగా ఆహారం దొరుకుతుంది మనకి, ఎంత ఈజీగా తినేస్తాము, లైక్ అంటే క్విక్గా ప్రిపేర్ చేసుకోవడం, క్విక్గా తినేసేయడం, పోషకాలు అందులో ఉన్నాయా లేదా అనేది మరచిపోయి నోటికి రుచిగా ఉందా లేదన్నది మాత్రమే మనం చూస్తున్నాం. సో వీటి ద్వారా రోజు రోజుకి మనకి పోషకాహార లోపాలు పెరగడంతో పాటు ఊబకాయము, డయాబెటీస్ ఇవి కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సో వీటితో పాటు గుండె రోగాలు, వాటికి సంబంధించినవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సింది మనం తినే ఆహారము సరైన పోషకాలతో నిండి ఉందా లేదా. సో మన ప్లేట్ పోషకాలతో నిండుగా ఉందా, పోషక రహితంగా ఉందా అన్నది మనం గమనించుకొని తీసుకోవాలి. సో అలా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకు ఒక పోషకాహారం మీద ఒక అవగాహన అనేది అవసరం. సో మనం ఇప్పుడు తినే ఫుడ్ అంతా కూడా అవగాహన రహితంగా తింటున్నాం.
0: అంటే అవగాహనతో తినాలి అని చెప్తున్నారు. సో అవగాహనతో తినాలి అంటే ఆ ప్లేట్ లో ఏం ఉండాలంటారు?
1: ఓకే, సో మనకి రోజువారీ మన ఎనర్జీ నీడ్స్ కానివ్వండి, లైక్ ఒక వెహికల్ కి పెట్రోల్ ఎలాగో మన శరీరానికి పోషకాలు కూడా అలాగే. సో దాంట్లో ప్రోటీన్స్ వస్తాయి, అలానే పిండి పదార్థాలు అంటాం కదా, కార్బోహైడ్రేట్స్ అంటాం, కార్బోహైడ్రేట్స్ వస్తాయి, మంచి కొవ్వు పదార్థాలు అంటే గుడ్ ఫ్యాట్స్ అంటాము, ఇవి వస్తాయి. వీటితో ఇవి మేజర్ న్యూట్రియంట్స్ అనమాట. వీటితో పాటు నీరు, ఫైబర్ కూడా, అంటే పీచు పదార్థము, నీరు కూడా మేజర్ న్యూట్రియంట్స్ కిందకు వస్తాయి. ఇవి కాకుండా మనకి రోజువారీ లైఫ్ లో కొన్ని సూక్ష్మ పోషకాలు అని అంటాము, అంటే విటమిన్స్, మినరల్స్, కొన్ని ట్రేస్ మినరల్స్ ఇలాంటివి కూడా మన బాడీకి అవసరం. సో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు మనం రోజు అన్నం తింటాము, లేదా చపాతీలు తింటాము, లేదా రాగికి సంబంధించినవి తింటాము, లేదా మిల్లెట్స్ కి సంబంధించినవి ఈ మధ్య ట్రెండీగా చూస్తున్నాము. వీటితో పాటు మన ప్లేట్ లో సక్రమంగా కూరగాయలు అవి ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ప్రోటీన్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అలానే గుడ్ ఫ్యాట్స్ కానివ్వండి, మన ఆహారం ప్లేట్ లో ఉన్నాయా లేదా అనేది గమనించాలి. సో ఇప్పుడు ప్రోటీన్స్ అనేసరికి మనకి పప్పుల్లోనూ, పప్పు ధాన్యాలు వీటన్నిటిలోనూ ప్రోటీన్స్ ఉంటాయి. అలానే మాంసాహార పదార్థాలు అయిన చికెన్, ఫిష్, ఎగ్స్, ఇతర మాంసం ఇవన్నీ కూడా ప్రోటీన్లతో నిండి ఉంటుంది. సో ఇలాంటి ఇప్పుడు రోజు మనం నాన్ వెజిటేరియన్ తినలేము, లేదా కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సో అలాంటప్పుడు ఇప్పుడు వెజిటేరియన్సే గనక అయితే వాళ్ళ ప్రోటీన్ సోర్స్ కిందకి మష్రూమ్స్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, సోయాకి సంబంధించిన ఉత్పత్తులు కానివ్వండి, లేదా ఇతర తృణధాన్యాలు, లేదా ముడి పప్పులు, దినుసులు ఇవన్నీ కూడా ప్రోటీన్స్ కిందకి వస్తాయి. సో సఫిషియంట్ గా మన ఆహారంలో ప్రోటీన్ల శాతంను కూడా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే బేసిక్ గా మనం తినే ప్లేట్ లో సగభాగము కూరగాయలు, పండ్లతో నిండి ఉండాలి. అలానే 35-40% పిండి పదార్థాలు, ఇంకొక 25% లాగా ప్రోటీన్స్, 15-20% గుడ్ ఫ్యాట్స్ తో నిండి ఉండాలి. సో అలా కాకుండా ఇప్పుడు మనం తినే ప్లేట్ కనుక చూస్తే కూరగాయలు చాలా తక్కువ తింటాము, ప్రోటీన్లు కూడా సరైన ప్రోటీన్ మోతాదుని మనం మెయింటైన్ చేయట్లేదు, తక్కువ. ఇప్పుడు పప్పు చేసామనుకోండి, జస్ట్ ఒక గరిట పప్పుతోనే అన్నం తినేస్తారు, లేదా పచ్చడితో తినేస్తాము. కూరగాయలు, తాలింపులు లాంటివి మనం తినాలనంటే పొడి పొడిగా కలుపుకొని తింటాము. న్యూట్రియన్స్ అనేవి మనకి అక్కడ లోపిస్తున్నాయి అన్నమాట. ఎక్కువ ప్రాధాన్యంగా మనం పిండి పదార్థాలకి సంబంధించిన ఈ రైస్, వాటిని ఎక్కువగా తింటున్నాం, కానీ మిగతా పోషకాలని చాలా తక్కువ చేసేస్తున్నాము. సో కొంచెం కంప్లీట్ మీల్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నిండి ఉండేలాగా చూడాలి. మిగతా హాఫ్ పోర్షన్ లో పిండి పదార్థాలు, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ ఉండేలాగా డివైడ్ చేసుకుంటే అది బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. అలానే ప్రోటీన్స్ కూడా మనకి బాడీకి అవసరం. ప్రోటీన్లు కనుక మనం సరిగ్గా తీసుకోవట్లేదు అని అంటే మన కండరాలు ఉంటాయి కదా, అవి బలంగా ఉండవు అనమాట, స్ట్రెంగ్త్ ఉండదు, అలానే కండ పుష్టి కూడా ఉండదు అనమాట. ప్రోటీన్లు మన రోజువారీ వేర్ అండ్ టేర్ కి కూడా అవసరం. లైక్ మన బాడీలో పుట్టడం, కణాలు పుట్టడం, కణాలు డిగ్రేడ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి సైక్లిక్ గా. సో అలాంటి వాటికి కూడా ప్రోటీన్లు అవసరం ఉంటుంది. సో మనం ఆహారంలో ఎప్పుడైతే ప్రోటీన్లు తగ్గించేస్తామో అలాంటి వేర్ అండ్ టేర్ కి

0: రోజువారీ పనితీరుకు కావాల్సిన ప్రోటీన్ని మనం డెఫిసిట్ అయిపోతాం అనమాట. ఆ ప్రోటీన్ పోషకాలు కూడా లోపిస్తాయి అనమాట. సో వీటి ద్వారా ఈవెన్ రక్తహీనత కలిగే అవకాశం కూడా ఉంటుంది, ప్రోటీన్ కనుక మన ఆహారంలో సరిగ్గా లేకపోతే. సో బ్యాలెన్స్డ్ మీల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది.
1: రైట్ మేడం, అలాగే గౌరవ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం కూడా ఇందాక మీరు అన్నట్టు మిల్లెట్స్ గురించి చెప్పారు. సో ఈ మిల్లెట్స్ అనేది ఎటువంటి పాత్ర పోషిస్తాయి మనకు?
0: ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ ఉంది, మైదా లేదా గోధుమ పిండి ఆర్ గోధుమ పదార్థాలు, ఇవన్నీ కూడా మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం. ఆ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఈ మిల్లెట్స్ కనుక చూసుకుంటే వాటిల్లో అదే తృణధాన్యాలు అంటారు. సో వాటిల్లో మనకి కొన్ని పోషక విలువలతో పాటు మన పిండి పదార్థాలు కూడా కాంప్లెక్స్ ఫామ్ లో ఉంటాయి. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో దాంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఈ మిల్లెట్స్ లో ఉంటాయి. అవేం చేస్తుందంటే మనం తిన్న తర్వాత డైజెషన్ అయినప్పుడు మనకి గ్లూకోజ్ అందించడం అనేది, మనకి డైజెషన్ అయ్యాక గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం అనేది స్లోగా స్టడీగా అవుతుంది అనమాట. వాటి వలన మనకి ఎక్కువ వెయిట్ పెరిగిపోవడము లేదా షుగర్స్ పెరిగిపోవడము జరగకుండా వాటిని కంట్రోల్ చేసుకోవడానికి లేదా తక్కువ ఎఫెక్ట్ ఉండేదానికి అవకాశం అవుతుంది. అలానే వైట్ రైస్ కనుక మనం తీసుకున్నాము అని అంటే అది బాగా పాలిష్ చేసేసిన రైస్, దాంట్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా మనకి డైజెషన్ అయిపోయి బ్లడ్ లోకి త్వరగా గ్లూకోజ్ ని విడుదల చేసేసి ఆ గ్లూకోజ్ ఎనర్జీ త్వరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు మళ్ళీ మనకి ఆకలి వేయడము, నీరసం రావడము లాంటి సింప్టమ్స్ ఉంటాయి. సో అలా రాకుండా త్రూఅవుట్ ఒక 3-4 అవర్స్ అన్న మనకి లాంగ్ స్టాండింగ్ గా ఉండాలి అని అంటే మిల్లెట్స్ ని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం వాటిని వండే విధానంలో కొన్ని తేడాలు ఉంటాయి. లైక్ ఎక్కువసేపు నానబెట్టడము, నానబెట్టిన తర్వాత వండుకోవడము చేసినప్పుడు ఆ వాటిల్లో ఉన్న యాంటీ న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకొని మన డైజెషన్ వైజ్ గా ఇబ్బందులు కలగకుండా చూసుకోవచ్చు.
1: రైట్. డాక్టర్ సింధు భైరవ్ గారు, షుగర్స్ గురించి కూడా మీరు మాట్లాడారు కాబట్టి, గ్లూకోజ్ గురించి మాట్లాడారు కాబట్టి, సో ఈ మధుమేహం ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి రోజువారి జీవితంలో?
0: సేమ్, మధుమేహం ఉన్నా కూడా మన కార్బోహైడ్రేట్ క్వాంటిటీని రెడ్యూస్ చేసి మన పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ ని ఇంక్రీజ్ చేసినప్పుడు మన షుగర్ ని కంట్రోల్ చేసుకోవడం వీలవుతుంది. అలానే సఫిషియెంట్ ప్రోటీన్, అలానే కొన్ని రకాల బి విటమిన్స్, అంటే అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అవసరం. అందులోనూ బీకి సంబంధించిన బి విటమిన్స్ అనేవి షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ లోపిస్తాయి, B1, B6 లాంటివి. అలాంటివి మనం సప్లిమెంటేషన్ ద్వారా తీసుకోవడమా లేదా హోల్ ఫుడ్స్ ని మనం ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కాకుండా హోల్ ఫుడ్స్ ని మనం తీసుకోవడం చేస్తే ఈ పోషకాలు, ఈ బి విటమిన్ కి సంబంధించిన పోషకాలు లోపించకుండా ఉంటాయి అన్నమాట.
1: సాధారణంగా అయోడిన్ ఉప్పు వింటూ ఉంటాం, సాల్ట్ అని వింటూ ఉంటాం. సో ఈ సాల్ట్ అనేది మనకు భోజనంలో ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తుంది?
0: మన బాడీకి, మన కండరాలకి సాల్ట్ కూడా ఇంపార్టెంట్, అంటే సోడియం అది కూడా ఇంపార్టెంట్. సో మనం ఒట్టిగా సాల్ట్ తినలేం కాబట్టి కుకింగ్ మీడియం లో మనం సాల్ట్ యాడ్ చేసి తీసుకుంటాము. సో ఎప్పుడైతే మనకి సోడియం లెవెల్స్, మన రక్తంలో ఉన్న సోడియం లెవెల్స్ కూడా తగ్గిపోతాయో, ఒకలాంటి అంటే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతుంటారు కదా కొంతమంది, ఏదో ఒక ఎవరో పక్కన ఎవరు మనిషి లేకున్నా కూడా ఉన్నట్టు ఊహించుకుని మాట్లాడుతారు, డెల్యూషన్స్ అంటారు. సో అలాంటి కండిషన్ లోకి వెళ్తారు, వాళ్ళ బాడీ కూడా స్టేబుల్ గా ఉండదు, కొంచెం కళ్ళు తిరగడము, తూలి పడిపోవడము లాంటివి కూడా ఉంటాయి. సో అంటే బాడీకి ఉప్పు కూడా అవసరం, ఆ మితమైన ఉప్పు తీసుకోవాలి, కానీ అతిగా తినకూడదు, అసలు లేకుండా చేసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటలైజ్డ్ అయిన పేషెంట్స్ లో డాక్టర్స్ వాళ్ళ కండిషన్ ని బేస్ చేసుకుని ఉప్పు వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా తక్కువ తీసుకోవాలా లేదా నార్మల్ తీసుకోవాలా అనేది కూడా సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనం పేషెంట్ కి ఎడ్యుకేట్ చేస్తాం. లైక్ ఇప్పుడు మీకు బీపీ ఉంది, ఉప్పు తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే ఉప్పు తగ్గించి తీసుకోండి, లేదా ఉప్పుతో కూడిన పదార్థాలు, నిల్వ పదార్థాలు అలాంటివి తినద్దు అని చెప్తాం. కొన్ని కండిషన్స్ లో ఎక్కువ ఉప్పు కూడా అవసరం అవుతుంది. లైక్ కొంతమంది పేషెంట్స్ కి రక్తంలో ఉన్న సోడియం నిల్వలు, ఉప్పు నిల్వలు తక్కువ అయిపోతాయి. అలా తక్కువ అయిపోయినప్పుడు మళ్ళీ మనం ఎక్స్టర్నల్ గా సాల్ట్ యాడ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. సో అంటే సాల్ట్ కూడా ఇంపార్టెంట్, కానీ దాన్ని ఏ మితంలో వాడాలి, ఎంత మితంలో వాడాలి, దాన్ని బేస్ చేసుకుని మనం వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశం ఉండదు. అందులోనూ ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్ టైంలో మనకి హీట్ స్ట్రోక్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ హీట్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు కొంతమందికి వామిటింగ్స్, మోషన్స్ లాంటి సింప్టమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు వామిటింగ్స్, మోషన్స్ అయినప్పుడు మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ కూడా

0: లాస్ అవుతాం. ఆ లాస్ అయ్యే క్రమంలో ఈ సోడియం లెవెల్స్ ను కూడా మనం లాస్ అయిపోతాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ లాస్ అయిపోయిన వాటర్ ని సోడియం ని తిరిగి మన బాడీకి అందించకపోతే మన బాడీ డీహైడ్రేట్ అయ్యి మన ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, మెయిన్ గా కిడ్నీస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దీని వలన కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడము లాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో బేసిక్ గా ఎవరికైనా మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయనంటే వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ మనం ఇస్తాము. అంటే మనకి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా ఒక చిన్న సాషెస్ లాంటివి ఇస్తారు, ప్యాకెట్స్. అందులో గ్లూకోజ్ ఉంటుంది, సోడియం పొటాషియం ఇవన్నీ కూడా అందులో కలిపి ఉంటాయన్నమాట. కాకపోతే దాంట్లో ఏ మోతాదులో తీసుకోవాలి అన్నది ఇంపార్టెంట్. ఆ ప్యాకెట్స్ మోతాదు ప్రకారం తయారు చేస్తుంటాయి. మామూలుగా మనం బయట ORS లిక్విడ్స్ ఇవి తాగుతూ ఉంటాం కదా, అది యాక్చువల్ గా మనకి వర్క్ అవ్వవు. వాటి నుంచి బెనిఫిట్స్ కంటే కూడా నష్టం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ లో మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్న ఆ ORS ప్యాకెట్లని పౌడర్ ని 1 లీటర్ నీళ్ళకి దాన్ని కలుపుకోమని డైల్యూషన్ చేసుకోమని చెప్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం అవి తీసుకుని బాడీకి ఫ్లూయిడ్ ని ఈ మినరల్స్ ని అందించినప్పుడు డీహైడ్రేషన్ నుంచి మనం బయటపడి ఈ సోడియం ఇంబ్యాలెన్స్ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు.
1: రైట్, చక్కటి పాయింట్ అయితే ఈ ఎండలకు సంబంధించి చెప్పారు. అలాగే ఈ ఎండల్లో వడదెబ్బ తగలకుండా ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు?
0: ఎక్కువగా నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి ఈ సమ్మర్ సీజన్ లో గనక తీసుకుంటే, ప్లస్ అది కాకుండా కొంచెం మజ్జిగ, కొబ్బరి నీళ్ళు కానివ్వండి, వాటర్ కానివ్వండి ఇలాంటివి ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం వల్ల, అంటే బేసిక్ గా మన బాడీకి ఫ్రీక్వెంట్ గా వాటర్ ని అందించడం ద్వారా ఈ వడదెబ్బ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. జనరల్ గా మనం గమనిస్తాం, అంటే ఇప్పుడు సీజన్ తో పని లేకుండా అన్ని రకాల ఫ్రూట్స్ మనకి దొరుకుతున్నాయి. జనరల్ గా మనకి ఈ పుచ్చకాయలు, కిరణికాయలు, లేకపోతే కీర దోసకాయలు ఇలాంటివి సమ్మర్ సీజన్ లోనే దొరికే ఫ్రూట్స్. నేచర్ మనకి ఆ ఫ్రూట్స్ ని ఈ టైంలో ఎందుకు ఇస్తుంది అని అంటే, సమ్మర్ ఎఫెక్ట్ వలన మన వాటర్ తీసుకునేది సరిపోకుండా ఉంటుంది. సో లేదా ఇన్సఫిషియెంట్ గా మనం తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఇలాంటి వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ ని మనం ఎక్కువ తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న వాటర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకని మనకి నేచర్ ఈ సీజన్ లో అలాంటి ఫ్రూట్స్ ని మనకి ఇచ్చింది. సో అందుకే సీజనల్ ఫ్రూట్స్ ని మనం రెగ్యులర్ గా తీసుకోవాలి అనే దానికి ఆ ఫ్రూట్స్ మనకి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట.
1: రైట్ మేడం. అలాగే రక్తహీనత మనం చూస్తుంటాం తరచు, పిల్లల్లో రక్తహీనత రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఒకవేళ వస్తే చికిత్సా విధానం ఏమిటి?
0: ఇప్పుడు ఉన్న పిల్లలు కాదు, పెద్దలు కాదండి, ప్రతి ఒక్కళ్ళలోనూ జనరల్ గా ఫీమేల్స్ అండ్ పిల్లలు వీళ్ళలో మనం ఎక్కువ ఈ రక్తహీనతని గమనిస్తున్నాము. ఎందుకు అని అంటే మనం మారిపోయిన ఈ జీవన శైలి, ఈజీగా ఫుడ్ అప్ చేసేయడము, లేకపోతే ఈ ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని మనం ఎక్కువగా తినడం. ఇప్పుడు పిల్లలు ఎవరు సున్నుండలు కానివ్వండి, లేకపోతే ఇంట్లో చేసిన పిండి వంటలు లాంటివి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి ఏమి తినట్లేదు, అన్ని ప్యాకెట్ ఫుడ్స్. వాళ్ళకి కలర్ఫుల్ గా ఉన్న ప్యాకెట్స్ షాప్ లో అట్రాక్ట్ అయిపోతారు. కుర్కురేస్, లేస్, చిప్స్, సంథింగ్ అట్లాంటివి, అవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. వాటిల్లో పిల్లల మైండ్ ఎదుగుదలని స్టాప్ చేసే ప్రిజర్వేటివ్స్ కొన్ని ఉంటాయి. అంటే మనకి తెలిసే ఉంటుంది టేస్టింగ్ సాల్ట్ అంటూ ఉంటాము, దాన్ని జనరల్ గా మోనోసోడియం గ్లూటామేట్ అంటాము. సో అది పిల్లల్లో మానసికంగా ఎదిగే దాన్ని హిండర్ చేస్తుంది అన్నమాట, వెతకనీయకుండా చేస్తుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అంతగా ఉండదు. సో అలాంటివి ఎక్కువ ప్రిజర్వ్ చేసి ఉంటారు. మనం పిల్లలకి ఈజీగా వచ్చేస్తాయి, ఒక 10 రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ వచ్చేస్తుందని వాళ్ళకి ఈజీగా అవి అలవాటు చేసేస్తున్నాం. అలానే బిస్కెట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, అంటే మన రెగ్యులర్ ఫుడ్స్ కాకుండా మ్యాన్ మేడ్ థింగ్స్, అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని మనం పిల్లలకి ఎక్కువ అలవాటు చేసేస్తున్నాము. వాళ్ళతో పాటు మనం కూడా ఎక్కువ ఇలాంటి ఫుడ్స్ ని ఇంటేక్ చేస్తున్నాం. ఇప్పటి పిల్లలు ఎవరు సరైన ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, ఫ్రూట్స్ ని కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ ని కానివ్వండి, వాటర్ కంటెంట్ కానివ్వండి సరిగ్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు షుగర్స్ తోనే ఎక్కువ బ్రతికేస్తున్నారు. ఈ ప్యాకెట్ ఫుడ్స్ వాటిల్లో అయితే షుగర్ ఉంటుంది లేదా సాల్ట్ ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన నేచురల్ గా దొరికే ఫుడ్స్ ని మనం కన్జ్యూమ్ చేయలేకపోతున్నాం. దీని వల్ల కూడా పిల్లల్లోనూ పెద్దల్లోనూ రక్తహీనత ఎక్కువగా గమనిస్తాము. నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను, ప్రోటీన్స్ రక్తహీనతని రానికుండా చేస్తుంది అని కూడా చెప్పాను. అలానే మనం తీసుకున్న ఫుడ్ లో సరైన విటమిన్స్ లేకపోతే కూడా, మినరల్స్ లేకపోతే కూడా రక్తహీనత కలుగుతుంది.

0: ఇప్పుడు ఈ ప్యాకెట్ ఫుడ్స్ లాంటివి ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్నప్పుడు ఒక ఫుడ్ ని ఎంత ప్రాసెసింగ్ కి గురి చేస్తామో దాంట్లో ఉన్న పోషకాలు అంత తక్కువైపోతాయి. సో అలాంటి తక్కువ అయిపోయిన పోషకాలు లేని ఆహారాన్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి మనమందరము రక్తహీనతకి గురవుతున్నాం.
1: నిజమే, గతంలో మనం సున్నుండలు ఇవన్నీ కూడా ఇంట్లో శనగముద్దలు సున్నుండలు ఇవన్నీ పెద్దవాళ్ళు చేసి ఇంట్లో పెడుతుంటే తినేవాళ్ళం, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు.
0: సో మీరు ఒకటి గమనించుంటారు, రీసెంట్ గా శ్రీరామ నవమి అయింది కదా, అందులో పానకం ఇస్తారు. సో అది ఒక రకంగా ఎట్లా అంటే హైడ్రేషన్, అంటే పీక్ సమ్మర్ లా అది వస్తుంది. సో ఆ పానకం రూపంలో మనం వాటర్ ఇంటేక్ ని తీసుకుంటాము, అలానే కొన్ని స్పైసెస్ లైక్ మిరియాలు లాంటివి ఇంక్లూడ్ అవుతాయి, అవి మనకి హెల్ప్ చేస్తాయి. అలానే బెల్లం యాడ్ చేస్తారు, ఈవెన్ బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఒక రకంగా ఒక ఫెస్టివల్ కావచ్చు, అంటే ఆ సీజనల్ వైజ్ గా వచ్చే ఫెస్టివల్స్ లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కావచ్చు, ఇవన్నీ మన హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి పెట్టుకున్న పదార్థాలు యాక్చువల్ గా. సో వాటిని రోజు రోజుకి మనం క్రమంగా వాటి వాడకాన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోయి ప్రాసెసింగ్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలని స్లోగా ఫాస్ట్ గా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో అందువల్ల మనం చాలా మెటబాలిక్ డిజార్డర్స్ లేదా పోషకాహార లోపాలకి గురవుతున్నాము.
1: సో దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారం డైలీ ఫుడ్ లో ఈ వెజిటబుల్స్ ఇవి తీసుకుంటే బాగుంటుంది అని ఏమన్నా సజెస్ట్ చేయగలరా మా శ్రోతలకి?
0: ఓకే, సో జనరల్ గా ఇప్పుడు నేను చెప్పాను ప్రాసెసింగ్ ఫుడ్స్ ని మనం అవాయిడ్ చేసి నాచురల్ గా దొరికే ఆహార పదార్థాలన్నింటినీ మనం మన కుకింగ్ స్టైల్ యూజ్ చేసుకుని వండుకున్నంత కాలం మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఈ నాచురల్ ఫుడ్స్ ని వదిలేసి ఆర్టిఫిషియల్ ఫుడ్స్ కి మనం వెళ్ళిపోతామో మనలో పోషకాహార లోపాలు పెరుగుతూ పోతాయి. సో జనరల్ గా అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్, ప్రజలకి పోషకాహారం మీద అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ అవగాహన లైక్ ఇలాంటి సెషన్స్ కావచ్చు లేదా జనరల్ టాక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ జనరల్ మన కామన్ లాంగ్వేజ్ లోనే మనం మాట్లాడుతుంటాం కాబట్టి అందరికీ ఒక అవగాహనని కలిగించే అవకాశం ఉంటుంది. అంటే లైక్ కాయగూరలు మంచివి, ఆకుకూరలు మంచివి, పప్పు ధాన్యాలు మంచివి, మాంసాహారాన్ని మితంగా తీసుకోవడం మంచిది, ఇలాగా మనం ఎప్పుడైతే ఇవి మంచివి ఇవి మంచివి అని మనం
1: అంటే మాంసాహారం గురించి కూడా మీరు మాట్లాడారు కాబట్టి మాంసాహారం వారంలో ఎంత తీసుకుంటే మంచిది అంటారు?
0: సో మీరు కార్బోహైడ్రేట్స్ ని కనుక మితం చేసుకోగలిగితే వారానికి 2 నుంచి 3 సార్లు మాంసాహారం ఫుడ్ ని తీసుకోవచ్చు. బేసిక్ గా మాంసాహారంతో పాటు రైస్ రైస్ బేస్డ్ థింగ్స్ ని మనం ఎక్కువగా తింటాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేపల కూరే ఉంది అనుకోండి, దాంతో పాటు వెజిటబుల్స్ మనకేమీ ఉండవు. ఏదైనా నాన్ వెజ్ కర్రీ ఉంది అని అంటే నాన్ వెజ్ గ్రేవీనే ఉంటుంది, అంటే ముక్కలు గ్రేవీనే ఉంటుంది. సో వాటితో పాటు బేసిక్ గా మనం కూరగాయల్ని యాడ్ చేసుకోకుండా రైస్ ఎక్కువ తింటాం. ఇప్పుడు చేపల కూర ఉందంటే పులుసుతో పాటు ఎక్కువ రైస్ తినేస్తారు, సో కడుపు నిండుగా రైస్ తినేస్తారు. సో అది ఇంబ్యాలెన్స్డ్ అనమాట, అంటే ప్రోటీన్ ఉంది పిండి పదార్థాలు ఉన్నాయి, ప్రోటీన్ల కంటే పిండి పదార్థాలు మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. సో కూరగాయలు తీసుకునే అవకాశాన్ని కోల్పోతాం అనమాట. సో అలాంటప్పుడు అది ఇంబ్యాలెన్స్ కాబట్టి ఆ రూపంలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్ కాంబినేషన్ మంచిది కాదు అని అనొచ్చు. సో అలా ఇన్ కేస్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మాంసాహారం తినే వాళ్ళు కూడా రైస్ లాంటి వాటిని తగ్గించి కొంచెం సలాడ్స్ తీసుకోవడం, లైక్ కీరదోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఏవైతే మనం పచ్చిగా కూరగాయలు తినగలమో ఫస్ట్ మన ఆహారంలో ఆ సలాడ్ ని తినేసి దాని తర్వాత కొంచెం రైస్ ఏదైనా ఒక తాళింపు కూరతో తీసుకొని తర్వాత మనం ఈ ప్రోటీన్ కి రైస్ ని జోడించుకున్నామనంటే సరిపోతుంది. అలా కాకుండా ఓన్లీ రైస్ ఓన్లీ పులుసు ఒక ముక్క అన్నట్టు తిన్నామనంటే అది ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఆ రూపంలో నాన్ వెజ్ మనకి డైరెక్ట్ గా హాని చేయట్లేదు, నాన్ వెజ్ రూపంలో మనం ఇంక్లూడ్ చేసిన రైస్ రూపంలో మనకి ఎక్కువ హాని జరుగుతుంది. సో ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి.
1: సో మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కూడా సమతుల ఆహారం అంటే అన్ని కలిపి ఉండేటట్టు బ్యాలెన్స్డ్ ఫుడ్, కూరగాయలు ఎక్కువగా ఉండేటట్టు ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు చూస్తే సో ఖచ్చితంగా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది మనకు.
0: ఒక్క రక్తహీనత పరంగానే కాదు ఓవరాల్ హెల్త్ ని మనం మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. సో మీరు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి అడిగారు, లైక్ ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే మనకి కొన్ని రకాల డ్రై సీడ్స్ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ లో ఐరన్ ఎక్కువ ఉంటుంది అనమాట, లైక్ ఎండు ద్రాక్ష ఖర్జూరం ఎండు ఖర్జూరం అలానే అంజీర్ లాంటివి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పల్లెల్లో ఉండే వాళ్ళకి ఇలాంటివన్నీ కొన్ని రకాలవి దొరకకపోతే వాళ్ళు బేసిక్ గా మనకి చిక్కీ రూపంలో

0: శనగ ముద్దల రూపంలో, శనగ అచ్చులు బిళ్ళల రూపంలో చేస్తారు కదా, సో అవి కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. లేకంటే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఈవెన్ పప్పులో కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ మనకి ఐరన్ ఇంప్రూవ్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో అలాంటి వాళ్ళు లైక్ ఆకుకూరలు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండడం, లైక్ అవి ఒక్క ఆకుకూరే కాదు కదా, మనకి చాలా రకాల ఆకుకూరలు దొరుకుతూ ఉంటాయి, ఇలాంటివి బాగా తీసుకోవడము, కొన్ని రకాల ఫ్రూట్స్, దానిమ్మ గింజలు కానివ్వండి, పుచ్చకాయ కానివ్వండి, సపోటా ఇలాంటివి కొంచెం తీసుకుంటూ, అంటే సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు వాటిలో ఉన్న ఆయన కొంచెం మనకి అబ్జార్బ్ అయ్యడానికి హెల్ప్ అవుతుంది. అలానే మనకి నాన్ వెజ్ అయినా వెజ్ సోర్స్ అయినా ఆయన మనకి రక్తంలోకి అబ్జార్ప్షన్ జరగాలి అని అంటే విటమిన్ సి ఉన్న పదార్థాలని తీసుకున్నప్పుడు ఆ విటమిన్ సి ఐరన్ ని రక్తంలోకి అబ్జార్బ్ చేసుకునే దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఏవైతే మనం ఎప్పుడైతే మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటామో అలాంటప్పుడు ఖచ్చితంగా 1-2 గ్లాసుల నిమ్మరసాన్ని తాగడము, లేదా ఆ ఫుడ్ తో పాటు ఆరెంజ్ లైక్ కమలాలు, బత్తాయి కాయలు ఇట్లాంటివి, జామకాయ, కివి ఫ్రూట్స్, ఇవన్నీ విటమిన్ సి ఎక్కువ ఉన్న పండ్లు అలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ తినడం వలన ఐరన్ అబ్జార్ప్షన్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలానే జనరల్ గా మనకు దొరికే అటుకులు, అటుకులు కూడా ఐరన్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు పిల్లలు ఎవరు అటుకులు అంటేనే మనకి తెలియదు, సో పిల్లలకి నెమ్మదిగా అటుకులుతో చేసిన ఏమైనా స్వీట్స్ కానివ్వండి, లేదా ఏదైనా పాయసం కానివ్వండి, లేదా జస్ట్ పాలు, అటుకులు, చక్కెరకి బదులుగా బెల్లాన్ని యాడ్ చేసి ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళ రక్తహీనతని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలకి కూడా ఇలా ఫాస్ట్ ఫుడ్స్ అవి తినే బదులు, అంటే జంక్ ఫుడ్స్ అవి తినే బదులు మనకి నేచురల్ గా దొరికే ఐరన్ రిచ్ ఫుడ్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అటుకులు, బొరుగులు, అంటే బొరుగుల్లో కూడా మళ్ళీ ఉప్పుతో ఉంటాయి, ఉప్పు గర్భిణీ స్త్రీలకి కొన్నిసార్లు బీపీని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పు లేని బొరుగులు దొరికితే యూజ్ చేసుకోవచ్చు. సో బొరుగులు మిక్చర్ అలా చేసుకున్నప్పుడు అందులో కొన్ని టొమాటోస్ ఇట్లాంటివి యాడ్ చేయడంతో పాటు కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసినప్పుడు ఆ నిమ్మరసం వలన ఆ బొరుగుల్లో ఉన్న ఐరన్ మనకి రక్తంలోకి అబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. ఇంకా అలానే నాన్ వెజ్ తినేవాళ్ళు కనుక అయితే ఎవ్రీడే ఒక హోల్ ఎగ్ లోపల పచ్చసొనతో పాటు ఒక కోడిగుడ్డుని రోజు ఇంక్లూడ్ చేసుకోవడం, ఒక గ్లాస్ పాలని ఇంక్లూడ్ చేసుకోవడము, అలానే గుగ్గిళ్ళు, శనగలు, అలసందలు, రాజ్మా ఇలాంటి ముడి పప్పులని ఉడికించి తీసుకోవడము స్నాక్స్ లాగా, అలాగే ఆకుకూరల్ని రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయడము, ఇలా చేసుకుంటూ వెళ్ళడం వలన రక్తహీనతని మనం అధిగమించవచ్చు. నాన్ వెజిటేరియన్ సోర్స్ లో ఎగ్ కాకుండా మిగతావి రెడ్ మీట్, అంటే మటన్ కానివ్వండి, లేదా చికెన్ లివర్, మటన్ లివర్ ఇలాంటివి కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి. వాటిని కూడా మనం రెగ్యులర్గా, అంటే వారంలో 1-2 సార్లు అయినా వీలైతే, వారానికి ఒకసారి మటన్ లివర్ లేదా వారానికి 2 సార్లు చికెన్ లివర్ ఏదైనా ఇంక్లూడ్ చేసుకోగలిగితే కూడా మన ఐరన్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఐరన్ అబ్జార్ప్షన్ ని అడ్డుకునే ఆహార పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి, లైక్ ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న పదార్థాలు లైక్ స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఐరన్ ని అబ్జార్బ్ కానికుండా చేస్తాయి. అలానే ఏదైనా ఐరన్ రిచ్ ఫుడ్ తో పాటు మనం టీ, కాఫీలు కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అటుకులు తింటున్నాము, దాంతో పాటు వెంటనే అటుకులు తినేశాక టీ, కాఫీ లాంటివి తాగాము అని అనుకుంటే ఆ పదార్థంలో, అటుకుల్లో ఉన్న ఐరన్ మన రక్తంలోకి అబ్జార్ప్షన్ జరగదనమాట. టీ తాగేశారనుకోండి, టీ తాగేసిన 1-2 గంటల తర్వాత మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ ని తీసుకుంటే అబ్జార్ప్షన్ బాగానే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం భోజనం చేసాము, అందులో నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉంది, వెంటనే తిన్న వెంటనే గనక టీ, కాఫీలు గనక కన్జ్యూమ్ చేస్తే అందులో ఉన్న ఐరన్ మన బాడీలోకి అబ్జార్ప్షన్ జరగదు.
1: మరింతవరకు డాక్టర్ గారి సలహాలు, డైట్ కంట్రోల్ పై ప్రముఖ వైద్యులు డాక్టర్ సింధు బరో గారితో పరిచయ కార్యక్రమం ఉన్నారు. సమర్పణ శ్రీయావధి హుసేన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు. ఇంతటితో గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలైంది. తర్వాత అలనాటి మధుర గీతం వింటారు. రాజకోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల సుశీల అల్పించిన గీతం సి నారాయణ రెడ్డి సాహిత్యం.

0: రాజకోట రహస్యం చిత్త నుంచి ఘంటసాల సుశీల ఆల్పించిన అలనాటి మధుర గీతం విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కు వస్తుంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ అంటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రీసా జాలీ జోడి కాంస్య పతకం సాధించింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో

0: సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని, అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుకునా రిసార్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ, గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందే మాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందే మాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందే మాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మాట్లాడుతూ, ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
2: सेवा सेतु अभियान के तहत 15 दिन के लिए ब्लॉक लेवल पर हर योजना के संबंधित डिपार्टमेंट के आवश्यक कागजात को लेकर वहां लोग उपस्थित रहे. तो आप वहां आइए, फॉर्म भरिए, आपका नाम आयुष्मान में ऐड हो जाएगा. ऐसे सरकार के अलग अलग भिन्न भिन्न जो योजनाएं हैं जिसका लाभ सभी लोगों तक पहुंचना है, तो उनको ये मौका होगा कि उनके ब्लॉक स्तर पर सेवा

0: सेतु अभियान का एक अपना अलग कार्यक्रम उस दरमियान होगा, उसमें वो इस मौके का लाभ लेते हुए अपने आप को इस योजना में जोड़ सकते हैं।
1: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలి రోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్, కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600కు పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రేసా జాలీ జోడి కాంస్య పతకం సాధించింది. ఈ రోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్షు, టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకొని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో చైనా జోడి సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యూఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యూఎస్ డాలర్స్ విదేశీ మార్గద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8 ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు, ఈసీబీ, ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మ్యాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంతవరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని మూసివేసే ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి క్యాథలిక్ ఫెడరల్ మంత్రి, మత స్వేచ్ఛా ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి
4: కిసాన్ వాణి.

0: కార్యక్రమంలో ఎల్నినో సమయంలో మామిడి తోటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఎల్నినో సమయంలో మామిడి తోటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మి గారితో పరిచయం.
3: కిసాన్ వాణి శ్రోతలకు నమస్కారం. మనం ఈరోజు ఎల్నినో సమయంలో మామిడి పంట నిర్వహణ, దానికి సంబంధించిన సలహాలు, అలాగే అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ వీటి గురించి తెలుసుకుందాం. ఈ వివరాలు మనకు తెలియజేయడానికి మనతో ఈరోజు నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ బీకేఎం లక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం మేడం.
4: నమస్తే అండి.
3: మేడం, గత కొన్ని వారాలుగా మనం చూసుకున్నట్లయితే ఎల్నినో పరిస్థితుల గురించి కొంత అర్థం అవుతూ ఉంది మనకు కానీ రైతు సోదరులకు కానీ వివిధ రేడియో కార్యక్రమాల ద్వారా, మాధ్యమాల ద్వారా. అయితే మామిడి పంటకు సంబంధించి మనం ఈరోజు రైతు సోదరులకి కొంత చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎల్నినో ప్రభావం మామిడి పంటలో ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎటువంటి కార్యాచరణ తీసుకున్నట్లయితే దీనికి వల్ల జరిగే నష్టాలు మనం కాస్త తగ్గించుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా మేడం, రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా ఎల్నినో అంటే ఏంటి ఒకసారి వివరించండి మేడం.
4: ఈ ఎల్నినో అనేదండి మనకి వాతావరణంలో వచ్చే మార్పులు, అంటే ఎక్కువగా మనకి ఎందుకు వస్తుందంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న నీరు వేడిగా తయారవటం వల్ల, అంటే మనకి ఉన్న వాతావరణ మార్పు వల్ల ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల, దానివల్ల మనకి ఏమవుతుంది అంటే మామూలుగా సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం రావటానికి లేదా అత్యధికంగా ఒకేసారి కురిసేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే వాతావరణంలో తేమ శాతం తగ్గుతుంది. మరి ఉష్ణోగ్రతలు కూడా ఇప్పటికే మనం చూస్తున్నాము మొదటి కంటే కూడాను 1-2 డిగ్రీలు అధికంగానే మనం ఈ ఆగస్టు లో కూడాను మనం చూస్తా ఉన్నాము.
3: సాధారణంగా మనకు
4: వర్షాలు ఉండాలి, అలాగే మనకి ఈ పాటికి మనం ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా తక్కువగా ఉండాలి, అటువంటిది ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇట్లాంటి వాతావరణంలో వచ్చిన ఈ మార్పుని మనం ఎల్నినో అని అంటా ఉంటాము.
3: మరి అయితే ఇటువంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ఉద్యాన పంటల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది మేడం?
4: మనకి ఈ ఉద్యాన పంటల్లో మనం అంటే వర్షపాతం ఆధారితంగా వేసే పంటల్లో మాత్రం ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఇప్పుడు అంటే మనం మిరప, టొమాటో, బెండ ఇట్లాంటి కొంతమంది రైతులు వర్షాధారంగా సాగు చేస్తుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో మాత్రం ఉద్యాన పంటల్లో కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ అంటే తోటలు, పండ్ల తోటల్లో చూసుకున్నట్లయితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తోటలు దాని యొక్క వేరు వ్యవస్థ భూమి లోపల కంటే ఉంటాయి కాబట్టి మనకి కొంత తక్కువగా ఉండటానికి అవకాశం ఉంది.
3: మామిడి పంటని మనకు ఈ తీర ప్రాంతంలో సాగు చేస్తుంటారు రైతు సోదరులు. ఈ మామిడిలో ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేడం?
4: ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఆకులు కానీ ఇవి కానీ చాలా హెల్దీగా ఉన్నాయండి. గార్డెన్స్ అన్ని హెల్దీగా ఉన్నాయి. ఇప్పటి వరకు కురుస్తున్న వర్షపాతం తక్కువగా ఉన్నా కూడాను తోటల్లో మాత్రము వాటి వరకు మామిడిలో చూసుకుంటే సరిపడినంతగానే ఉంది. కానీ ముందు ముందు ఇంకా తక్కువ వర్షపాతం అవుతాము. అలాగే మనం బోర్ల నుంచి నీళ్లు తీయటానికి కూడా బోర్లలో నీటి మట్టం కూడా రాను తగ్గుతా ఉన్నదని మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి నీటిని కూడాను ఎలా కొంతవరకు మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే ఈ ఎల్నో పరిస్థితుల్లో పంటల్ని రక్షించుకోగలుగుతాము. అలాగే వేడి కానీ ఈ నీటి కొరత కారణంగా మనకి ఎక్కువ కాయల యొక్క పండ్ల దిగుబడి కానీ వీటిని క్షీణించే అవకాశం ఉన్నది. అదొకటి రైతులు గమనించుకుంటా ఉండాలి. అలాగే తీవ్రమైన సూర్యకిరణాలు కానీ వీటికి కానీ ఎక్కువగా ఉన్న తోటల్లో అయితే ఈ కాపు కానీ పూత కానీ తగ్గే అవకాశం ఉంటుందండి.
3: మరి ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో మేడం మామిడి పంటల్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలంటారు?
4: మామిడిలో చూస్తే ఇప్పటికీ కొంతమంది రైతులైతే ఫస్ట్ మనం

0: ప్రూనింగ్ అంటామండి, అంటే కొమ్మ కత్తిరింపులు. కొమ్మ కత్తిరింపులు చాలా మంది జూను జూలై కల్లా కంప్లీట్ చేసేస్తారు. ఇంకా చెయ్యని వాళ్ళు ఉంటే మాత్రం ఈ వేడి వాతావరణంలో సివియర్ గా చెయ్యకూడదు. ఏదైనా ఉన్నా లైట్ ప్రూనింగ్, ఎక్కడైనా ఉన్నా ఎండు కొమ్మలు కానీ, లేకపోతే మనకి దాంట్లో ఉన్న క్రిస్ క్రాస్ కొమ్మ అంటే వంకర తెంకరగా ఉన్నవి, లేకపోతే పుచ్చిపోయిన కొమ్మలు, పురుగు పట్టిన కొమ్మలు, ఇట్లాంటి వాటిని మాత్రమే మనం తీసివేయాల్సి ఉంటుంది. కానీ సివియర్ గా ప్రూనింగ్ చేయటం కానీ, లేదా మనం కొమ్మల్ని బాగా కొట్టివేయటం, ఇట్లాంటి పని చేయకూడదండి ఇప్పుడు. ఎందుకంటే ఒకేసారి దానికి హీట్ స్ట్రోక్ లాగా తగిలేసి ఆ కొమ్మల మీద ఎండ మచ్చలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అది కాబట్టి మనం కెనపి మేనేజ్మెంట్ అంటాము, జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏదైనా కొమ్మలు నేల మీద అంటినవి, లేదంటే మనకి ఏదైనా పైన గొడుగు కొమ్మలు లాంటి వాటిని కొద్దిగా లైట్ గా తీయాలి, కానీ సివియర్ గా ప్రూనింగ్ చేయకూడదు.
1: మరి ఈ మామిడి తోటలలో పోషకాల యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి రైతు సోదరులు?
0: పోషకాల యాజమాన్యంకి వచ్చేసరికి జనరల్ గా మనం 6 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ వేయమంటాము, 2 కిలోలు యూరియా వరకు, 2 కిలోలు పొటాష్ ని మనం జూన్ జూలై నెలల్లోనే ఇమ్మని చెప్తున్నాం రైతులకి. అది చాలా వరకు వేయాల్సిన విధానం. ఒకవేళ నీళ్లు లేక వర్షాధారంగా వేసుకునే రైతులు మాత్రం అట్లీస్ట్ ఈ ఆగస్ట్ లో అయినా ఆ యొక్క మోతాదుని మనం చెట్లకి ఇచ్చాలి. 10 సంవత్సరాలు నిండిన ప్రతి చెట్టుకి ఇంత ఎరువులు అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క 6 కిలోలు సూపరు, 2 కిలోలు యూరియా, 2 కిలోలు పొటాష్ ఎరువుల్ని మాత్రం మనం ఇచ్చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇచ్చినాక తప్పకుండా నీరు ఒకసారి మాత్రం కట్టాల్సి ఉంటుంది, జాగ్రత్తగా నీరు కూడా పెట్టుకోవాలి. తర్వాత మనం ఎక్కువగా భూమి నుంచి ఇచ్చే వాటి కంటే ఇక ముందు ఇచ్చే వాటిలో ఎక్కువగా పోషకాలన్నింటినీ కూడాను ఆకుల ద్వారా ఇవ్వటం బెటర్. అంటే సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు, బోరాను, ఈ కాల్షియం, మెగ్నీషియం, వీటి యొక్క లోపం కూడా అధికంగా ఉందండి మన తోటల్లో. కాబట్టి వాటి నివారణకి రైతులు తప్పకుండా ఈ ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 అంటాము, మ్యాక్స్ అంటాము, ఇట్లా ఏదో ఒక సూక్ష్మ ధాతువుల కాంబినేషన్ ని మనం 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి, దాంతో పాటు పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి కానీ స్ప్రే చేసుకున్నట్లయితే తప్పకుండా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, ఈ వేడి వాతావరణం తట్టుకోగలుగుతాయి.
1: మేడం, మనం ముందుగానే చెప్పుకున్నాం నీటి లభ్యత చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎల్నినో పరిస్థితుల్లో. ఇటువంటి నేపథ్యంలో ఎలా నీటి యాజమాన్యం ఇరిగేషన్ చేసుకోవాలి మేడం?
0: ఈ సమయంలో మాత్రం చాలా మంది రైతులకు విజ్ఞప్తి ఏంటంటే నీరు పారించవద్దు. నీరు తోటల్లో ఉంది మనకి, లేదా కాలువ మీద వచ్చేసింది కాబట్టి నీరుని మనం పారించటం వల్ల నీరు చాలా వరకు మొక్కలకు అందేదానికంటే వృధా పోవటం ఎక్కువ, దాని ద్వారా కలుపు రావటం ఎక్కువ, మరి పద్ద పద్దాకా దున్నుకోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు 100% ఉంది, 90% అలా డ్రిప్ కూడాను మనకి సబ్సిడీలో ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి రైతు పండ్ల తోటలు పండించే వాళ్ళు కంపల్సరీ డ్రిప్ విధానాన్ని అంటే విందు సేద్యం ద్వారానే పంటల్ని సాగు చేయాల్సి ఉంటుంది. దానివల్ల నీటి యొక్క
1: సమర్థవంతంగా
0: వినియోగించుకోగలుగుతాం. అంతేకాకుండా దీంట్లో ఇంకొక విధానం కూడా ఉంది, నీటి విధానం. ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి, అప్పుడప్పుడు పడ్డా ఒక్కోసారి డౌన్ పోర్ ఎక్కువగా ఉంటుంది, ఒకే రోజు ఎక్కువ వర్షం పడిస్తుంది. అలాంటప్పుడు మనకి ఫామ్ పాండ్స్ అంటే నీటి గుంటలు తవ్వుకోవటం, దాంట్లోకి పడ్డ నీటిని దాంట్లోకి నిల్వ చేసుకోవటం, తర్వాత అవసరం ఉన్నప్పుడు మనకు వాడుకోవటం, ఈ విధానాన్ని కూడా రైతులు పాటించడం వల్ల నీటి యొక్క వినియోగం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా మనం ఏం చేయొచ్చు అంటే అక్కడక్కడ ఒకవేళ ఈ ఫామ్ పాండ్ చేయలేదు, ఇవన్నీ లేదు, అక్కడక్కడ ట్రెంచెస్ లాగా చిన్న చిన్న లైన్స్ మనం నాగలతో కూడా గట్టిగా లాగించిన నీళ్లు సాలలాగా ఉండిపోయి దాంట్లో నిలబడిపోతాయి. పడ్డ వర్షం పడ్డట్టు ప్రతి చుక్క భూమిలోకి ఇంకేటట్లుగా మనం చూసుకున్నట్లయితే నీటి యొక్క కొరతను మనం నివారించుకోవచ్చు.
1: ఏదేమైనా నీటి వృధాన్ని తగ్గించాలి. మేడం, భూమిలో తేమ శాతం తగ్గిపోయే అవకాశం ఉంది ఈ విపరీతమైన ఉష్ణోగ్రతకి. ఆ తేమ శాతం తగ్గకుండా రైతు సోదరులు ఈ మామిడి తోటలో ఎటువంటి చర్యలు చేపట్టుకోవాలి మేడం?
0: ఎక్కువగా నీటి తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటేనండి, ఈ సమయంలో ఎక్కువగా పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ మనం వేసినట్లయితే వీటికి నీటిని పట్టి ఉంచే శక్తి ఎక్కువ ఉంటుందండి భూమిలో. కాబట్టి పశువుల ఎరువు ఇది వేసుకోవాలి. అంతేకాకుండా మల్చింగ్ అంటాం, ఇన్సైట్ మల్చింగ్ అంటే అక్కడికక్కడే మనం జనుము కానీ జీలుగు కానీ మరి అలాగే బొబ్బర్లు ఇలాంటివన్నిటిని మనం వేసి ఒక 40-50 రోజుల తర్వాత వాటిని అక్కడికక్కడే కత్తిరించి చెట్టు కింద ఒక 10-15 సెంటీమీటర్ల ఎత్తులో కానీ ఇలాగా పెట్టేసినట్లయితే దాన్ని ఏంటంటే ఇన్సైట్ మల్చింగ్, లైవ్ మల్చింగ్ అంటాం. అంటే ఏంటి, వాటిని అక్కడ ఉంచటం వల్ల భూమిలో ఉన్న తేమ శాతాన్ని మనం అట్లాగ ఉంచగలుగుతాం. అంతేకాకుండా కొన్నిసార్లు ఏంటంటే చిన్న తోటలే ఉంటున్నాయి, వాటి దగ్గర మనకి వీలైనంత వరకు మల్చింగ్ అంటాం, ఈ పాలిథిన్ షీట్స్ వేసేయటం వల్ల ఒకటి. అలాగే ఈ వేడి వాతావరణంలో కొమ్మల పగులు కానీ

0: కాండం దగ్గర పొగుళ్ళు వచ్చేసి జిగురు కారటం ఎక్కువగా ఉంది. రైతులు చాలా మంది అంటున్నారు మా తోటలో జిగురు కారుతున్నాయండి, వేడి పొగుళ్ళు లాగా వచ్చేస్తున్నాయి అంటున్నారు. అప్పుడే అట్లాంటి సమయాల్లో తప్పకుండా సున్నం అంటే బోడో మిశ్రమాన్ని కానీ లేకపోతే గుల సున్నాన్ని నానబెట్టి ఒక రోజంతా, అది ముందు నానబెట్టగానే నీళ్లు వేడి అనేది వస్తుందండి, ఆ వేడి చల్లారిపోయిన తర్వాత ఆ ద్రావణాన్ని మొదల దగ్గరగా పోయటం వల్ల వైట్ సిమెంట్ చేయటం వల్ల కూడా మనకి
1: మూడు అడుగులు
0: చెట్టు 5-6 అడుగులు ఉన్నప్పుడు 3 అడుగులు ఎత్తు వరకు మొదల దగ్గరగా మనం ఇది రాయటం వల్ల ఈ హీట్ వేవ్ ని తట్టుకోగలుగుతాయి చెట్లు, అలాగే పగుళ్ళు కూడాను మనకి
1: నివారణ
0: తగ్గుతుందండి.
1: మేడం ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు కదా, మరి రేపు రాబోయే రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు వస్తే చిన్న మొక్క తోటలకి ఎలా కాపాడుకోవాలి రైతులు?
0: మనకి చిన్న తోటలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 1-2 సంవత్సరాల మొక్కలు ఉన్నాయి వాళ్ళు ఉన్నారు, అట్లాంటి తోటల్లో ఏం చేయొచ్చు అంటే మనకి దగ్గరలో ఉన్న తాటాకులు కానీ లేదంటే కొబ్బరి మట్టలు కానీ ఆ యొక్క పడమర వైపుగా పెట్టడం వల్ల ఆ ఉష్ణోగ్రత తగ్గుతుందండి చెట్టుకి. అలాగే మేము కొన్నిసార్లు ఏం చెప్తామంటే పాదుల దగ్గరగా ఈ కంది విత్తనాలు ఒక 10 లేకపోతే ఈ సన్నగా జనుము విత్తనాలు కానీ పెట్టినప్పుడు, ఈ కంది విత్తనాలు పెట్టినప్పుడు ఈ 10-12 గింజలు పెడతాం కదండి, అవి కూడా పైకి లేచినప్పుడు నీడ అనేది వస్తూ ఉంటుంది. మనం చెట్టుకు గాలాడుతూ ఉండాలి, అలాగే నీడ అనేది వచ్చేటట్లుగా మనం చూసుకున్నట్లయితే కూడా చిన్న తోటలు మనం చేసుకోవచ్చు. అలాగే పెద్ద తోటలు ఉన్నాయనుకోండి, పెద్ద తోటలకు డ్రిప్ ద్వారానే మనం నీళ్ళు ఇవ్వాలి, అలాగే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వాతావరణ పరిస్థితులను బట్టి మనం నీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంత ముందుగా మనం చెప్పినట్లుగా మొక్కల కాండం దగ్గర తెల్లసున్నం పోయటం వల్ల కూడాను హీట్ వేవ్ ను తగ్గించుకోవచ్చు.
1: అలాగే మేడం ఈ వాతావరణ ఆధారిత సూచనలు మనం రైతు సోదరులకు ఏ విధంగా ఇస్తాం, అంటే డిఫరెంట్ మనకు టెంపరేచర్స్ చూస్తున్నాం, భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి కదా, ఈ వాతావరణ ఆధారిత సలహాలు చెప్పాలంటే రైతు సోదరులకి ఏం చెప్పొచ్చు?
0: మనకి ప్రతి వారము ఒక బులెటిన్ లాంటిది, వాతావరణ పరిస్థితులు ఈ వారం వర్షం పడొచ్చు పడలేదు లేదా డ్రై వాతావరణం ఉంటుంది అది ఈ వేడి ఇట్లా ఉంటుంది అనేది మన మొబైల్స్ లో కానీ వస్తుంది, లేదా మన వాతావరణం దూరదర్శన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మీరు చెప్తానే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వేడి వాతావరణం ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా మన చెట్లకి బెట్టకి గురి కాకుండా నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుందండి, ముఖ్యంగా పూత సమయంలో కానీ కాయ డెవలప్మెంట్ సమయంలో కానీ ఇవ్వాలి. మనకి సెప్టెంబర్ తర్వాత అయితే మనకు కొంచెం బెట్టి ఇవ్వటం వల్ల త్వరగా పూత రావడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఎట్లాగూ వాతావరణంలో కొంచెం ఉన్న వేడి వల్ల వాళ్ళు కూడాను ఈసారి త్వరగా పూత వస్తుంది కాబట్టి రైతులు కొద్దిగా దాని వరకు నిలుపుకోవటానికి జాగ్రత్తగా నీరు మాత్రము ఇంటర్మీడియంట్ గా ఇస్తా ఉండాలి. నవంబర్ డిసెంబర్ నుంచి పూత వచ్చిన తర్వాత మనం ఒక 10-15 రోజుల గ్యాప్ లో నీళ్లు మాత్రం ఇస్తానే ఉండాలండి.
1: అంటే రైతు సోదరులు టైం టు టైం వాతావరణ ఆధారిత సలహాలు పాటిస్తూ దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలంటారు. మేడం మామిడి తోటల్లో మనకు అంతర పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా?
0: ఉందండి, ఇప్పుడు మనం చిన్న తోటలు ఉంటాయి కదండి 5-6 సంవత్సరాల తోటల వరకు లేదా కొన్ని 10 ఏళ్ళైనా కూడా మొత్తం కలిసిపోకుండా మధ్యలో ఎండ పడతానే ఉంటుంది. ఇట్లాంటి వేడి వాతావరణంలో ఉన్నప్పుడు బాగా డైరెక్ట్ గా మనం వేసిన తోటల్లో కంటే అంటే పంట ఇప్పుడు మనం టమాటా ఉంది, బెండ తోటకూర, పాలకూర ఇలాంటివి ఉన్నాయి చూసారా, ఇవి డైరెక్ట్ గా మనం వేసిన దానికంటే కూడా ఈ అంతర పంటగా మామిడిలో వేసినప్పుడు ఈ యొక్క నీడ వీటికి అలాగే కొంచెం వాతావరణం ఇంత అత్యధికమైన వేడి వాతావరణంలో కూడాను ఈ మామిడి చెట్ల మధ్యలో ఉండటం వల్ల ఆకుకూరలు బాగా పండుతానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనం కూరగాయ మొక్కలైనటువంటి బెండ టొమాటో వీటిని కూడాను మనం సాగు చేసుకోవటం వల్ల రైతులకి మంచి ఆదాయం కూడా
1: అదనపాదాయం
0: వస్తుంది.
1: అలాగే మేడం కొత్త తోటలు వేయడం వలన ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు సాధ్యమయ్యే పని అంటారా?
0: తప్పకుండా గ్యారంటీగా ఉన్న నీటి ఉంటేనో బోర్లు కానీ ఏదన్నా ఉంటే మనం కొత్త తోటలు వేసుకోవచ్చండి మొక్క తోటలు, కానీ వర్షాధారంగా మనం తోటలు మాత్రం ఈ సమయంలో వేయకూడదు, దానిలో వేస్తే మాత్రం బెట్టకు గురి అయ్యి ఎక్కువగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: అంటే కొంచెం పరిస్థితులు చూసుకుని ఆచూచి మనం కొత్త తోటలకు వెళ్ళాలన్నమాట. అలాగే మేడం మనం చాలా కాలంగా వింటున్నాం మామిడిలో కల్తారని ఇది వాడుతున్నారని పూత రావడానికి, ఇది మంచి పని అంటారా?
0: కల్తార్ అనేది బాగా ముదురు తోటల్లో ఎక్కడైతే పూత కాత లేకుండా ఉండిపోయినాయో అట్లాంటి తోటల్లో ఒకసారి వాడటం అనేది రైతులు చేస్తా ఉన్నారండి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఈ వేడి వాతావరణంలో మొక్కకి కల్తారు పోయటం వల్ల ఏంటంటే ప్రాబ్లమ్, మొక్క భూమి నుంచి ఆహారాన్ని తీసుకోలేదు. ఆహారం తీసుకోలేని మొక్క ఏమవుతుందంటే తనకు ఒక స్ట్రెస్ లో గురయ్యి అప్పుడు పూత కాత అనేది బయటికి రావటం జరుగుతుంది. కానీ ఇట్లాంటి వేడి వాతావరణంలో అది నీరు తీసుకోలేక భూమి నుంచి ఏది తీసుకున్నాక పైన మన ట్రాన్స్పరేషన్ రేట్ పెరిగిపోతా ఉంటుంది వాతావరణం.

0: దాని వల్ల ఏమవుతుందంటే మొక్కలు తొందరగా క్షీణించిపోయి ఎండుపుల రావటానికి, కాయ నిలవక రాలిపోవటానికి, పూత తొందరగా వచ్చినా పిండ కట్టినా పిండ నిలకడగా ఉండక రాలిపోవటం అనేది అధికంగా ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో కల్తారు వాడకుండా ఉండటమే ఉత్తమమైన పద్ధతి.
1: మరి ఆల్టర్నేట్ ఏంటి మేడం, ముందుగా మనకు పూత గాని కాయ రావడానికి రైతు సోదరులు ఎటువంటి పద్ధతులు పాటించాలంటారు?
0: అంటే మనకి ముందుగా రావాలి అనుకున్నప్పుడు తప్పకుండా అంటే పొటాషియము నత్రజని ఈ రెండింటి యొక్క ఇది రేషియో వలన, అంటే మనం సిఎన్ రేషియో అంటుంటాం, వీటి రేషియో వలన ఎక్కువగా తొందరగా పూత అనేది వస్తుంది. కాబట్టి రైతులు పొటాషియం నైట్రేట్ గాని అలాగే ఈ సూక్ష్మధాతువుల్ని వీటిల్ని రెగ్యులర్ గా ప్రతి నెల ఒకసారి మనం స్ప్రే చేసుకుంటూ వెళ్తాం వల్ల మొక్కలో ఆరోగ్యకరమైన వాతావరణం డెవలప్ అయ్యి దాని అంతటా అదే తొందరగా పూతకు వస్తుంది, ఆరోగ్యమైన కాయల్ని కాస్తుందండి.
1: మేడం చీడపీడల ఉధృతి కూడా మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కదా, ఈ చీడపీడల ఉధృతిని రైతు సోదరులు ఎలా తట్టుకోవాలి మేడం?
0: ఈసారి చూసుకున్నట్లయితే ఈ థ్రిప్స్ ప్రాబ్లం కానీ, నల్ల తామర పురుగులు కానీ, అలాగే ఈ తేనె మంచు పురుగు ఉధృతి కూడాను కొంతవరకు ఎక్కువ రావచ్చు అండి. అది కూడా ఎర్లీగానే మొదలవ్వచ్చు. అదివరకు జనవరి నుంచి ఉండేది తామర పురుగుల ఉధృతి, ఈసారి ఈ వేడి వాతావరణంలో ముందుగానే రావటానికి అవకాశం ఉంది. కాబట్టి తోటల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ముందు ఈ చీడపీడలు తగ్గాలంటే. అలాగే వేప నూని, వేపకు సంబంధితమైన ఆధారితమైన మందుల్ని మాత్రమే మనం ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ వేప నూనె 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం స్ప్రే చేసుకోవటం వల్ల ముందు నుంచే వాటి యొక్క ఉధృతి తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ శిలీంద్రనాశిలను అయినటువంటి ట్రైకోడర్మా కానీ అలాగే పెసిలోమైసిస్ అనే దాన్ని స్ప్రే చేసుకోవటం వల్ల ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు.
1: మేడం కాస్త కోస్త అప్పుడప్పుడు కూడా ఈ వర్షాలు పడుతున్నాయి కదా, ఇలా పడ్డప్పుడు పొలంలో పడ్డ ఈ వర్ష చినుకుల్ని రైతు సోదరులు సమర్థంగా ఎలా వినియోగించుకోవాలి, మీరేం సలహాలు చెప్తారు?
0: దీనికి సమర్థంగా ఉపయోగించుకోవటానికి ఏంటంటే మనం కొంచెం ఒకసారి దుక్కి చేసి ఉంచుతామండి. దుక్కి చేసి ఉంచడం వల్ల పడ్డ చినుకు పడ్డట్టే డొల్లిపోకుండా అక్కడే ఇంకుతాకే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం ఫామ్ పాండ్స్ అనేసి తోటల్లోనే మనం చిన్న చిన్న గుంటలు 20x20 మీటర్లు, దీనికి గవర్నమెంట్ యొక్క సబ్సిడీ కూడా ఉన్నది ప్రెసెంట్, దాన్ని కూడా వాడుకొని ఆ గుంటల్ని తయారు చేసుకోవడం వల్ల దాంట్లో నీరుని నిల్వ ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ ట్రెంచెస్ వాడుకోవచ్చు, ట్రెంచెస్ పెట్టుకొని దానికి కూడాను మన నీటిని పోనీయకుండా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఆయిల్ పామ్ అనేది కూడా ఎక్కువగా ఉందండి. ఆయిల్ పామ్ దీంట్లో తోటల్లో వచ్చే ఆకుల మట్టల్ని కట్ చేసి వేయటం కానీ, కొబ్బరి మట్టల్ని వేయటం కానీ మొదల దగ్గరగా అలా వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క తడి వాతావరణంలో ఉన్న నీటి యొక్క శాతాన్ని మనం ఎక్కువగా నిల్వ ఉంచుకోవటానికి అవకాశం ఉంటుంది.
1: చివరిగా మేడం, ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో రైతు సోదరులు మామిడి తోటల్లో చేసుకోవాల్సిన పనులు ఏమున్నాయి మేడం?
0: ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో ఎవరైనా ఎరువులు వేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడు వేసేసి కంప్లీట్ చేసేయచ్చండి. ఒకసారి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా యూరియా, పొటాషియం, సూపర్ వీటిని వేయటం వల్ల మొక్కలు త్వరగా పూతకు రావటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి సూక్ష్మధాతువులు లోపాలు లేకుండా 1-2 సార్లు జింకు బోరాన్ని వేసుకోవటం వల్ల చాలా మంది రైతులు ఏమనుకుంటున్నారంటే పూత వచ్చినప్పుడు బాగా పూత వచ్చిందండి కానీ నిలవట్లేదు అంటారు. ఎందుకు నిలవదు అంటే ఏంటంటే అండి, దాంట్లో సూక్ష్మధాతువుల లోపం అంటే జింకు బోరాను దీనివల్ల, అలాగే మేలు ఫిమేల్ రేషియో అంటే ఆడ పువ్వుల శాతం తగ్గిపోతుంది, గెలల నిండా మగ పుష్పాలే ఉండిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే సెట్టింగ్ కానీ అని తర్వాత కామన్ గా రాలిపోతాను అంటే నల్లగా మాడిపోయి పూత మాడిపోయింది రాలిపోయిందంటే దాంట్లో ఎక్కువ ఆడ పుష్పాల శాతం తగ్గిపోతా ఉన్నది. దానికి కారణం ఏంటి, మనం భూమి నుంచి తీసుకోవాల్సిన జింకు బోరాను శాతం తగ్గిపోవటం వల్ల మొక్క ఇలాంటి పూత లో సరైన రేషియో మెయింటైన్ చేసుకోలేకపోతుంది. కాబట్టి మనం జింకు, బోరాను, ఈ మెగ్నీషియం, కాల్షియం ఇలాంటి వాటిని మనం 15 రోజులకు ఒకసారి లేదా 1 నెలకు ఒకసారి అయినా రైతులు స్ప్రే చేసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నాయి మొక్కలు. అట్లాంటి తోటల్లో రెగ్యులర్ ఫ్లవరింగ్ ఉంటుందండి, వచ్చే దిగుబడి కూడాను బాగుంటుంది. ఒకవేళ వాతావరణంలో ఎక్కువ కొంచెం వేడి అది ఎక్కువగా ఉందనుకోండి, కాయలు మంచి సైజు రావాలి, కలర్ రావాలి, నాణ్యత పెంచాలనుకున్నప్పుడు తప్పకుండా మనం కాయలకి కవర్లు అనేది రికమెండ్ చేస్తున్నాం. వాటిని కట్టడం వలన కూడా ఈ సన్ స్కాచింగ్ కానీ లేకపోతే అధిక ఉష్ణోగ్రత నుంచి కూడా కాయలకి ప్రొటెక్షన్ గా ఉండి నాణ్యమైన దిగుబడిని పొందగలుగుతాం.
1: ధన్యవాదాలండి డాక్టర్ బీకేఎం లక్ష్మి గారు. ఈరోజు ఎల్నినో సమయంలో మామిడి తోటలు సాగు చేస్తున్నటువంటి రైతులకి ఎల్నినో వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది, దీనికి ఎటువంటి ప్రత్యామ్నాయ కార్యాచరణ చేసుకున్నట్లయితే రైతు సోదరులు దీనివల్ల ఏర్పడే నష్టాన్ని తగ్గించుకోవచ్చో చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్స్ అండి.
2: మీరింతవరకు

ఎల్నినో సమయంలో మామిడి తోటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. ఇప్పుడొక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు సర్పిలాకార తెల్లదోమ నివారణకు ఆస్పర్జిల్లస్ ఎస్పీఆర్ 55 శిలీంద్రం క్షేత్రస్థాయిలో తయారీ విధానం గురించి తెలుసుకుంటారు.
1: ఆస్పర్జిల్లస్ ఎస్పీఆర్ 55 శిలీంద్రం క్షేత్రస్థాయిలో తయారీ విధానానికి కావలసినవి 100 లీటర్లు పట్టే ప్లాస్టిక్ లేదా సిమెంట్ తొట్టె, 2 కిలోల బెల్లం, 2 కిలోల గంజిపిండి, 500 మిల్లీలీటరు తల్లి శిలీంద్ర ద్రావణం, అలాగే 100 లీటర్ల బోరునీరు, గోనె లేదా నారు సంచి, గంజిపిండిని ఉడికించడానికి 5 లీటర్ల పాత్ర, అలాగే తాడు, 1 కర్ర. వీటిని ఉపయోగించి తయారీ విధానం మనం చూసుకున్నట్లయితే ఈ 55 శిలీంద్రం తయారీకి ముందు రోజు ప్లాస్టిక్ లేదా సిమెంట్ తొట్టెను బాగా శుభ్రపరిచి ఎండలో పూర్తిగా ఆరపెట్టిన తొట్టెలో 100 లీటర్ల బోరు నీటిని నింపాలి. అందులో నుండి 5 లీటర్ల నీటిని విడిగా తీసుకుని ఒక పాత్రలో పోసి 2 కిలోల గంజిపిండి కలిపి ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ ద్రావణం చల్లారిన తర్వాత దీనిని మిగిలిన 95 లీటర్ల నీటిలో పోసి బాగా కలుపుకోవాలి. తరువాత చిన్న ముక్కలుగా చేసి ఉంచిన 2 కిలోల బెల్లాన్ని అందులో వేసి ఎలాంటి గడ్డలు లేకుండా పూర్తిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో వెంటనే 500 మిల్లీలీటరు 55 తల్లి ద్రావణాన్ని కలిపి కర్రతో బాగా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఆ తర్వాత తొట్టె యొక్క మూతిని తడి గోనె సంచితో కప్పి తాడుతో బిగువుగా కట్టాలి. దీనివల్ల ఆకర్షితమైన పురుగులు ద్రావణంలో పడకుండా నివారించుకోవచ్చు. తర్వాత రోజు నుండి ప్రతిరోజు కూడా శుభ్రంగా కడిగిన కర్రతో రోజుకు 3 సార్లు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ ద్రావణాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్న ద్రావణం 10 నుండి 12

0: రోజుల్లో పిచికారీ చేయడానికి సిద్దమవుతుంది. ఇలా తయారు చేసుకున్న 100 లీటర్ల R55 ద్రావణం సుమారు 25 ఎకరాల తోటకి పిచికారీ చేసుకోవడానికి సరిపోతుంది. క్షేత్రస్థాయిలో తయారు చేసుకున్న R55 శిలీంద్ర ద్రావణాన్ని ఏ విధంగా పిచికారీ చేసుకోవాలో మనం గమనించినట్లయితే, సిద్దమైన R55 శిలీంద్ర ద్రావణాన్ని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున కలిపి ప్రతి లీటర్కు సుమారు 5 గ్రాములు డిటర్జెంట్ జోడించి హై వాల్యూమ్ స్ప్రేయర్ ద్వారా పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిసేలాగా పిచికారీ చేయడం అవసరం. తెల్లదోమ ప్రారంభ దశలోనే పిచికారీ చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. తెల్లదోమ ఉధృతిని బట్టి అవసరమైతే 15 రోజుల తర్వాత మరొకసారి R55 పిచికారీ చేసుకోవాలి. రైతులు గమనించవలసిన ముఖ్య విషయాలు ఏమిటంటే, క్షేత్రస్థాయిలో సిద్దం చేసుకునే శిలీంద్ర ద్రావణాన్ని తయారు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నీడలోనే చేయాలి. శిలీంద్ర ద్రావణం తయారీ సమయంలో ఏ పురుగులు ద్రావణంలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తయారీలో ఉపయోగించే నీరు శుభ్రమైనదిగా ఉండాలి. బోరు నీరు లేదా స్వచ్ఛమైన నీరు మాత్రమే వాడుకోవాలి. తొట్టిలో శిలీంద్ర ద్రావణం కలుపుతున్న కర్ర ప్రతిసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రసాయన పురుగు మందులతో లేదా ఇతర శిలీంద్ర నాశకాలు కలిపి పిచికారీ చేయకూడదు. ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటలో సర్పిలాకార తెల్లదోమ ఒక ప్రధాన ముప్పుగా మారుతున్నప్పటికీ R55 శిలీంద్రం ద్వారా దీన్ని సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో అలాగే పర్యావరణ హితంగా నియంత్రించవచ్చు.
1: మీరింతవరకు సర్పిలాకార తెల్లదోమ నివారణకు ఆస్పర్జిల్లస్ SPR 55 శిలీంద్రం క్షేత్రస్థాయిలో తయారీ విధానం విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45. చిత్రసీమ సినిగితల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వింటారు మృగరాజు చిత్రం కోసం హరిహరన్ సాధన సర్గం ఆల్పించిన గీతం. అంతకన్నా ముందు ఓ ప్రకటన వింటారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో తర్వాత మరో పాట వింటారు. ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత అర్పించిన గీతం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వింటారు వాసు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర అల్పించిన గీతం.

మరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో స్నేహితులు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలైంది. హలో అభిరుచి.

0: ఒకటి. ఇది మీ హలో అభిరుచి.
1: హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. ముందుగా మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నెల్లూరు జిల్లా సంగం మండలం జెండా దెబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి సంపూర్ణమ్మ, వెంకటవనమ్మ వినంత కోరుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మా కోసం ఇంద్ర మూవీ నుంచి మంచి పాటను వినిపించిన ఎన్టీఆర్ మెసేజ్ చేశారు. అయితే వీరు కోరిన పాట విని ముందుగా ఓ ప్రకటన విందాం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.

0: మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో మరొక మెసేజ్ చూద్దాం. వీరెవరంటే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా, అలానే వీరి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అంతా కోరుతున్నారు ఈ మూడుకు మొగుడు చిత్త నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించని అంటూ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక మెసేజ్ చూద్దాం. కొండవీటి దొంగ చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్

కార్యక్రమంలో చివరగా మరోపాటు విందాం. పసివాడు ప్రాణం చెత్త నుంచి పాటను వినిపించండి అంటూ నెల్లూరు నుంచి బాబు మెసేజ్ చేశారు. అయితే వీరు కోరిన పాట వినే ముందుగా మరికొంతమంది శ్రోతలు కూడా వారికి నచ్చిన పాటలు కోరి ఉన్నారు. ఒకసారి ఎవరెవరు ఏ పాటలు కోరారు చూద్దాం. అభిలాష చెత్త నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు బండారు త్రిమూర్తుల గుప్తా. వీరు ఎక్కడి నుంచి అన్నది మెసేజ్ చేయలేదు. తర్వాత మెసేజ్, వాన చెత్త నుంచి పాటను వినిపించినట్టు కోరుతున్నారు రమాదేవి. అలాని వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. కరీంనగర్ జిల్లా అమలగుడి నుంచి భూమిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్న వెంకటేశం, శివకోటి శేఖర్ వీరంతా కోరుతున్నారు. స్టాలిన్ చెత్త నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించినట్టు, అలానే చిరంజీవి జన్మదినం సందర్భంగా మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. వీరు ఎవరు పేరు అన్నది రాయలేదు. ఓకే, తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే సీఎం రోడ్, ఆటో నగర్, నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ ప్రవీణ్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత వీరంతా కోరుతున్నారు. వి చిత్త నుంచి పాటని వినిపించినట్టు మెసేజ్ చేశారు. అలానే మనశంకర్ వరప్రసాద్ చెత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. వీరు ఎవరంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనుద్దీన్, స్నేహబాను జనుద్దీన్, ఆబేద్ ఆయేష. ఓకే, మరో మెసేజ్ కూడా చూద్దాం. పుట్టపాకు నుంచి భవాని వెంకట్, మాస్టర్ మిథున్ మహదేవ్, వీరు కోరుతున్నారు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించినట్టు మెసేజ్ చేశారు. అలానే హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్ కూడా కోరుతున్నారు మా కోసం ఒక మంచి పాటను వినిపించినట్టు. ఠాగూర్ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సే విజయ, రోజా, శిరీష్, ఓంకార్, లక్ష్మీనరసింహ, యాదవ్జీ, సొక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా. ఓకే, మరో మెసేజ్ చూద్దాం. ఖైదీ చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా తాలరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని. తర్వాత మెసేజ్ చూద్దాం. స్వయం కృషి చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. పాపన్నపల్లి నుంచి నల్లమ్మ. తర్వాత గుండా చెత్త నుంచి పాడుకోవాలంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మోహరి, యశోద, జానకిరాజు. ప్రేమాభిషేకం చెత్త నుంచి పాడుకోవాలంటూ మెసేజ్ చేశారు. పుట్టపాకు నుంచి మిరియాలు, తిరుమలయ్య, ఆండాలు. ఇక నెల్లూరు జిల్లా కొడలూరు మండలం గండవరం పూలతోట రామశక్కర్ నుంచి దోగపతి శివప్రసాద్, సీను, వి ప్రసాద్, వెలగపూడి సురోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్, అమీర్, చాన్ బషా, అలానే బాబురావు, రవి, నటరాజు వీరంతా కోరుతున్నారు. కొత్త జీవితాలు చిత్త నుంచి పాటను వినిపించడం కోరుతున్నారు. తర్వాత మెసేజ్, డాకు మహారాజ్ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపలపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత. కెమెరా మెసేజ్ కూడా వచ్చింది, చూద్దాం. సింధూరుపు చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపల్లి నుంచి పంతటి శ్రీనివాసరావు, గంగాభవాని, అలానే వీరి కుటుంబ సభ్యులంతా. ఇక విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ మెసేజ్ చేశారు. పుష్ప చిత్త నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ. ఓకే, ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, చూద్దాం. ఎవడు చిత్త నుంచి పాటను వినిపించినట్టు కోరుతున్నారు. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అర్ణ, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి. ఓకే, సమయం వల్ల వీరు కొన్ని పాటలు వినిపించలేకపోతున్నాం. చివరిగా పసివాడు ప్రాణం

0: అంటింతలై
1: మాటతో తీరని మదిలో దాహమే, చిలిపి ముద్దుకై చినుకు తేనెకై కసి కసి కవి.

మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం జరిగిన వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించడం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఇక వార్తల వివరాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులు కేంద్ర బలగాల ప్రతినిధులతో ఈ రోజు సమావేశం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా చివరి రోజు సుఖ్నా వేదికగా నిర్వహించిన ఈ సమావేశంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్, సహస్ర సీమాబల్ ఎస్ఎస్బీ అధికారులు పాల్గొన్నారు. సరిహద్దు నిఘాను మరింత పటిష్టం చేయటం, కేంద్ర భద్రతా బలగాలు, నిఘా వర్గాలు, రాష్ట పోలీసులు, యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై సమావేశంలో చర్చించారు. అలాగే ప్రతిపాదిత త్రికోణ భద్రతా గ్రిడ్ ఏర్పాటుకు సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడంపై చర్చించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇండియా రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా

0: రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ తో జైశంకర్ సమావేశం కానున్నారు. సమాధాన్ సమారోహ్ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్ లో పెండింగ్ లో ఉన్న 400కు పైగా కేసులను మొదటి రోజు పరిష్కరించినట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా భార్యాభర్తల వివాదాలు, ఆస్తి తగాదాలు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, భూసేకరణ పరిహార కేసులు, పన్ను వివాదాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సయోధ్య, మధ్యవర్తిత్వం లాంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం దోహదపడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక ల్యాబ్ సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 12 ఏళ్లలో దేశంలో వైద్య సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన సాధ్యపడుతుందని తెలిపారు. సాయుధ వర్గాల వైద్య సేవల విభాగంలోనూ ప్రభుత్వం కొత్త సాంకేతికతలను ప్రవేశపెడుతోందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. న్యాయ వ్యవస్థ సకాలంలో సత్వర తీర్పులు ఇవ్వగలిగితే ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పెరుగుతుందని, సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక వృద్ది సాధించడానికి ఆ దేశం మరింత నమ్మదగినదిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన 11వ బ్రిక్స్ లీగల్ ఫోరంలో మాట్లాడుతూ, చట్టబద్దమైన పాలన పట్ల నిబద్దతతో పనిచేసే న్యాయ వ్యవస్థే ఏ దేశ ఆర్థిక పురోగతికైనా మూల స్తంభాలని ఉద్ఘాటించారు. కోర్టులు వేగంగా విశ్వసనీయంగా తీర్పులు ఇవ్వటం వలన దేశం పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతుందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొంటూ,
1: న్యాయ సేతు, అ బ్రిడ్జ్ ఆఫ్ జస్టిస్ దట్ కనెక్ట్స్ 11 లీగల్ ట్రెడిషన్స్ విచ్ హావ్ మ్యూచువల్లీ అగ్రీడ్ దట్ ట్రస్ట్ షుడ్ బి కల్టివేటెడ్ డెలిబరేట్లీ రాదర్ దెన్ అవేటెడ్ పాజిటివ్లీ ఆర్ ప్యాసివ్లీ. ది బ్రిక్స్ ప్లస్ లీగల్ ఫోరం ఈస్ యూనిక్లీ పొజిషన్ టు చాంపియన్ దిస్ విజన్. టుగెదర్ వి ఎంబోడీ ది డైనమిజం ఆఫ్ ఎమర్జింగ్ ఇకనామిక్ అండ్ ది విజ్డమ్ ఆఫ్ ఎనిషియంట్ సివిలైజేషన్. ఏ గ్యాదరింగ్ ఆఫ్ దిస్ స్టేచర్ ఆర్ టు లీవ్ బిహైండ్ మోర్ దెన్ వెల్ చూజన్ వర్డ్స్ మైన్ ఇన్క్లూడెడ్.
0: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా యువజన మంత్రుల సమావేశం ఈ రోజు ముగిసింది. ఈ సమావేశంలో బ్రిక్స్ యువజన మంత్రుల సంయుక్త ప్రకటనను అధికారికంగా ఆమోదించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన ప్రగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగటం, నూతన ఆవిష్కరణలు, సామాజిక అభివృద్ది రంగాల్లో యువతకు మరిన్ని అవకాశాలను విస్తరించే మార్గాలపై చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ తెలిపింది. ప్రజలకు సేవ చేయటంలో ప్రధాని మోదీ అంకిత భావాన్ని చాటి చెప్పడంతో పాటు ముఖ్యంగా యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించడమే ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని కూడా పురస్కరించుకుని ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతకుముందు నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సోమాలియా ఎమెన్ తీర ప్రాంతాల సమీపంలో సముద్రపు దొంగలు అపహరించిన 2 విదేశీ వాణిజ్య నౌకల్లోని 22 మంది భారతీయ నావికుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సోమాలియా అధికారులతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఎంటీ సిబు నౌకలో 16 మంది, ఎంవి లుతుఫ్ నౌకలో 6 చొప్పున మొత్తం 22 మంది భారతీయ నావికులు ఈ వేర్వేరు ఘటనల్లో బందీలుగా చిక్కుకున్నారు. అపహరణకు గురైన భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నట్టు కెన్యాలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది. టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల నిడివిపై ఇప్పటి వరకు ఉన్న 12 నిమిషాల గరిష్ట పరిమితిని కేంద్ర ప్రభుత్వం తీసివేసింది.

0: ఇందుకు సంబంధించి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ 1994 సవరణలకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. డిజిటల్ మాధ్యమాల్లో ఇలాంటి ప్రకటనల నిబంధనలు ఏవీ లేనందున సాంప్రదాయ టీవీ ఛానళ్లకు మార్కెట్లో ఎదురవుతున్న పోటీని తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ వివరించింది. పంజాబ్లో భారత సైన్యం అత్యాధునిక డ్రోన్లతో కూడిన తొలి బాజ్ బెటాలియన్ను ఏర్పాటు చేసింది. యుద్దభూమిలో గగనతల చురుకుదనం, అత్యవసర స్పందన సామర్థ్యం పెంచడమే దీని లక్ష్యం. పంజాబ్ రక్షకులుగా పేరుగాంచిన సైన్యానికి చెందిన వజ్రా కాప్స్ ఈ బాజ్ బెటాలియన్ను అధికారికంగా ప్రారంభించిన తొలి విభాగంగా నిలిచింది. దేశంలోకి విదేశీ మారక ద్రవ్య ప్రవాహాన్ని పెంచేందుకు భారత రిజర్వ్ బ్యాంకు ప్రవేశపెట్టిన యుఎస్ డాలర్ ఇండియన్ రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 21వ తేదీ నాటికి ఈ సదుపాయం ద్వారా 72.85 బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి చేరినట్టు ఆర్బీఐ వెల్లడించింది. రూపాయి మారకం విలువ బలహీనపడుతున్న తరుణంలో డాలర్ల రాకను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ జూన్ 8న ఈ ప్రత్యేక ఫారెక్స్ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రీసా జాలీ గాయత్రి గోపీచంద్ జోడీ కాంస్య పథకం సాధించింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ ఫోర్లో డిఫెండింగ్ ఛాంపియన్లైన చైనా జోడి లీ షెంగ్ యూ టాన్ నింగ్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ భారత జంట చారిత్రాత్మక కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లోనే వస్తున్న ఒక నకిలీ పెట్టుబడి పథకం వీడియోను ప్రభుత్వం ఖండించింది. 22,000 రూపాయలు పెట్టుబడి పెడితే వారానికి 5,50,000 రూపాయల ఆదాయం వస్తుందనే హామీ ఇస్తున్నట్టు వీడియో ప్రచారమవుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వీడియో పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించడం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

గంటల సమయం చూస్తే 9:15 దాటి 35 సెకండ్లు. మీరంతా ఆచర్యం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. 1987లో విడుదలైన చిత్రం కాబోయే అల్లుడు. మరి ఈ చిత్రం కుమార్ నిర్మించారండి, చంద్ర కుమార్ గారు. రేలంగి నరసింహరావు దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, శాంతిప్రియ, కల్పన ప్రధాన పాత్రల్లో నటించగా చక్రవర్తి సంగీతం స్వరపరిచారు. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, శాంతిప్రియ, కల్పన, గొల్లపూడి మారుతీరావు, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, కోట శ్రీనివాసరావు, రావి కొండలరావు, కాశీ విశ్వనాథ్, కెకె శర్మ, చిడతల అప్పారావు, రమాప్రభ, అనురాధ మొదలగు వారు నటించిన ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది, ప్రేక్షకులను అలరించింది. మరి ఇదే చిత్రంలో నుంచి ఒక అద్భుతమైన పాటను ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గంటల సమయం చూస్తే 9:29 దాటి 27 సెకన్లు. విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. సంగీత సామ్రాట్ 1984లో విడుదలైన సినిమా. దీనిని శ్యామల్ ఫిల్మ్స్ పతాకంపై సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కె శ్యామలమ్మ నిర్మించారు. ఈ చిత్రంలో అక్కిరి నాగేశ్వరరావు జయప్రద ప్రధాన పాత్రల్లో నటించగా రమేష్ నాయుడు సంగీతం అందించారు. అక్కిరి నాగేశ్వరరావు జయప్రద గుమ్మడి, తర్వాత నరసింహ శాస్త్రిగా ధూళిపాళ సుధాకర్ గా రామకృష్ణ, పూర్ణచంద్రుడు నరసింహరాజు సారథి, తర్వాత కృష్ణమూర్తిరాజు మొదలగు తారాగణం ఇందులో నటించారు. అద్భుతమైనటువంటి ఈ చిత్రం నుంచి ఒక పాట విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

ఐది వేట ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ ఆలపించిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట స్వాతి, ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ ఆలాపన.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

సీతాకోక చిలుక ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరం బృందం ఆలపించిన వేటూరి గీతం విన్నారు. సమయం చూస్తే 10:04 దాటి 4 సెకండ్లు. వినిపించిన రాగాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నాటి వినిపించని రాగాలు కార్యక్రమంలో అలనాటి గాయని గాయకుల గళాల నుంచి జాలువారిన జలపాతాలు వినండి, ఆస్వాదించండి. ముందుగా పిడుగురాముడు ఈ చిత్రానికి పిసిసల గానం.

0: అలాగా
1: అందరిలా నన్ను
0: అబ్బో.

ఇంగురంగడు ఈ చిత్రానికి నందమూరి రాజా పి సుశీల ఆలపించిన వేడూరి గీతం విన్నారు. సమించేస్తే 10:19 దాటి 20 సెకండ్లు. మీరంతా అడ్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజ్ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమాభిషేకం. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిల గానం.

గూడుపుటాని ఈ చిత్రం కసిపి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆల్పించిన దాశరథి గీతం విన్నారు. స్టూడియోలో సమయం చేస్తే 10:32 దాటి 34 సెకండ్లు. మీరంతా అధ్యయనం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యు రాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పంతులమ్మ చిత్రం కసిపి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి గీతం.